శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 16వ తేదీ శనివారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 గా వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరు ఇంతవరకు శ్రీ పివి అనంతసేనం బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ, డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి సూక్తులు.
1: అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. 84 జీవరాశులు, 84 లక్షల జీవరాశి కోటిలో మానవ జన్మ ఉత్తమమైనది.

మనమెంతో ధనికులన్నా పూర్వపుణ్యార్థ ఫలభాగ భోగమైన దాని జ్ఞాన వెలిగింప భూనుమన్నా. అయ్యలారా, అన్నలారా, బాగా తెలుసుకోవాలి, బాగా ఇందులోని భావాన్ని గ్రహించాలి. జన్మలందునం మానవ జన్మమిన్నా దాని నందిన మనమెంతో ధని

0: అర్థ ఫలభాగభోగమైన దాని జ్ఞానాన వెలిగింపభూనుమన్నా. మనిషి తెలుసుకోవలసింది ఒకటే, ఇన్ని జీవరాశుల్లో మనిషిగా మనం ఈ భూమి మీద జన్మించడం అది ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. అది ఉత్తమమైన జన్మగా తెలుసుకొని జన్మ సార్థకతను ఎట్లా సాధించాలా, ఆ సాధించడానికి అవసరమైన కార్యాలు ఏవి మనం చేస్తే ఈ జన్మ సార్థకత ఎలా సాధించబడుతుంది అన్నది మానవ ప్రయత్నం, కృషి సాగించాలా. జన్మలందునన్ మానవ జన్మ గొప్పది కనుక మనం ఈ భూమి మీద మానవుడిగా ఎందుకు వచ్చామో, ఎందుకు జన్మించామో, ఆ జన్మించడానికి అవసరమైన ఆ ఉత్తమ జన్మకు కారణభూతమైన అనేకానేక విషయాలను తెలుసుకొని ఆ దిశగా మనిషి ప్రయాణిస్తే ఏ తప్పులు సాగవు. అట్టి మానవ జన్మ పొందుట మనమెంతో ధనికులం, ఎంతో ఉత్తములం అని తెలుసుకొని పుణ్యకార్యాల వైపే మనసు పెట్టి పయనిస్తాడు మానవుడు. పూర్వ పుణ్యార్థ ఫలభాగ భోగమైన ఈ జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు అనేకానేక మంచి పనులు, మానవ సేవయే మాధవ సేవ అన్న భావనను ఆచరణలో సాధిస్తాడు. కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి మనుషుల్ని, తోటి వారిని, అయ్యో నా తోటి మానవుడు ఈ కారణం ఇలాంటి బాధల్లోంచి వీడిని బయటికి లాగాలి, చేతనైన సహాయం అందించాలి, నరుడి సేవ నారాయణుడి సేవ కదా అన్న భావనతో ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. మానవ సేవ చేయడమంటే మాధవు సేవయే కాబట్టి ప్రతి మనిషిలో మాధవుణ్ణి దర్శించాలి, అది దైవకార్యంగా భావించాలి. తోటి మానవుడు కష్టాల్లో ఉన్నప్పుడు వాడికి చేతనైన సహాయాన్ని చేస్తే అది మానవుడు మానవుడికి అందించే సహాయం కాదు, కష్టాల్లో ఉన్నటువంటి మనిషిని ప్రేమించడం వల్ల, ఆదరించడం వల్ల భగవంతుని సేవించిన వాళ్ళమవుతాం, భగవంతుని మెప్పు పొందుతాం. భగవంతుని మెప్పు పొందేది ఎలా అని చాలా చాలా ఆలోచించినప్పుడు ఆ మార్గములో మానవ సేవే మాధవ సేవ. కాబట్టి నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చు, నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చు, ధరణి మీద కాలు మోపలేక తల క్రిందుకు కాళ్ళు పైకి పెట్టి గబ్బిలం ప్రయాణి.
1: సూక్తి సుధా కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనిలో.

0: ఫౌండర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: సుస్థిర వ్యవసాయం వలన సాధించవలసినవి పర్యావరణ సమతుల్యం, ఆర్థిక ప్రగతి, సామాజిక అలాగే ఆర్థిక సమానత. వ్యవసాయంలో సుస్థిరతను సాధించడమే అనేది ఒక దీర్ఘకాల ప్రయాణం. ఇది అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఇందులో వ్యవసాయదారులతో పాటుగా కూలీలు, పరిశోధకులు, ప్రణాళికలు రచించేవారు, వినియోగదారులు, వ్యాపారస్తులు అందరూ కూడా పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వంతు పాత్రను నిర్వహిస్తేనే వ్యవసాయం సుస్థిరత వైపు పయనిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైనది సహజ వనరుల ఉత్పాదకతను కాపాడుకోవడం.

0: నీరు, నేల, గాలి, ఇంధనం, వన్యప్రాణులు సహజ వనరుల్లో భాగం. కాల్వల క్రింద వ్యవసాయంలో నీరు పూర్తిగా సద్వినియోగం కావడం లేదు. కాల్వ మొదట్లో రైతులు కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుతున్నారు. కాల్వ చివరి రైతులకు నీరు అందడం లేదు. కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడడం వలన నేల చౌడు బారుతున్నది. మిగతా ప్రాంతాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వాడకం పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనివలన భూమిలోని నీటి పొరలు దెబ్బతినడం, ఉప్పు నీరు బావులలోకి చేరడం జరుగుతుంది. భూగర్భ జలాలు తగ్గకుండా నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే వర్షపు నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా నిల్వ చేసి పొదుపుగా వాడుకోవాలి. నీటి వాడకంలో సమస్యలు తగ్గించుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలి. కాల్వల క్రింద ఒక పంట కాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు పండించే విధానం రావాలి. భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. ఎక్కడైతే మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ దొరువు విధానాలను పాటించి మురుగునీటి వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. మురుగునీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తీసేసిన మురుగునీరంతా ఏదో కొంత విస్తీర్ణంలో చేరేలా ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతాన్ని మామూలు పంటల సాగుకు కాకుండా పశుగ్రాసాలు, అటవీ వ్యవసాయం లేదా వన్యప్రాణుల నివాసంగా అభివృద్ధి చేయాలి. పంటల సాగులో నత్రజని ఎరువులను ఎక్కువగా ఉపయోగించినట్లయితే నీటిలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. అట్లాగే భాస్వరం కూడా నీళ్లలోకి చేరుతుంది. సస్యరక్షణ రసాయనాలు కూడా నీటిలోనికి చేరుతాయి. బావులు, కుంటలు, చెరువులలోని నీరు కలుషితమై సమస్యాత్మకంగా మారుతుంది కాబట్టి వాటి వినియోగంలో మెలకువలు పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి ఈ సమస్యను తగ్గించుకోవాలి. అడవులను విచక్షణారహితంగా నరికి తీసివేసి పంటలు సాగు చేయడం జరుగుతుంది. దీనివలన వన్యప్రాణుల స్థావరాలు తగ్గిపోయి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాకుండా దీనివలన నేలకోత కూడా పెరిగి అక్కడ భూసారం తగ్గుతుంది. ఆ మట్టి వర్షం నీటితో పాటు కొట్టుకుపోయి ఒండ్రుగా చేరుట వలన ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గిపోతుంది. నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణ కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం కాపాడుకోవాలంటే అడవులను కాపాడుకోవాలి. ఇప్పుడు వ్యవసాయంలో పెట్రోలియం ఉత్పత్తులను ఇంధనంగా ఉపయోగిస్తున్నాము. గతంలో చాలా పనులను పశువుల సహాయంతోనే చేసేవారు. దుక్కి దున్నడం, విత్తనం వేయడం, అంతర్కృషి, నీరు తోడడం, రవాణా మొదలైన చాలా పనులకు పశువులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఈ పనులన్నీ యంత్రాల ద్వారా జరుగుతున్నవి. ఒకేసారి పెట్రోలియం వినియోగం తగ్గించడం వీలు కాదు కాబట్టి ఇతర ఇంధనాలను వృద్ధి చేసుకొని క్రమంగా పెట్రోలియం వినియోగాన్ని తగ్గించుకోవాలి. గతంలోలాగా పశు సంపదను పెంచుకొని వాటిని కూడా వ్యవసాయ పనులకు ఉపయోగించాలి. వ్యవసాయం వలన పరోక్షంగా గాలి కూడా కలుషితమవుతుంది. నేలను అధికంగా దున్నడం వలన దుమ్ము రూపంలో గాలిలో కలుస్తుంది. ఏదైనా కాల్చివేసినప్పుడు పొగ రూపంలో గాలిలో చేరుతుంది. పురుగుమందుల పిచికారి సమయంలో రసాయనిక ఎరువులు వేస్తున్నప్పుడు కొన్ని చర్యల ద్వారా అవి కూడా గాలిలో కలుస్తాయి. వేగంగా గాలులు వీస్తున్నప్పుడు కూడా దుమ్ము రూపంలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం పంటల అవశేషాలను భూమిలోకి చేర్చడం, అధికంగా భూమిని దున్నకుండా ఉండడం, గాలి వేగ నిరోధకాలుగా చెట్లను పెంచడం, నేలను కప్పి ఉంచేలా పంటలు లేదా పంటల అవశేషాలను పరచడం, రసాయనాల వాడకంలో మెలకువలు పాటించడం, ఎడారి ప్రాంతాల్లో జొన్న, సజ్జ లాంటి పంటలను పెంచి వాటి కంకులను మాత్రమే కోసి చొప్పను అలాగే వదిలేయడం ద్వారా గాలి సమస్యలను తగ్గించవచ్చు. వరి తర్వాత దుక్కి చేయకుండానే మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు లాంటి పంటలను లాభసాటిగా సాగు చేయడం జరుగుతుంది. ఈ రకంగా దుక్కి చేయడాన్ని తగ్గించే అవకాశాలను ఇంకా అన్వేషించి ఆచరించాలి.
1: పొలం పనులు విన్నారు.

ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెపిల్లల సంరక్షణ, సాధారణ మెలకువల గురించి డాక్టర్ ఎస్ సాయినాథిరెడ్డి గారి ప్రసంగం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి

0: మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 నుంచి 40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,00,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతీ నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్పూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్ లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరూ కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి, అటువంటి ట్రైనింగ్ సెంటర్లు లేకపోవటం. సో వీటికి ఏ విధంగా అంటే, ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినాయి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలమా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం. డ్రా ఇండియా సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో మే 16.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ,
4: కొన్ని సంవత్సరాల్లో మనం 2,935 మందికి 25 కోట్ల 39 లక్షల 59 వేల మందికి ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుకి 1,300 నుంచి 1,500 కోట్లు ఓన్లీ ముఖ్యమంత్రి సహాయం నిధి కోసం, ఏది ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా ఉన్న ఆపరేషన్ కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎక్కువ మన అర్థం కాన్స్టిట్యూషన్ అయితే దాదాపు 2,935 మంది ఉంటారు, 25 కోట్ల 35 లక్షలు చేశాం. ఇంకా మనకి రావాల్సిన కేసులు కూడా ఇంకా చాలా మంది మాకు రాలేదంటున్నారు. ఇంకా 800 నుంచి 900 కేసులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వచ్చిన వచ్చినట్టు అందరం కూడా పిచ్చి ఎవరి ఆవురు అందరం కూడా ఇస్తాం.
0: పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన, వారికి 306 కోట్ల రూపాయల పరిహారం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం

వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ రోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అలాగే నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా శ్రీ నూకరాజు గారితో పరిచయం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలుంటాయి, 9:30 చిత్రాంజలి, 10:00 వసుదైక కుటుంబం, 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:40 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 5:00 తెర్నికంటి ముట్టడి రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎస్డివి అజీజ్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. అనంతరం సంధ్యారాగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 రేపటి ప్రసార వివరాలుంటాయి. 6:25 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు అభిరుచి కార్యక్రమంలో వినవచ్చు. కుటుంబ సంక్షేమ గీతం 7:00, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెపిల్లల సంరక్షణ సాధారణ మెలకువల గురించి డాక్టర్ ఎస్ సాయినాథ్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. అలాగే జానపద గీతాలు ప్రకటనలు ఉంటాయి ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో. రాత్రి 7:45 మహిళా ప్రభ, ఇందులో నేటి ఆధునిక యుగంలో వ్యాయామ విద్య ఆవశ్యకత గురించి ఎం రాజేశ్వరి గారి ప్రసంగం వింటారు. 8:00 చిత్తసీమ, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. అలాగే 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. ఈరోజు రాత్రి 9:30 గజల్స్ కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి పాడిన తెలుగు గజల్స్ ప్రసారమవుతాయి. 10:00 ఏకచిత్రగానంలో పంజా ఈ చిత్రం నుండి పాటలుంటాయి. అలనాటి మధుర గీతాలుంటాయి రాత్రి 10:30. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం.

నిజాయితీనే ఉత్తమ సంపద. కష్టపడి పనిచేస్తే విజయమే ఫలం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి లలిత గీతం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3వ భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
1: आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ

ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్ఛార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు CBSE ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు రెండంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని CBSE ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. రెండవ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని CBSE తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ paper 1B, జువాలజీ paper 1, హిస్టరీ paper 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ paper 1B, జువాలజీ paper 1, హిస్టరీ paper 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాశర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసిలనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్ట్ చేసిన కేసులు, అలాగే పాక్షిక పని దినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూస్తే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జోడీ జపాన్కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పివి సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జయింట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జయింట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈరోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు.
తమ 12వ తరగతి పరీక్ష

0: ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలు భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ముందుగా విందాం ఓ ప్రకటన.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: ఈనాటి కాంతిరేఖల కార్యక్రమంలో పత్రికా సమాచారం, అలాగే చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, ఇంకా నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా శ్రీ ఏ నూకరాజు గారితో పరిచయము, ప్రకటనలు వింటారు. ముందుగా విందాం పత్రికా సమాచారం. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, వ్యవసాయంలో మార్పులు చేసి అధిగమించుదామని ఏరువాక కేంద్రం సైంటిస్ట్ సుజాత అన్నారు. మండలంలోని పాలకుర్తి వ్యవసాయ ప్రదర్శన రైతు సదస్సును సైంటిస్టుతో పాటు వ్యవసాయ అధికారులు కూడా హాజరయ్యారు. ఇందులో ఆమె మాట్లాడుతూ, తక్కువ కాలపరిమితి పంటలను ఎంపిక చేసుకోవటం, బోధలు ఏర్పాటు చేసి ఇంకా విత్తుకోవటం, ఆకుల ద్వారా పోషకాలు అందించడానికి పిచికారీ చేపట్టడం వంటి చర్యలను వివరించారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ రవీంద్రనాథ్ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త బాలాజీ నాయక్, వ్యవసాయ అధికారులు రవిప్రకాష్ గౌడ్, దస్తగిరి రెడ్డి నానో, డీఏపీ నూతన సాంకేతిక విధానాలను వివరించారు. కోడుమూరు మండలంలోని పాలకుర్తికి చెందిన రైతు అబ్దుల్ షఫీ కూతురు షేక్ దిల్షాద్ 10వ తరగతిలో 595 మార్కులు సాధించడంతో కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సన్మానించారు. నిన్న కలెక్టర్ తన ఛాంబర్లో విద్యార్థినికి మెడల్, ప్రశంసా పత్రం అందించారు. విద్యార్థిని దిల్షాద్ ప్రణాళికను, లక్ష్యాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటర్లో బైపీసీ చదివి ఆపై డాక్టర్ కావాలన్నది తన లక్ష్యమని విద్యార్థిని కలెక్టర్కు వివరించారు. కర్నూలు నగరంలోని ఏ క్యాంపుకు చెందిన డాక్టర్ సల్కాపురం ప్రసాద్కు రాయలసీమ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ప్రసాద్ శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, బీఈడీ, ఎంఫిల్ పట్టాలను సాధించారు. ఇటీవల ఆయన బీమా సంస్థల్లో ప్రతినిధుల పనితీరు, మూల్యాంకనం, వారి సేవల ప్రభావంపై ఒక సమగ్ర అధ్యయనం అనే అంశంపై సమకాలీన సామాజిక ప్రయోజనాలకు అనుగుణంగా విస్తృత పరిశోధనను నిర్వహించారు. ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి విశ్వవిద్యాలయ వర్గాల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఆయన చేసిన పరిశోధనలు గుర్తించి రాయలసీమ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. డెంగీ భయపెట్టే

వ్యాధి ఏడిస్ ఈజిస్ట్ అనే రకం ఆడదోమ పగటిపూట కుట్టడం ద్వారా వ్యాధి సోకుతుంది. 2 నుండి 7 రోజుల వరకు జ్వరం తగ్గదు. ఒళ్లంతా తీవ్ర నొప్పులుంటాయి. కండరాళ్లు కీళ్లు బాధిస్తాయి. చర్మంపైన ఎర్రటి మచ్చలు ర్యాప్లాగా కనిపిస్తాయి. మానవ శరీరంలో ప్లేట్లెట్స్ 4 లక్షల వరకు ఉంటాయి. ఇవి వేలల్లోకి పడిపోతాయి. 10,000 లోపునకు ప్లేట్లెట్స్ పడిపోతే ప్రాణాంతకం అవుతుంది. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈరోజు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం. ఇప్పుడు విందాము ప్రకటన.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: పత్రికా సమాచారం వింటున్నారు. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీ కేరళలో ప్రవేశించనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భారత వాతావరణ శాఖ నిన్న ఈ విషయాన్ని ప్రకటించింది. సాధారణంగా జూన్1న ఋతుపవనాలు కేరళను తాకాలి. ఒకవేళ 26నే వచ్చినట్లయితే వరుసగా 3వ ఏడాది మే నెలలో ప్రవేశించినట్లవుతుంది. తీవ్రమైన ఎండలు, గాడ్పులు, పొడి వాతావరణం నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేది. వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు దోహదపడేది నైరుతి ఋతుపవనాలే. దేశంలో ఏటా కురిసే వర్షపాతంలో 70% ఈ ఋతుపవనాల సీజన్లోనే నమోదవుతుంది. గడిచిన 21 సంవత్సరాల్లో 2015 తప్ప మిగిలిన 20 సంవత్సరాల్లో కేరళకు ఋతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు నిజమయ్యాయి. ఇదిలా ఉండగా మధ్య, తూర్పు, పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ఎల్నినో వచ్చినట్లు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. ఎల్నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాల సీజన్లో దీర్ఘకాలిక సగటులో 92% వర్షపాతం కురుస్తుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. పత్రికా సమాచారం విన్నారు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
6: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
7: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
8: ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా శ్రీ ఏ నూకరాజు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ గురం చంద్రశేఖర్.
9: ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి కేంద్రంలో డాక్టర్ ఏ నూకరాజు గారు ఉన్నారు. వీరు వచ్చేసి జిల్లా మలేరియా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం మే 16న వైద్య రంగంలో ఓ ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏమంటే మే 16న మనము జాతీయ డెంగ్యూ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అయితే ఈ డెంగ్యూ అనేది మన సైడు కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉందండి, తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం చూస్తే ట్రైబల్ ఏరియాస్లో కానీ ఇంకా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ఉందండి. ఇక జిల్లా ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఉంది. మనకు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటామండి, అది ఒక గమ్మత్తుగా ఉంటుంది. ఒక మిషన్ వచ్చిపోతూ ఉంటుంది, పొగ వచ్చిపోతూ ఉంటుంది, ఈ పొగ కొడతా ఉంటారు దోమల్ని చేసేదానికి. అయితే దీనివల్ల ఎన్నో నష్టాలు కూడా ఉంటాయి, ఇది ప్రాణాంతకం కూడా అని అంటూ ఉంటారండి. మరి అసలు ఈ డెంగ్యూ వ్యాధి

0: ఇంత విస్తృతంగా మన భారత ప్రభుత్వము జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏమంటే దీని యొక్క సీరియస్నెస్ అండి. మరణం అంచులకు తీసుకుని వెళ్తుంది, అలాగే మరణాన్ని కూడా ఇది డెంగ్యూ ద్వారా పొందుతున్నారండి. మరి ఈ డెంగ్యూ వ్యాధి గురించి, ఈ వ్యాధి ఎలా ప్రబలుతుంది, వీటి గురించి మనం తెలుసుకుందామండి. నమస్కారం అండి నుకరాజు గారు.
1: నమస్తే సార్.
0: మరి మన జిల్లాలో చూస్తున్నామండి మలేరియా దోమల వల్ల మనకు ఈ డెంగ్యూ వ్యాపిస్తుందని ఈ అందరికీ తెలిసిన విషయమే అండి. అయితే దోమల్ని ఎంత కంట్రోల్ చేసినా కూడా ఈరోజు కూడా మానవుడు ఒక విఫలుడుగానే అవుతా ఉన్నాడండి. అయితే ఇటీవలి కాలంలో చాలా వరకు మనము సక్సెస్ రేటు చెందామని చెప్పుకోవచ్చు, ఎందుకంటే జిల్లా వైద్య రంగము ఈ డెంగ్యూపై ప్రత్యేకమైన మన జిల్లాలోని వైద్య రంగానికి చెందిన అధికారులు కానీ, రాష్ట్రానికి చెందిన వైద్య అధికారులు కానీ, జాతీయ స్థాయిలో కూడా ఈ డెంగ్యూ వ్యాధి నివారణకు గట్టి కృషి చేస్తూ ఉన్నారండి. ఈ పరంపరలో మన జిల్లాలో ఈ డెంగ్యూ వ్యాధి గురించి అంటే ఎంతవరకు ఎంత శాతం ఉంది, మరి ఇది ఎలా ప్రబలుతుందో, మరి దీని నివారణ చర్యల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము సేఫ్గా ఉంటామో, మరి ప్రభుత్వం నుంచి మనకు ఏ తోడ్పాటు లభిస్తుందో తెలియజేస్తారండి నూకరాజు గారు.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ నూకరాజు, జిల్లా మలేరియా అధికారి కర్నూలు. మనం ప్రతి సంవత్సరము మే 16వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం కింద మనం జరుపుకుంటున్నాం. ఈ డెంగ్యూ వ్యాధి ఒక దోమకాటు వల్ల వస్తుంది. ప్రత్యేకంగా ఈడిస్ ఈజిప్టై అనే దోమ జాతి ఆడదోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే మనకి జ్వరం వస్తుంది, తలకానొప్పి ఉంటుంది, నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి, శరీరం మీద దద్దుర్ల కింద వస్తాయి, కంటిపాప పెయిన్ గా ఉంటుంది. ఈ లక్షణాలతో జ్వరము 5 రోజులు మించిగానే ఉన్నట్లయితే ఖచ్చితంగా డెంగ్యూ పరీక్ష, నిర్ధారణ పరీక్ష చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల మనకి డెంగ్యూ ఉన్నదా లేదా అనేది మనకి వెంటనే తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, ఈ టెస్టింగ్ ఆర్డీటీ కిట్స్ ఉంటాయి, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్స్, ఇవి గవర్నమెంట్ వారు ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోను, ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లోను, ప్రతి జీజీహెచ్ లోను మనం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రజలందరూ మనం చెప్పుకున్న ఈ జ్వరము, ఒళ్ళు నొప్పులు, శరీరం మీద ర్యాష్, కను పాప గుడ్లు నొప్పిగా ఉన్నప్పుడు మనం ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ సిహెచ్సిలకు కానీ వెళ్ళి పరీక్ష చేయించుకున్నట్లయితే ఆ వ్యాధి నిర్ధారణ మనకి ఇనీషియల్గా తెలుస్తుంది. ఫైనల్గా డెంగ్యూ వ్యాధిని ఎలీజా టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. ఇది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మనకి కర్నూలులోను, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆదోనిలోని ఈ రెండు మిషన్లు మనకి ఉన్నవి. చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరికైనా ఇవి మనకి ఈ లక్షణాలతో కూడుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఆ హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాము. నెక్స్ట్ ఈ టెస్ట్లో డెంగ్యూను తేలితేనే అది డెంగ్యూ కింద గవర్నమెంట్ వారు నిర్ధారణ చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఏ హాస్పిటల్ కానీ అది వేరే టెస్టులు చేసి డెంగ్యూ అంటే మనీ గవర్నమెంట్ నిర్ధారణలోకి తీసుకోదు. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మనకి దగ్గరలో ఉన్న ఆసుపత్రులకి, మనం ఉదాహరించిన ఆసుపత్రులకు వెళ్ళి పరీక్ష చేయించవలసిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి ఆడ ఎడిస్ ఈజిప్టే దోమ కాటు వల్ల మనకు వస్తుంది. ఇది వైరస్ వల్ల వస్తుంది అండి. ఇది ఆర్బో వైరస్ అనే ఉంటుంది. ఆర్బో వైరస్ వల్ల ఈ ఆర్బో వైరస్ ని, ఈ ఎడిస్ ఈజిప్టే దోమ ఒక మనిషి నుంచి మనిషికి కుట్టడం వల్ల ఈ వ్యాధి ప్రజల్లో సంక్రమిస్తుంది. కాబట్టి ఫస్ట్ దోమ కాటు వల్ల వస్తుంది కాబట్టి దోమలు పెరగకుండా ఏమేమి చేయాలి అనేది మనం ఒక్కసారి మనం చెప్పుకున్నట్లయితే, దోమలు, దోమ జీవితకాలము 30 రోజులు ఉంటుంది. 3 రోజులకు ఒకసారి గుడ్లు పెడుతుంది, 100 నుంచి 150 గుడ్లు పెడుతుంది. ఈ

0: డెంగ్యూను కలగజేసే దోమ మంచి నీళ్లలో మాత్రమే గుడ్లు పెడుతుంది. మనకి పొల్యూటెడ్ వాటర్ కలుషితమైన నీరు అండ్ మంచినీరు అని రెండు రకాలైన నీళ్లు ఉంటాయి. మంచినీరు అనగా మన ఇండ్లలో వాడుకునే నీరు, నెక్స్ట్ త్రాగే నీరు, వర్షపు నీరు, ఈ మూడు మంచినీటిలోకి వస్తాయి. ఇళ్లలో వాడుకుని గచ్చులు కడుక్కుని ఎన్ని స్నానాలు చేసిన వారంతా ఒక డ్రైన్ ద్వారా మనం గ్రామాలకు గాని పట్టణాల్లో చివరికి పంపిస్తాం. ఆ డ్రైన్ లో పారే నీరుని మురికి నీరు అని అంటాం. ఇది ప్రత్యేకంగా మంచినీటిలో మాత్రమే పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది అనగా ఇళ్లలో.
1: ఇప్పుడు విందాము ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
1: ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం కాంతిరేఖలు కార్యక్రమం.
0: మన ఇంట్లో గచ్చు, డ్రమ్ము, బకెట్టు, బిందె, ఇవన్నీ మగ్గులు, ఇవన్నీ మనం నీళ్లు పట్టుకుని ఉంటాము. ఈ నీళ్లలో దోమ ఎగిరెగిరి వచ్చి నీటి మీద వాలి గ్రుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది. తద్వారా దోమ గ్రుడ్డు పెట్టిన తర్వాత పెద్దదవడానికి 7 నుంచి 8 రోజులు పడుతుంది. ఫస్ట్ దోమ గుడ్డు పెట్టిన తర్వాత గుడ్డు కనిపించదండి మనకి. నీళ్లలో 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత సన్నటి తోక పురుగుల్లా కనిపిస్తాయి, ఆడతా ఉంటాయి. మనం పురుగులు పురుగులు అంటాం, అవి పురుగులు కాదు, లార్వాలు. దానిని మన సైన్స్ లో లార్వా అంటాము. లార్వా తర్వాత ప్యూపా అవుతుంది, ప్యూపా తర్వాత అడల్ట్, అడల్ట్ మస్కిటో ప్రౌడ్ దశకు వస్తుంది. అడల్ట్ అయిన తర్వాత దోమ బయటికి నీటిలోంచి బయటికి ఎగిరిపోయి మనకి దానికి ఆహారం రక్తం కాబట్టి ఒక మనిషి నుంచి ఒక మనిషిని కుడుతూ దాని యొక్క రక్తాన్ని పీల్చుకుని అది బ్రతుకుతూ ఉంటది. ఈ విధానంగా ఎవరికైనా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ డెంగ్యూ జ్వరం బాధపడుతున్న వ్యక్తిని ఈ దోమ కుట్టినప్పుడు రక్తం పీలుస్తుంది. రక్తం పీల్చినప్పుడు ఆ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిలో ఉన్న ఈ వైరస్ కూడా రక్తంతో పాటుగా దోమలోకి వస్తుంది. మరి దోమ మన ఇంకో వ్యక్తిని కానీ ఇంకో వ్యక్తిని కానీ మరి అది బయట చేసినప్పుడు ఈ శరీరంలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి శరీరంలో పీల్చిన ఈ క్రిములని వేరే వ్యక్తిలో ప్రవేశపెడుతుంది. ఈ విధంగా మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి ఈ ఎడిస్ ఈజిప్టే దోమ కాటం వల్ల వ్యాప్తి చెందుతుంది.
5: చాలా చక్కగా చెప్పారండి నుక్రాజ్ గారు. యాక్చువల్గా ఇంతవరకు మేము అంటే సాధారణంగా ప్రజలము అనుకునేది ఏమంటే డెంగ్యూ వ్యాధి అంటే ఏదో అంటే చాలా పెద్ద క్రిమికీటకాల వల్ల వస్తుంది అని అనుకుంటా ఉంటాము. కాకపోతే మలేరియా దోమలోనే ఒక భాగమైన ఒక దోమ ద్వారా ఇది వస్తుందని మీరు తెలియజేశారు. అలాగే ఒక రకమైన దోమ, ముఖ్యంగా ఆడదోమ, తర్వాత ఇది ఎప్పుడు అనుకుంటుంటామండి, ఇది గ్రామీణ ప్రాంతాల్లోనే విస్తరిస్తుంది లేదంటే పొలాల్లో ఉంటుంది అని అనుకుంటా ఉన్నాం. మీరు అలా కాకుండా ఇది మన ఇళ్ళల్లో బకెట్లలో, మగ్గుల్లో, తర్వాత రమ్ముల్లో, ఇలాంటి చోట్ల కూడా పెరుగుతుంది అని చెప్పి తెలియజేశారండి. ఇక వచ్చేసి ఇది సంక్రమణ చేయడం కూడా మీరు డెంగ్యూ దోమ గురించి మీరు చాలా చక్కగా చెప్పారండి. దీని జీవితకాలము 30 రోజులే అని, 30 రోజుల్లో కూడా 3 రోజులకోసారి 100 నుంచి 150 గుడ్ల వరకు మనకు వస్తుందని తెలియజేశారండి. అయితే ఇంత విస్తృతి ఉంది కదా, అంతేకాకుండా ఇది ఒక వైరస్ ద్వారా కూడా ఉంటుంది అని చెప్పారు. ఆ వైరస్ ఒక మనిషికి ఈ డెంగ్యూ వ్యాధి వచ్చిందంటే ఇది ఆ దోమకాటు ఇంకొకరికి కుడితే అదే రక్తాన్ని పీల్చి ఇంకొకరికి గాన ప్రవేశపెడితే వారికి కూడా డెంగ్యూ వ్యాధి వస్తుందని తెలియజేస్తుంది. నార్మల్ టర్మ్స్ లో ఒక అంటువ్యాధిగానే చెప్పుకోవచ్చు. మరి నివారణ చర్యలు తర్వాత ప్రభుత్వం నుంచి మనకు ప్రోత్సాహకాలు గురించి తెలియజేస్తారండి.
0: ఓకే సార్, మంచిగా మీరు ప్రశ్న వేశారండి. ఫస్ట్ మనకి జ్వరం వచ్చిన వెంటనే లక్షణాలు బట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా టెస్టింగ్ ప్రొసీజర్ ఉందండి, వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా దీనికి వైద్యం లేదు. ఫస్ట్ దీనికి ట్రీట్మెంట్

0: లేదండి, నివారణే
1: నివారణ
0: నివారణే ముఖ్యం. కాబట్టి నివారించేటప్పుడు ప్రజలకందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మన ఇంటిలో దోమలు ఎక్కడెక్కడ పెడతాయని మనం ఒకసారి అనుకున్నట్లయితే, ప్రతి ఇంటికి పెరడు అనేది ఉంటుంది. పెరడు అంటే ఒక ఓపెన్ ప్లేస్ లో పెరడు ఉంటాం, మనకి పనికిరాని వస్తువులన్నీ అక్కడే పడతాం, తాగేసిన కొబ్బరి బొండాలు అక్కడే పడేస్తాం, ఇరిగిపోయిన ప్లాస్టిక్ బకెట్లు కానీ పనికిరాని వస్తువులు కూడా అక్కడే పెడతాము, పనికిరాని వాడని ఎయిర్ కూలర్స్ కూడా అక్కడే పెడతాము, వాడని టైర్లు కూడా అక్కడే మనం పెడతాము. ఇవన్నీ ఏంటంటే అండి, వర్షపు నీరు ఫ్రెష్ వాటర్ కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఈ అన్నిటిలోని ఖచ్చితంగా వర్షపు నీరు చేరి ఈ ఎడిస్ ఈజిప్టే దోమ అందులో గుడ్లు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కువగా టైర్లలో పెడతాయి. హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా ఒక ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ మనం టైర్లు ఎప్పుడు మారుస్తామండి? ఆ టైర్ అరిగిపోయినప్పుడు పనికిరానప్పుడు మనం టైర్ మార్చడం జరుగుతుంది. కానీ ఆ తీసేసిన టైర్ని మాత్రం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మనం టెర్రస్ మీద కానీ గోడలకు కానీ పెరట్లో కానీ పెడతాం. అది ఎందుకు ఉపయోగం రాదండి? డెంగ్యూ వ్యాధి రావడానికే ఉపయోగపడుతుంది. కాబట్టి యావని మంది ప్రజలు నేను కోరేది ఏంటంటే, పనికిరాని టైర్లు వాడని టైర్లు ఉన్నట్లయితే ఇమీడియట్గా పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది వస్తారు, అందులో ఖచ్చితంగా ఈ టైర్లు వేసేయండి నెంబర్ వన్. ఇంకా కొబ్బరి బొండాలు మనకి వంట చెరుకు కింద వాడుకోవచ్చనే ఉద్దేశంతో కొబ్బరి బొండాలు ఎవరైనా సిక్ అయితే మనం కొబ్బరి బొండాలు అయితే తాగుతాం, దాన్ని వంట చెరుకు కింద వాడుకోవచ్చనే ఉద్దేశంతో పెరట్లో వేస్తాం కదా. కొబ్బరి బొండం చక్కగా ఫుల్ క్లోజ్డ్లో ఉంటుంది, ఒకే హోల్ ఉంటుంది, అందులో వర్షం పడితే చక్కగా ఆ దోమ అందులోకి దూరి గుడ్లు పెట్టేసేసి ఆ గుడ్డి నుంచి దోమ అయ్యేంత వరకు అందులో 7 డేస్ అందులోనే ఉంటుంది. అది కూడా మహా డేంజర్. కాబట్టి కొబ్బరి బొండం కానీ మీరు వంట చెరుకు కింద వాడాలి అని అనుకుంటే కొబ్బరి బొండాన్ని 4 ముక్కలు చేసి అందులో నీళ్లు లేకుండా చూసుకోండి నెంబర్ వన్. అవి ఆరిపోయిన తర్వాత ఒక సంచిలోనే ఇందులోనే కట్టేసేసుకుని వర్షం పడిన చోట మీరు పెట్టుకోండి. నెంబర్ 3, ప్రతి ఇంట్లోనే రాక్ గ్రైండర్స్ ఉంటాయి, రుబ్బురోళ్ళు. రుబ్బురోళ్ళలోనే మనం ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనే ఉంటాయండి. అందులో ఆ కన్నంలోనే ఏమవుతుంది, దాని ఇప్పుడు రీసెంట్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ మనకి గ్రైండర్స్ మిక్సీస్ వచ్చినాయి కాబట్టి ఎవరు దాన్ని వాడరు, కానీ ఇంట్లో ఉంటుంది కాబట్టి ప్రక్కన ఒక పెరట్లోనో లేకపోతే బయట పెడతాము. వర్షపు నీరు కూడా అందులో చేరి మనకి ఈ డెంగ్యూని కలిగజేసే దోమలు అక్కడ గుడ్లు పెడతాయి. కాబట్టి దయించి వర్షం పడిన చోట ఆ రాక్ గ్రైండర్స్ పెట్టుకోండి. లేదా మన బిల్డింగ్లకు కట్టుకుంటున్న ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకతో ఆ రాక్ గ్రైండర్ యొక్క హోల్ని మీరు ఇసుకతో కప్పి ఉంచట్లయితే వర్షం పడినా ఆ ఇసుక నీరు పీల్చుకుంటుంది, ఎండ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఇసుక కింద తయారవుతుంది. దాని ద్వారా అక్కడ నీటి నిల్వ లేకుండా మనం చూసుకోవచ్చు. ఇంకా సమ్మర్లోని ఎయిర్ కూలర్స్ ప్రతి ఒక్కరూ మనకు కర్నూలు జిల్లాలో మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఎయిర్ కూలర్లు వాడతారు. ఎయిర్ కూలర్స్ లోని మనం ఏం చేస్తాం, నీళ్లు పోస్తాం. నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు శాతం తగ్గినప్పుడు మళ్ళీ నీళ్లు వేస్తాం, కానీ ఆ నీళ్లలో డెంగ్యూని కలిగేసే దోమలు గుడ్లు పెడతాయి. దయించి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 3 రోజులకు ఒకసారి ఎయిర్ కూలర్ యొక్క డోర్ తీసి శుభ్రంగా ఆ నీటి నిల్వనన్నీ తీసేసి ఒక పొడిగుడ్డుతో ఒత్తేసేసి 1 అవర్ డ్రై చేసి మీరు నీళ్లు వేసుకోండి. ఎందుకు ఇలా చేయాలంటే, తేమ ఉన్నా దోమ లార్వా బ్రతుకుతుంది. జస్ట్ 1 డ్రాప్ వాటర్ ఉన్నా సరే అది సర్వైవ్ అవుతుంది. నీళ్లు పారిపోసేసాను కదండి మళ్ళీ దోమలు వస్తున్నాయని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అది వెట్ కండిషన్ నుంచి డ్రై కండిషన్ లోకి రావాలి ఆ ప్లేస్. అందుకనే మనం తుడిచి ఆరబెట్టి మనం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అందులో కూడా మనకు దోమలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్, కొన్ని బిల్డింగుల్లో స్టెప్స్ ఉండవు, టెర్రస్ ఉంటుంది. గవర్నమెంట్ బిల్డింగులు ఉంటాయి, అవన్నీ టెర్రస్ మీద రెయిన్ వాటర్ బయటకు పోవడానికి అవుట్లెట్స్ కూడా పెడతారు, కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ హోల్స్ అన్ని బ్లాక్ అయి ఉంటాయి. ఆ హోల్స్ బ్లాక్ అవడం వల్ల వర్షపు నీరంతా అక్కడ స్టాగ్నేట్ అవుతుంది. అక్కడ స్టాగ్నేట్ అయినప్పుడు అందులో మనకి డెంగ్యూని కలిగజేసే దోమలు విపరీతంగా పెడతాయి. దయించి వర్షం వచ్చి వెలిసిన తరువాత మన టెర్రస్ మీద ఏదైనా వాటర్ స్టాగ్నేషన్ ఉన్నట్లయితే ఆ హోల్స్ అన్ని క్లీన్ చేసుకుని నీరు పోయేటట్టు చేసుకోండి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. నెక్స్ట్ విషయం ఏంటంటే, రీసెంట్గా మనం లక్షలాది రూపాయలతో చక్కగా బ్రహ్మాండమైన బిల్డింగులు మనం కట్టుకుంటున్నాం, దానికి అందంగా అలంకరణ కోసం పూల మొక్కలు పూల కుండీలు కూడా పెట్టుకుంటున్నాం. పూల కుండీల్లో మనం డైలీ నీళ్లు వేస్తాం. నీళ్లు వేసినప్పుడు ఆ పూల కుండీలో ఎంత నీరు అయితే కావాలో అంతే తీసుకుంటుంది తప్ప ఎక్సెస్ వాటర్ ఉన్నట్లయితే ఆ ఎక్సెస్ వాటర్లో కూడా

0: డెంగ్యూని కలెక్ట్ చేసే దోమలు గుడ్లు పెడతాయి. ఫ్లవర్ ట్రేలు కూడా పెడుతున్నారు, పూల ముక్క కింద ట్రే పెడుతున్నారు. ఆ ట్రేలో మీరు వేసిన వాటర్, ఎక్సెస్ వాటర్ ఉందో ట్రేలోకి వస్తుంది. ఆ ట్రేలో కూడా డెంగ్యూని కలెక్ట్ చేసే దోమలు గుడ్లు పెడతాయి. దయించి ప్రతి ఓరు ఎక్సెస్ వాటర్ ఉన్నది 2 రోజులకు 1 సారి 3 రోజులకు 1 సారి వాటర్ని క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మనం వాటర్ వాడడానికి సింటెక్స్ ట్యాంక్స్, మనకి ట్యాంక్స్ అవి ఉంటాయి కాబట్టి ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఖచ్చితంగా దోమ జరబడకుండా ఉండేటట్లు మూత వేసుకోవాలి. ఇది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి మరి ప్రజలందరూ ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ మన ఇళ్లలో దోమలు జొరబడకుండా కిటికీలకి మనకి ఎగ్జిట్లకి జాలీలు, దోమ జాలీలు వేసుకోవడం వల్ల బయటనున్న దోమ మనకి లోపలికి రాకుండా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. రీసెంట్గా ప్రతి ఒక్కరూ చక్కగా కట్టుకునే బిల్డింగ్లలో కూడా అందరూ మస్కిటో ప్రూఫ్ మెషర్స్ పెట్టుకుంటున్నారు. లేని వారు మాత్రం తప్పకుండా ఇది పెట్టుకోవాల్సిందిగా మా తరఫు నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. నెక్స్ట్ ఇంకొకటి, అబాండోన్డ్ బిల్డింగ్స్, కోర్టులో ఉన్నాయి, పక్కోడు ఎవడో లేడు, వాళ్ళు వెళ్ళిపోయాడు అని ఆ బిల్డింగులు పక్క బిల్డింగుల్లో కూడా ఏమవుతుందంటే అండి, అక్కడ వాళ్ళకి నీళ్లు పట్టుకోవడానికి సిమెంట్ కుండీలు, తొట్టిలు అన్ని ఉంటాయి. ఆ ఇల్లు లాక్ చేసి ఉంటుంది. ఆ ఇంటి పక్కనే మనం నివసిస్తూ ఉంటాము, కానీ ఆ ఇంటిలో పెరిగిన దోమ వచ్చి మనకి కూడా కొడుతుంది. కాబట్టి ఇట్లాంటి ఇల్లులు ఏమైనా ఉన్నప్పుడు మున్సిపల్ వారు, గ్రామాల్లో అయితే పంచాయతీ వారికి, పట్టణాల్లో అయితే మున్సిపల్ సిబ్బందికి చెప్పినట్లయితే వాళ్ళు ఒక్కసారి ఆ నీటి నిల్వలన్నీ ఎంప్టీ చేసి దోమలు రాకుండా కూడా మనకి చేస్తారు.
1: చాలా చక్కగా చెప్పారండి నోకరాజు గారు. ఈ వంట చెరుకు ముఖ్యంగా మీరు చెప్పింది ఒక పద్ధతి ప్రకారంగా చెప్పారండి. ముఖ్యంగా మనం సంక్రాంతి పండుగ చేసుకుంటామండి, అప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు మన ఇంట్లో పాత వస్తువులని కాల్చేయడము అని చెప్తా ఉంటారు. అయితే మీరు చెప్పిన దానికి దీనికి ఓ లింక్ కనపడతా ఉంది, ఎందుకంటే పాత వస్తువులు ఏమి ఇంట్లో పెట్టుకోవద్దండి, ఎప్పుడప్పుడు మీరు డిస్పోజ్ చేయండి, అంట పెట్టేసేయండి, లేదంటే మున్సిపాలిటీ వారికి అప్పచెప్పండి అని చెప్తా ఉన్నారండి.
0: అది కాదు సార్, నా ఉద్దేశం ఏంటంటే కొబ్బరి బొండాలు అనేది వాటర్ క్యాచ్ చేస్తాయండి. పాత వుడెన్ అంటే అది వాటర్ని క్యాచ్ చేయు, దాని గురించి నేను చెప్తా లేదు. కొబ్బరి బొండాలంటే దాని హోల్ ఉంటుంది, వర్షపు నీరు క్యాచ్ చేస్తుంది కాబట్టి వర్షపు నీరు క్యాచ్ చేయకుండా చేసుకోమని చెప్తున్నాను సార్.
1: వర్షపు నీరు ఒకటి, తర్వాత సింటెక్స్ ట్యాంక్స్ అంటే ఏదైనా సరే ప్లాస్టిక్ ట్యాంకులు పైన ఓవర్ హెడ్ ట్యాంకులు మూత కంపల్సరీ ఉండాలి. అయితే గత 10-15 రోజులుగా విపరీతమైన గాలులు రావడం వల్ల మూతలు కొట్టుకొని పోవడం వల్ల అవి అట్లే ఉండడం వల్ల జరుగుతూ ఉంటాయండి. ఇంకొకటి, మూడోకటి మీరు చెప్పిన విషయాల్లో ఇండ్లు ఖాళీగా ఉండడము, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి సొంతంగా ఇండ్లు కట్టుకుంటున్నారు, మరి ఇండ్లు అయితే ఖాళీగా ఉంటున్నాయి, మరి ఇండ్లు ఖాళీగా ఉన్నప్పుడు నీళ్లు నిల్వ ఉంటాయి, నిల్వ ఉండడం వల్ల ఈ దోమలు కూడా ఉంటాయి. ఈ దోమలు ఉండడం వల్ల ఇవి కుట్టినప్పుడు మనకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండ్ దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్ డిసీజ్ అని చెప్పి చెప్పారండి. అంటే డెంగ్యూ వ్యాధికి క్యూర్ అనేది లేదు అని క్లియర్గా చెప్పేస్తున్నారండి మీరు. డెంగ్యూ మనం ప్రతి సంవత్సరం మే 16వ తారీఖున చేసుకున్నప్పటికీ కూడా దీనికి ఈరోజు వరకు కూడా మనకు క్యూర్ అనేది కనిపెట్టలేకపోయాము. నివారణ ఒక్కటే ప్రప్రదమైన మార్గము, ఉన్న ఏకైక మార్గము ప్రప్రదమైన మార్గము. ఇంకా వీటి గురించి కొద్దిగా వివరంగా మా శ్రోతలకు తెలియజేస్తారండి.
0: తప్పకుండా సార్. ఈ డెంగ్యూ వ్యాధి మస్కిటో అనేది డే టైమే కుడుతుందండి, డే టైమ్ బైటింగ్. ఇది పీక్ బైటింగ్ మనకి 9:30 to 10:00 to 1:00 వరకు ఉంటుంది, పగటి పూటే కుడుతుంది. ఇది నల్లటి శరీరం మీద తెల్లటి మచ్చలు ఉంటాయండి. ఒకసారి మన దోమలన్నీ రాగానే, ఇంట్లోకి రాగానే ఒకేసారి మన శరీరం మీద వాలి కుట్టవు. ఎవరికన్నా మనకి గెస్ట్ వచ్చినప్పుడు ఒక చైర్ వేసి కూర్చోపెట్టి తర్వాత ఎలాగైతే మనం మాట్లాడతామో, దోమ రాగానే ఫస్ట్ దానికి రెస్టింగ్ పాయింట్ ఈజ్ వాల్, గోడ. గోడ మీద వాలిన తర్వాత ఒక 1 or 2 minutes ఆగిన తర్వాత అప్పుడు ఎక్కడైతే మనకి మనుషులు ఉన్నారో అది గ్రహించి అది చెమట ద్వారా గ్రహిస్తుందండి. దోమ మనుషులు ఎక్కడ ఉన్నారంటే మన శరీరం మీద పెట్టే చెమట ద్వారా అది గ్రహించి ఖచ్చితంగా వస్తుంది. ఇది గోడ మీద వాలినప్పుడు దాని నల్లటి శరీరం మీద తెల్లటి మచ్చలు ఉంటాయండి, అది ఖచ్చితంగా మనకి డెంగ్యూ మస్కిటో అని చెప్పచ్చు. ఇది కేవలం

0: 400 మీటర్లు మాత్రమే ఎగురుతుందండి. ఇట్స్ ఫ్లైట్ రేంజ్ ఈజ్ 400 మీటర్స్. అందుకని మనకి అవి కూడా ఉన్నట్లయితే, మన ఇంట్లో మీరు చూసినట్లయితే నల్లటి శరీరం మీద తెల్లటి మచ్చలు ఉండి దోమ, దీని టైగర్ మస్కిటో అని కూడా అంటో, ఒక్కసారి మనం అందరం అలర్ట్ అవ్వాలి. ఎక్కడ నీళ్ళు ఉన్నాయా, పూల కుండీల్లో ఉన్నాయా, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఉన్నాయా, మూతలన్నీ వేసుకున్నామా, వేస్ట్ వాటర్ ఏమైనా ఉందా, ఈవెన్ మన లెంటిల్స్ మీద ఏరు ఏసీ మిషన్స్ కూడా పెట్టుకుంటాం, దానికి ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్లో పడ్డ వాటర్ లో కూడా ఈ గుడ్లు పెడతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడ నీరు ఉంటే అక్కడ దోమలు గుడ్లు పెడతాయి. కనీసం చెప్పాలంటే పశువులు నడుస్తూ ఉన్నప్పుడు పశువుల కాలి గిట్ట అడుగు జాడలో ఉన్న నీటిలో కూడా దోమలు గుడ్లు పెడతాయి. అంతు కాబట్టి ప్రతిదీ మనం ముఖ్యంగా మనం డెఫినెట్ గా ప్రతి వాటర్ కంటైనర్ ని మనం జాగ్రత్తగా మూతలు పెట్టుకోవాలి. దోమ గుడ్లు పెట్టాలంటే నీళ్లు కావాలి, దోమ గుడ్డు పెట్టాలంటే నీరు కావాలండి, నీరు లేకపోతే దోమలు గుడ్లు పెట్టదు.
1: అంటే మనము పరిశుభ్రంగా మన వాతావరణాన్ని పెట్టుకోవాలా, నీరు లేకుండా చూసుకోవడము, మన పరిసర ప్రాంతాల్లో నీరు లేకుండా చూసుకోవడం అనేది అతి ముఖ్యమైన విషయము, అతి ముఖ్యమైన ప్రాథమిక చర్యగా చెప్పుకోవచ్చు, నివారణ చర్యగా చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయండి?
0: నెక్స్ట్ ఇంకో డే టైం బయటింగ్ కాబట్టి స్కూల్ పిల్లలు, మనకి స్కూల్ కి వెళ్లే పిల్లలకి ఫుల్ హ్యాండ్ షర్ట్ ఫుల్ ప్యాంట్ వేసుకున్నట్ల వల్ల అది మనకి దోమ కాటు నుంచి రక్షణ ఒకటి ఉంటుంది. దోమలు కుట్టకుండా మనకి దోమతరలు కూడా వాడుకోవాలి. మరి ఈ సింప్టమ్స్ మనం చెప్పుకున్న సింప్టమ్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా నియరెస్ట్ ఆసుపత్రికి వెళ్ళి ఆ టెస్టులు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలనేది మేము మరీ మరీ కోరుచున్నామండి. డెంగ్యూలో డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షార్ట్ సిండ్రోమ్, ఇన్ని మూడు రకాలైన డెంగ్యూ వ్యాధి ఉంటుందండి. హెమరేజిక్ ఫీవర్ మామూలుగా జ్వరం వస్తుంది, ర్యాష్ వస్తుంది, ఐబాల్ పెయిన్ ఉంటుంది, ఇవన్నీ ఉండి ఇలాంటివి వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఇట్ లీడ్స్ టు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. దాన్ని అశ్రద్ధ చేస్తే హెమరేజ్ అయితే లోపల రక్తస్రావం అయిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుందో, ఇంట్రెస్టల్ నుంచి ఉంది, ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియదు. ఆ తర్వాత అది కూడా నెగ్లెక్ట్ చేస్తే షాక్ లోకి వెళ్ళిపోతాడు, ఇంకా అల్టిమేట్ గా డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా షాక్ సిండ్రోమ్ లోకి వెళ్తే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం జ్వరం వచ్చిన వెంటనే విని వెంటనే 4 రోజులు జ్వరం, 5 రోజులు జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి వారు చెప్పిన విధంగా ఏ టెస్ట్లు అయితే చేయించుకోవాలో చేయించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము.
1: చాలా చక్కగా చెప్పారండి. ప్రతి సంవత్సరం మే 16వ తారీఖున జాతీయ డెంగ్యూ దినోత్సవంగా మన వైద్య ఆరోగ్య శాఖ వారు జరుపుకుంటున్నారు. మరి డెంగ్యూ వ్యాధి అంటే సామాన్య వ్యాధి అని జనాలు అనుకుంటా ఉంటారు, కానీ ఇది ఇంత తీవ్రమైంది, తర్వాత ఇది క్యూరబుల్ కాదు, ఇది వస్తే ఇంకా ఎప్పటికీ కూడా దీనికి నివారణ అనేది లేదు, కాబట్టి ఇది రాకుండా ఉండడం చూసుకోవడమే ప్రధానమని చెప్పి చెప్పారు. అలాగే కూలర్లు కూడా మనము ఎక్కువగా వాడుతుంటాం, ఎందుకంటే మనము ఈ కర్నూలు జిల్లాలో చూసినట్లయితే మనకు వేడి శాతం ఎక్కువగా ఉంది. తర్వాత అందరికీ ఏసీలు పెట్టుకునే స్తోమత కూడా చాలా తక్కువ మందికి ఉంది, కాబట్టి ఈ కూలర్లు పెట్టుకుంటా ఉంటారండి. ఈ కూలర్లు కూడా ఖచ్చితంగా 3 రోజులకోసారి మీరు క్లీన్ చేసుకోమన్నారు. ఇంకా క్లీనింగ్ కూడా కంప్లీట్గా వాటర్ని పారబోసి ఈ తర్వాత వీలైతే ఒక వెట్ క్లాత్ తీసుకొని తర్వాత స్పాంజ్తో తూడ్చి ఆరబెట్టి ఎండకు ఆరబెట్టి ఆ తర్వాత అది బాగా పొడి బారిపోయాక తర్వాత మళ్ళీ వాటర్ నింపి ఆ తర్వాత పెట్టుకోమని చెప్తున్నారు. తర్వాత ఇది డే బైట్ అని చెప్పారు. ఇది ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులకు నిజంగా మీరు ఒక దేవునిలాగా చెప్తా ఉన్నారండి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులనే కాదండి, పిల్లలనే కాదండి, తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు కూడా ఈ షార్ట్స్ అనే కల్చర్కి వచ్చేసారు. అయితే మీరు ఇందాక చెప్పారు అంటే చిన్న పిల్లలు కూడా ఫుల్ హ్యాండ్స్ ప్యాంట్స్ వేసుకొని పోతే కొద్దిలో కొద్దిగా మనకు బాగా ఉంటుంది, నష్ట నివారణ చర్యల్లో భాగంగా దీన్ని చేసుకోవచ్చని తెలియజేశారండి. ఇక పోతే ఈ షార్ట్ కల్చర్ అనేది మనకు వచ్చిందండి, అంటే మగవాళ్ళల్లో షార్ట్స్ వేసుకోవడము, ఈవెన్ సిటీస్లో చూస్తే మనం ఆడవాళ్ళు కూడా షార్ట్స్ వేసుకుంటూ ఉంటారు. ఈ షార్ట్స్ వేసుకోవడం వల్ల కూడా ఈ డెంగ్యూ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని కూడా తెలియజేశారండి. మరి అంతేకాకుండా కొబ్బరి బొండాలు, వీటిని మనం ఎప్పుడప్పుడు డిస్పోజ్ చేస్తే బాగుంటుందని, వాళ్ళ తర్వాత టైర్లు ముఖ్యంగా టైర్లని మనం ఏం చేస్తా ఉంటామంటే, టైర్ మార్పించుకున్నాక ఆ టైర్ని మళ్ళా ఇంటికి తీసుకొని

0: ఉంచుకుంటా ఉంటామండి. ఆ టైర్లని అక్కడే వదిలేయకుండా మున్సిపాలిటీ వాళ్లకు ఇచ్చేయడము, లేకుంటే కాల్చేయచ్చా అండి వీటిని అక్కడే డిస్పోజ్ చేసి?
1: ఒకవేళ టైర్ కావాలని అనుకుంటే సార్, ఆ టైర్ కి 2-3 చోట్ల హోల్ పెట్టి దాని కింద 2 రాళ్లు పెట్టి ఆ నీరు పోయేటట్టు చేయాలి. టైర్ లో వచ్చిన నీరు ఉండకూడదు టైర్ లో.
0: టైర్ ఏం పనికొస్తుందిలేండి?
1: అదే వేస్ట్ అయినప్పుడు టైర్ ని డిస్పోజ్ చేసేయడం బెటర్ అండి ఇది. నెక్స్ట్ ఇంకోసారి గవర్నమెంట్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ మనకి ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమం పెట్టారండి. దీంట్లో ప్రతి సచివాలయంలో ఏఎన్ఎంస్ ఉంటారు, ఆశాలు ఉంటారు, ప్రతి శుక్రవారము వాళ్ళకి కేటాయించిన ఏరియాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వీళ్ళ వాటర్ ను చెక్ చేసి అందులో దోమ లార్వా ఉందా ఏమున్నాయో చూసి ప్రజలకి ఎడ్యుకేట్ చేసి ఇది పురుగు కాదు, ఇది దోమ పిల్ల, 4 రోజులు పోతే దోమ అవుతుంది, ఈ జాతి దోమలు కుడితేనే డెంగ్యూ వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గరుండి ఆ వాటర్ ని, వాటర్ లో వాటర్ ఉంటేనే అది బ్రతుకుతుంది కాబట్టి వాటర్ లేకుండా మట్టి నేల మీద వంపేయడం లేకపోతే గచ్చు మీద వంపడం చెయ్యాలి. కాలువలు నమ్మితే మళ్ళీ కాలువలో నీళ్లు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా బ్రతికే అవకాశం ఉంటుంది. ఇంకా నీళ్లు పుష్కలంగా వచ్చే చోట ఈ విధంగా చేస్తారండి. నీళ్లు రాని ఏరియాల్లో ఈ లార్వాలు నీళ్ళల్లో కనిపిస్తే మా వైద్య సిబ్బంది ఫ్రైడే డ్రైడే చేసినప్పుడు ఖచ్చితంగా ఆ నీటిని ఇంకో ఎంటీ కంటైనర్ తీసుకొచ్చి, ఖాళీ కంటైనర్ తీసుకొచ్చి దాని మీద పంచగానే మన తువ్వాలు కానీ వేసి ఈ లార్వాలు ఉన్న నీటిని అందులో ఫిల్టర్ చేస్తారండి. ఫిల్టర్ చేస్తే లార్వాలన్నీ పైకి వచ్చేస్తాయి, నీరు కిందకు ఉంటుంది, అప్పుడు తద్వారా లార్వాలు ఎలిమినేట్ అవుతాయి, ఈ నీటిని మనం వాడుకోవచ్చు. ఈ విధంగా మా వైద్య సిబ్బంది ప్రతి సచివాలయంలో పనిచేసే ఆశా ఏఎన్ఎం గారు, ఆశా అండ్ సిబ్బంది అందరూ ప్రజల దగ్గర ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తూ వాళ్ళకి అప్రమత్తంగా ఉండమని సూచిస్తూనే ఉంటారండి. ప్రజలకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన సందేశం ఏంటంటే వారాన్ని ప్రతి శుక్రవారము నీటి నిల్వలను ఖాళీ చేసి, అంటే ఉన్న నీటిని ఖాళీ చేసి తుడిచి ఆరబెట్టి మళ్ళా నీటిని నింపుకుని దాని మీద మూతలు పెట్టాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ వారు మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి ఈ లార్వాలేంటనేది చూపించడము, ఇవన్నీ చేయడం జరుగుతుందండి. మరి మెండుగా ఆకాశవాణి మేము ఇస్తున్న స్పీచ్ లో భాగంగా ప్రజలందరినీ కూడా మేము కూడా అలర్ట్ చేయడానికి అందరినీ మేము కోరుకునేది ఏంటంటే ప్రతి శుక్రవారము నీటి నిల్వలు ఖాళీ చేయండి. ఖాళీ చేసిన వెంటనే నీటిని పట్టద్దండి, ఎందుకంటే దోమ లార్వా తేమ ఉన్నా బ్రతుకుతుంది. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, దోమ లార్వాలు లేకుండా చేయడమే మన యొక్క ఉద్దేశం. లార్వా లేకపోతే ప్యూపా ఉండదు, ప్యూపా రాకపోతే ఎడల్ట్ మస్కిటో రాదు, అసలు మస్కిటో లేకపోతే మస్కిటో బయటే ఉండదు. ఈ కాన్సెప్ట్ లో అంటే దోమ జీవిత చరిత్రని మనం బ్రేక్ చేస్తున్నాం ఏంటి, ఫ్రైడే రైడే ద్వారా. కాబట్టి అది చేయడం వల్ల మాకు దోమ శాతం కూడా తగ్గుతుంది. నీటి నిల్వలు ఎండి పట్టుకున్నా నీటి మీద కంపల్సరీగా మూత పెట్టాలి. మూత అంటే ఏంటి, ఆస్బెస్టాజ్ షీట్ పెడతారు, అది అప్ అండ్ డౌన్స్ లో ఉంటుంది, ఆ కింద నుంచి దోమలు వెళ్ళి గుడ్లు పెడతాయి. ఒకడు రేకు వేస్తాడు, మధ్యన కన్నం ఉంటుంది, ఆ కన్నంలోంచి వెళ్ళి గుడ్లు పెడుతుంది.
0: ఓకేనండి, ఫ్రైడే గురించి కూడా, ఫ్రైడే అనేది డ్రైడే అని కూడా చెప్పడం చాలా చక్కగా ఉందండి. చెప్పండి,
1: ఇక్కడ గవర్నమెంట్ వారు కూడా అండి మనకి ఒక యాప్ ఒకటి ఇచ్చారు ఏఎన్ఎంస్ కి, ఎక్కడైతే బ్లాకేజ్ ఆఫ్ డ్రైన్స్ లో పారేపారే నీరు ఆగిపోతే దానికి ఏఎన్ఎంస్ కి ఒక యాప్ ఇచ్చారండి. ఆ ఏఎన్ఎం గారు ఏం చేస్తారంటే ఆ యాప్ లో ఫోటో తీసి పంచాయతీ సచివాలయం సెక్రటరీ గారు గాని, మున్సిపల్ సచివాలయం సెక్రటరీ గాని వాళ్ళు సబ్మిట్ చేస్తారు. వాళ్ళు వెంటనే ఎక్కడైతే బ్లాక్ అయ్యిందో ఆ బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేసేసి వెంటనే నీరు పారేటట్లు చేస్తారండి. ఇది కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన సిబ్బంది చేత చేయిస్తున్నాం. అట్లాగే పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మన ఏఎన్ఎంస్ ఏమైతే వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ అంటారండి, వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ ద్వారా ఎక్కడైతే బ్లాకేజ్ ఆఫ్ డ్రైన్స్ కానీ గార్బేజ్ హీప్స్ కానీ ఇవన్నీ ఉన్నట్లయితే వాటిని కూడా మనం శుభ్రం చేసుకోవడం జరుగుతుంది.
0: చాలా చక్కగా చెప్పారండి నూకరాజ్ గారు. మీరు జిల్లా మలేరియా అధికారిగా ఉండి 16 జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మీరు అద్భుతమైన పరిచయ కార్యక్రమం మా రేడియో శ్రోతలకు వినిపించారండి. ముఖ్యంగా డెంగ్యూ అనేది ఎంత ప్రాణాంతకమో తెలియజేశారండి. అంటే గతంలో ఇంత ప్రాణాంతకమా డెంగ్యూ అనేది ఎవరికి చాలా వరకు తెలియకపోయిండొచ్చండి. ఈవెన్ వింటున్న నాకు కూడా తెలియదు మీరు ఇప్పుడు చెప్పేంత వరకు. ఇంకోటి దీనికి క్యూర్ అనేది

అనేది లేదు కాబట్టి నివారణ ఒక్కటే మార్గం కాబట్టి నివారించుకోవడమే మనము ఉత్తమంగా పెట్టుకోవాలా. తర్వాత ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలా, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలా. తర్వాత తేమ శాతం అనేది ఎక్కడా కూడా ఉన్నా గానీ మనం ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండి వెట్ లేకుండా డ్రై పెట్టుకోవాలా. దాన్ని ఫ్రైడేని డ్రై డేగా మీరు మార్చారు. మరి ప్రభుత్వము ఇన్ని పథకాలు చేపట్టి ఇన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల మరి ఇంకో విషయం కూడా చెప్పారండి మీరు, చిన్న పిల్లలకు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటే చాలా బాగుంటుందని.

0: ప్రభుత్వము ఇన్ని పథకాలు చేపట్టి ఇన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల మరి ఇంకో విషయం కూడా చెప్పారండి మీరు, చిన్న పిల్లలకు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటే చాలా బాగుంటుందని, అది కూడా చాలా మంచి విషయమే. ఇక వచ్చేసి ఈ వాటర్ ఎవ్రీ ఫ్రైడే మీరు అన్నారు, ట్యాంక్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుని తర్వాత మళ్ళా నీళ్లు పట్టుకోవడము, దాన్ని క్లీన్ చేసుకున్నాక బాగా ఆరబెట్టి నీళ్లు లేకుండా లార్వాలు లేకుండా ప్యూపాలు లేకుండా అడల్ట్ మలేరియా లేకుండా ఇవన్నీ చూసుకుని మనం చేసుకుంటే మనకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మీరు మా ఆకాశవాణి శ్రోతలకు అందించిన విలువైన సమాచారాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. శ్రీ నూకరాజు గారు, జిల్లా మలేరియా అధికారి అయినటువంటి మీరు మా శ్రోతలకు ఇచ్చిన విలువైన సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామండి. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: నమస్తే సార్.
2: నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా శ్రీ ఏ నూకరాజు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ గురం చంద్రశేఖర్. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత చూద్దాం. ప్రతి సంవత్సరం మే 16న అంటే ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని యునెస్కో ప్రకటించింది. వెలుగు మన జీవితంలో, అలాగే విజ్ఞాన శాస్త్రంలో, వైద్య రంగంలో, విద్యలో, సాంకేతిక అభివృద్ధిలో ఎంత ముఖ్యమో తెలియజేయటం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: చరిత్రలో ఈరోజు ప్రత్యేకత వింటున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ అనేది ప్రతి సంవత్సరం మే 16న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవం. ఈ దినాన్ని ఐక్యరాజ్య సమితి UNO 2017లో ప్రకటించింది. ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రపంచ ప్రజలు శాంతి సామరస్యంతో కలిసి జీవించాలి, అలాగే మత, జాతి, భాష, సంస్కృతి భేదాలను గౌరవించాలి, హింస, ద్వేషం, వివక్షలను తగ్గించాలి, పరస్పర అవగాహన సహనాన్ని పెంపొందించుకోవాలి. ప్రపంచంలో యుద్ధాలు, ఘర్షణలు, మత విభేదాలు పెరుగుతున్న సమయంలో కలిసి శాంతిగా జీవించటం అనే సందేశం చాలా అవసరం. ఈరోజు మనకు దయ, సహకారం, మానవత్వం విలువలను గుర్తు చేస్తుంది ఈ దినం. అలాగే ఈరోజు పాటించాల్సిన విలువలు కూడా చెప్పారు. పరస్పర గౌరవం, సహనం, క్షమాభావం, స్నేహభావం, సమానత్వం, మానవత్వం, ఇవండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకతలు. ఇంతటితో ఇవాళ్టి కాంతి రేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 జిల్లా సమాచార లేఖ ఉంటుంది. విజయవాడ కేంద్రం నుండి ఇక 8:35

0: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె శ్రీను.
1: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ. పల్నాడు జిల్లా అమరావతిలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ మలేరియా దినోత్సవం, వెనుకొండలో విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గ్రామీణ పేదల ఆకలి తీర్చేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గత నెల 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, పోల విక్రేతలు, నీటి సరఫరా ఆపరేటర్ తదితరులకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి టోకెన్లు తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి, జిల్లా మలేరియా శాఖ అధికారి షేక్ నజీర్ ఆధ్వర్యంలో గత నెల 20వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి మాట్లాడుతూ, 2030 నాటికి మన దేశం కూడా మలేరియా నిర్మూలన దిశగా అందరం పనిచేస్తామని అన్నారు. దానికి ప్రజలు సహకరించి మలేరియా వ్యాధి నిర్మూలన దిశలో సహకరించవలసిందిగా ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు పరిసరాలు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల తెరలు వాడడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరారు. జిల్లా మలేరియా అధికారి నజీర్ మాట్లాడుతూ, అందరూ దోమల తెరలు వాడడం, డోర్ మాస్టర్లు ఏర్పాటు చేయడం, పిల్లలకు ఫుల్ డ్రెస్ వేయడం, వేపాకు పొగలాంటివి వాడి దోమలు కుట్టకుండా చూసుకోవచ్చునని ఆయన తెలిపారు. వినుకొండలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 1వ తేదీన పట్టణంలోని 5 కోట్లతో నిర్మితమవుతున్న 3311 కేవీ సబ్ స్టేషన్, విటంరాజపల్లి కాలనీలో పీఎం సూర్యగర్ పథకం కింద మంజూరైన సోలార్ ప్యానల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 6 నెలల్లో సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాలకు లో వోల్టేజ్ సమస్యలు ఉండవని, 2 కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మేర ఉచిత పీఎం సూర్యగారు సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం 6 లక్షల కనెక్షన్లు 3 నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 260వ జయంతిని గత నెల 20వ తేదీన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో జిల్లా అధికారులందరూ పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాజా వాసిరెడ్డి వంశానికి చెందిన 6వ తర వారసుడు, అమరావతి సంస్థానం ఫౌండర్ ట్రస్టీ శ్రీమంత్ రాజా వాసిరెడ్డి, సుధా స్వరూప్, మన్నే సుల్తాన్ బహదూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 266వ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తింపునకు కృషి చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాజావారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రముఖులు మాట్లాడుతూ, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహిత పాలన, ధార్మికత, అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు దార్శనికమని కొనియాడారు. మాచర్లలో 25 కోట్లతో కేంద్రీయ విద్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు నర్సాపేట ఎంపీ లావశ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి తెలిపారు. మాచర్లలోని సాగర్ రోడ్డు నందు 4.56 ఎకరాలను విద్యాలయానికి ప్రభుత్వం కేటాయించిందని, ఆ స్థలాన్ని గత నెల 19వ తేదీన పరిశీలించిన ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జెడ్పీ బాలరుణ పాఠశాల తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 1000 కోట్లతో టెక్స్టైల్ పార్క్ నిర్మించినట్లు తెలిపారు. 800 కోట్లతో జల్జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు ప్రారంభించామన్నారు. వరకపూడిశాల ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో పూర్తిస్థాయి అనుమతులు వస్తాయన్నారు. అనంతరం పట్టణంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేస్తామని ఎంపీ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ నాణ్యత హామీ గుర్తింపు లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఎన్క్యూఏఎస్ బృంద సభ్యులు డాక్టర్ రాజంబాల్, డాక్టర్ పనిభూషణ్ గత నెల 27-28 తేదీల్లో ఆరోగ్య కేంద్రం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, ప్రసూతి సేవలు, ల్యాబ్ పనితీరు, స్టాఫ్ నర్స్ సేవలు, పరిపాలన విధానాన్ని పరిశీలించారు. జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పిహెచ్సి పనిచేస్తున్నట్లు గుర్తించి 3 ఏళ్ల కాలానికి ఎన్క్యూఏఎస్ ధృవపత్రం మంజూరు చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి.

0: కొత్తపల్లి శ్రీను.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా ఓ ప్రకటన.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: ఆకాశవాణి కర్నూల కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటారు. ముందుగా మంచి మనసులు ఈ చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన గీతం వినండి. గీత రచన, గీతానికి సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్, ఇంకా సికింద్రాబాద్, బురదిగడ్డ, ఆర్యనగర్ సమాజం నుంచి కె సాకుబాయి, ఎల్లమ్మ, నరసింహ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, రేణుక, శాంతి, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, ఇంకా రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరంతా కోరుతున్న పాట మంచి మనసులు చిత్రంలోనిది.

అభిరుచులు తర్వాత శృతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి ఉత్తరం పంపారు భారత్ లాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్, నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, ఇంకా కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, శారద, బాలాజీ, విజయ్, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, ప్రణీత్. వీరంతా కోరుతున్న పాట మూడు ముళ్ళు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సంగీతం సమకూర్చిన వారు రాజన్ నాగేంద్ర.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. అభిరుచిలో తర్వాత సాహిత్యం చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ, చిత్రం గబ్బర్ సింగ్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి తొగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, ఇంకా దేవరాజు, ఆరాధ్య, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, మేరమ్మ, నాగమ్మ, సరోజమ్మ, చంద్రకళ, ఎస్తేర్ వీరంతా కోరుతున్న పాట గబ్బర్ సింగ్ చిత్రంలోనిది.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: అభిరుచిలో తర్వాత ఆత్రేయ గీతానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి. చిత్రం పేరు కోకిలమ్మ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చల్ల గ్రామం నుండి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి వారి కుటుంబ సభ్యులు, అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధిర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమసింహ, గౌతమ్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: అభిరుచిలో తర్వాత దేవి శ్రీప్రసాద్ సంగీత నిర్వహణలో కార్తీక్ శ్రేయకోశల్ అల్పించిన గీతం విందాం. చిత్రం పేరు వర్షం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె నుండి ఆర్ తిమ్మనాయుడు, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి, ఆర్ అఖిల, ఆర్ అంజలి, వి అక్షయ్ కుమార్, ఇంకా కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పేరుక కోమరయ్య, కౌశిక, భిక్షపతి, శ్రీనివాస్, ఈశ్వర్, లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ

0: బ్యాట్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: అభిరుచిలో తర్వాత తెలంగాణ జిల్లా జగిత్యాల వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, ఇంకా చంద్రకళ, పద్మ, శ్రీహర్షిణి, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, హరిప్రియ, నవీన్ గౌడ్, చిన్నారి, లక్ష్మీశ్రీ, అద్వైత, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, అలాగే వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వీరంత కోరుతున్న పాట మన్మథుడు చిత్రంలోంది. గానం వేణు సుమంగలి, సంగీత నిర్వహణ దేవిశ్రీ ప్రసాద్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచిలో తర్వాత రమణ గోకుల స్వీయ సంగీత నిర్వహణలో సునీత కలిసి పాడిన పాట విందాం. చిత్రం పేరు తమ్ముడు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు శాంతినగర్ నుండి షేఖ్ అస్లం షరీఫ్, అస్లం గోరీ, సమ్రీన్, ఉమే సల్మా, అహిల్, లుబానా, ఇంకా గోరా, ముజామిల్, షహాన్ వారి మిత్రబృందం, ఇంకా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ హనుమండ్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీశాంత్ చారి, శ్రీనివాసాచారి, సన్నిచారి, డాక్టర్ భాగ్యవర్ చారి, ఇంకా వారి మిత్రులు, కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట తమ్ముడు చిత్రంలోనిది.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: శ్రోతలు అభిరుచి వింటున్నారు. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో దేవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సీతారామ శాస్త్రి గీతం ఇది. కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం నుండి తిమ్మానాయుడు, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అక్షయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు.

అభిరుచులు తర్వాత. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అశోక్ బాబు, బాబు అకేలా, నవీన్ కుమార్, వెంకటేష్, అవియా, బ్లేసీ, శ్యామ్, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, ఇంకా వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి కోనె రవి, అరుణ, కీర్తన, అజయ్ కుమార్, విజయ్ కుమార్, నాగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు విరంత కోరుతున్న పాట రాఘవేంద్ర చిత్రంలోనిది. గానం శ్రేయ కోశల్, కల్పన, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు మీరు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. తిరిగి కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:25 గంటలకు ఉంటుంది.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి తెలుగు సినీ గీతాలు వింటారు. ఈనాటి చిత్రాంజలిలో సేవ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.

మనిషికి మనిషి సేవే మాధవ సేవ అనే సూక్తి భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత పొందింది. సేవ అనేది కేవలం సహాయం చేయడం మాత్రమే కాదు, అది కరుణ, మానవత్వం, దయ, ప్రేమ, కలయిక, ఒకరి బాధను తగ్గించటం, అవసరంలో ఉన్నవారికి తోడుగా నిలబడటం, సమాజ అభివృద్ధికి కృషి చేయడం, ఇవన్నీ సేవ కిందకే వచ్చేస్తాయి. మనిషి జన్మకు నిజమైన అర్థం ఇతరులకు ఉపయోగపడటంలోనే ఉంది. డబ్బు సంపాదించడం, ఉన్నత స్థాయికి చేరటం కన్నా మన వల్ల మరొకరికి ఉపశమనం కలగటం గొప్ప విషయం. సేవ మనిషిని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. సేవ అంటే స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేయటం, ప్రతిఫలం ఆశించకుండా చేసిన సహాయం నిజమైన సేవ. ఇందులో దయ, త్యాగం, క్షమ వంటి గుణాలు కూడా దాగి ఉంటాయి. ఈ సేవ వ్యక్తిగత సేవ, సామాజిక సేవ రెండు రకాలుగా ఉంటుంది. వ్యక్తిగత సేవ అంటే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, పరిచయస్తులకు సహాయం చేయటం. సామాజిక సేవలో పేదలకు, అనాథలకు, బాధితులకు సహాయం చేయడం ఉంటుంది.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: సేవ అనేది మనిషి జీవితానికి విలువను తెస్తుంది, సమాజంలో ఐక్యతను తెస్తుంది. సేవ చేసే వ్యక్తి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు, మనసుకు ఆనందం, సమాజంలో గౌరవం కలుగుతాయి. మానవత్వం అభివృద్ధి చెందుతుంది, ఇతరుల కష్టాలు అర్థమవుతాయి, సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక విద్యార్థి దశలో విద్యార్థులు చిన్నప్పటి నుండే సేవాభావాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. పాఠశాలలో పరిశుభ్రత పాటించడం, చిన్నవారికి సహాయం చేయడం, పేద విద్యార్థులకు పుస్తకాలు అందించడం వంటి పనులు సేవలో భాగమే. విద్యార్థులు చెట్లు నాటడం, రక్తదాన శిబిరాల్లో సహకరించడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, వృద్ధాశ్రమాల సందర్శనం, అనాథాశ్రమాల పిల్లలకు సహాయం చేయటం, ఈ అలవాట్లు నేర్చుకోవాలి. భవిష్యత్తులో వారు వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాయి ఇవి. ఇక తల్లిదండ్రులకు సహాయం చేయడం కూడా గొప్ప సేవే. ఇది కుటుంబంలో చేసే సేవ అవుతుంది. ఇంటి పనుల్లో సహకరించడం, పెద్దలను గౌరవించడం, అనారోగ్యంతో ఉన్నవారిని చూసుకోవటం కుటుంబ సేవలో భాగం. కుటుంబంలో ప్రేమతో చేసిన సేవ కుటుంబ బంధాలను బలపరుస్తుంది.

0: 10 లక్షల లాటరీ నాకా. వావ్,
1: చిక్కుకుంది.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: సేవ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. మరి సమాజ సేవలో సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సేవ చేస్తూ ఉండాలి. పరిశుభ్రత కార్యక్రమాలు, పేదలకు ఆహారం అందించడం, విద్యా సహాయం చేయడం, ఇవన్నీ కూడా సమాజ సేవ కిందికి వస్తాయి. సమాజ సేవ ద్వారా పేదరికం తగ్గుతుంది, అవగాహన పెరుగుతుంది, ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి, అంతేకాదు ఐక్యత కూడా పెరుగుతుంది సమాజంలో. ఇక వైద్య సేవ, డాక్టర్లు చేసే సేవ అమూల్యమైంది. ప్రాణాలను కాపాడటం కన్నా గొప్ప సేవ లేదు. కరోనా కాలంలో వైద్యులు చేసిన సేవలను ప్రపంచం ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు కూడా అపారమైన సేవను అందిస్తారు. ఇక ఉపాధ్యాయుల సేవ, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వారు జ్ఞానాన్ని పంచి సమాజానికి మంచి పౌరులను అందిస్తారు. ఒక మంచి ఉపాధ్యాయుడు వేలాది మంది జీవితాలను మార్చగలడు.

ఇక రైతు సేవ. ఈ రైతు సమాజానికి అన్నం అందించే వ్యక్తి. రైతు కష్టం లేకపోతే ప్రపంచం నిలబడదు. అందుకే రైతు సేవ అత్యంత గొప్పది. రైతే రాజు అనే మాట రైతు విలువను తెలియజేస్తుంది. అలాగే సైనికుల సేవ. దేశ రక్షణ కోసం సైనికులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తారు. వారు చేసే సేవ దేశానికి అపారమైంది. వారి ధైర్యం వల్లే మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. ఇక ప్రకృతి సేవ. ప్రకృతిని కాపాడటం కూడా సేవే. చెట్లు నాటడం, నీటిని ఆదా చేయటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటం, ఇవన్నీ కూడా ప్రకృతి సేవలో భాగం. ఈ ప్రకృతి సేవ వల్ల కూడా పర్యావరణ సమతుల్యత ఉంటుంది, కాలుష్యం తగ్గుతుంది, ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుంది. గాంధీజీ తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారు. సత్యం.

అహింసా మార్గంలో ప్రజలకు సేవ చేశారు. అలాగే మదర్ తెరిసా పేదలు, అనాథలు, రోగులకు జీవితాంతం సేవ చేశారు. ఆమె సేవలకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం లభించింది. ఇంకా స్వామి వివేకానంద, ఈయన యువతలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఎంతో కృషి చేశారు. అలాగే ఈ సేవ విషయానికి వస్తే స్వచ్ఛంద సంస్థలు కూడా వస్తాయి. అనేక సంస్థలు సమాజ సేవలో పాల్గొంటున్నాయి. పేదలకు ఆహారం, విద్య, వైద్యం అందిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. ముఖ్యమైన సేవా కార్యక్రమాలు ఏమంటే ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత విద్య, రక్తదాన శిబిరాలు, ప్రకృతి విపత్తుల్లో సహాయం, ఆహార పంపిణీ, ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలే.

ఇక యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే దేశ అభివృద్ధి వేగంగా జరుగుతుంది. యువతలో శక్తి ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. ఇక యువత చేయగల కార్యక్రమాలు ఏంటంటే రక్తదానం చేయటం, గ్రామాభివృద్ధి, విద్యాసేవ, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు. ఇంటర్నెట్, మొబైల్ యాప్స్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత వేగంగా జరుగుతున్నాయి. ఆన్లైన్ విరాళాలు, డిజిటల్ విద్య, అత్యవసర సహాయ సేవలు, రక్తదాతల సమాచారం ఇవంతా కూడా సాంకేతిక సేవను ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంది.

సేవ అనేది మానవ జీవితానికి అలంకారం. డబ్బు, పదవి, ఆస్తి కన్నా సేవ ద్వారా సంపాదించిన గౌరవం గొప్పదే. ప్రతి ఒక్కరూ తమ శక్తిని తగిన విధంగా సేవ చేయాలి. చిన్న సహాయం కూడా ఎవరికన్నా పెద్ద ఆశగా మారవచ్చు. సమాజంలో ప్రతి మనిషి సేవాభావంతో ముందుకొస్తే ప్రపంచం మరింత అందంగా మారుతుంది. సేవ మనిషిని దేవునికి దగ్గరగా చేస్తుంది. అందుకే మన జీవితంలో సేవను ఒక విధిగా భావించి ఆచరించాలి.

ఇది ఈనాటి చిత్రాంజలి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరి కాసేపట్లో వసుదేక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పాటు చైనాలో పర్యటించారు. గురువారం చైనా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ అధ్యకుడు షీ జిన్పింగ్ స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ బృందంతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా అనేక విభిన్న సమస్యలు పరిష్కారమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చమురును కొనమని షీ జిన్పింగ్ కు చెప్పానని, అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారని తెలిపారు. 200 బోయింగ్ విమానాలకు ఆర్డర్లు ఇచ్చేందుకు చైనా అంగీకరించిందని, అలాగే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనేందుకు చైనా సిద్దంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా

0: ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలపై కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు.
1: He's a man I respect greatly, become really a friend. We've known each other now 11 years, almost 12 years, it's a long time. And we've settled a lot of different problems that other people wouldn't have been able to settle. And the relationship is a very strong one. We've really done some wonderful things, I believe. We did discuss Iran. We feel very similar in Iran. We want that to end.
0: ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం, వ్యూహాత్మక సముద్ర మార్గమైన హార్మో జలసంధిని తెరిచి ఉంచడంపై షీ జిన్పింగ్ తాను చర్చించామని, ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పర్యటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశ అధినేతలు ప్రధాన ద్వైపాక్షిక ప్రపంచ సమస్యలపై లోతైన చర్చలు జరిపారని, ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చారని ఆ ప్రకటనలో తెలిపింది. రానున్న 2-3 ఏళ్లలో చైనా అమెరికా సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించడానికి, ఇరు దేశాల మధ్య సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి ఒక నిర్మాణాత్మకమైన చైనా అమెరికా సంబంధాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఇరువురు నాయకులు అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను ఎదుర్కోవడానికి గౌరవంతో కూడిన అధికారిక చర్చలతో పాటు ఇరాన్కు అనేక మార్గాలున్నాయని ఆ దేశ అధ్యకుడు మసూద్ పెజిష్కియాన్ అన్నారు. అమెరికా తన ఏకపక్ష వైఖరిని వీడి ఇరాన్ చట్టబద్దమైన డిమాండ్లను అంగీకరించాలని కోరారు. ఇందులో యుద్దాన్ని ముగించడం, దిగ్బంధాలను ఎత్తివేయడం, సముద్రపు దోపిడీని అరికట్టడం, స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఫరాజ్ పోలీస్ దళం కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ కమాండర్ల బృందంతో జరిగిన సమావేశంలో పెజిష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ శాంతి ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ యురేనియం శుద్ది నిలిపివేయాల్సిందేనని మరోసారి ఉద్ఘాటించారు. ఇరాన్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, చాలా సానుకూలంగా ఈ చర్చ జరిగిందని తెలిపారు. అయితే ఇరాన్తో చర్చలు తన పరిధిలోనే జరుగుతున్నాయని, ఇతరుల జోక్యం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. లెబనాన్ రాజధాని బీరూట్లో ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ లెబనాన్లోని 6 గ్రామాల నివాసితులను ఖాళీ చేయమని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో ఇరాన్ మద్దతు గల సాయుధ సంస్థ హిజ్బుల్లాకు చెందిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంది. ఇక మరోవైపు అమెరికాలోని వాషింగ్టన్ నగరం వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. రష్యాలో గత శనివారం జరిగిన విక్టరీ డే పెరేడ్ అనంతరం ఆ దేశ అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణను అత్యంత క్లిష్టమైనదిగా ఆయన అభివర్ణించారు. రష్యాకు ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ పరిస్థితులు తమకు కూడా చాలా సంక్లిష్టంగా మారాయన్నారు. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఇరాన్ శాంతియుత అణుశక్తి కార్యక్రమాలకే పరిమితమవుతుందనే నమ్మకం తమకుందన్నారు. ఇక యుక్రెయిన్తో కొనసాగుతున్న యుద్దం ముగింపు దశకు చేరుకుందని పుతిన్ తెలిపారు. ఈ యుద్దానికి పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించారు. ఆయా దేశాల భౌగోళిక రాజకీయ లక్ష్యాల కోసం పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ను సాధనంగా ఉపయోగించుకున్నాయని విమర్శించారు. రష్యా ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని, యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో చేరాలన్న ప్రయత్నాలు, నాటో విస్తరణ ప్రస్తుత యుద్దానికి ప్రధాన కారణాలని పుతిన్ పేర్కొన్నారు. యుక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు భారీ స్థాయిలో సైనిక రాజకీయ మద్దతు ఇవ్వడం వల్లే యుద్దం ఇంతకాలం కొనసాగుతోందని పుతిన్ ఆరోపించారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్పై రష్యా నిన్న డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన 24 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే 45 మంది గాయపడ్డారని యుక్రెయిన్ తెలిపింది. రష్యా 675 డ్రోన్లు, 56 క్షిపణులతో కీవ్ నగరంపై భీకరమైన దాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులు బట్టి రష్యాకు ఈ యుద్దాన్ని ముగించే ఉద్దేశం లేదని, ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు గురు శుక్రవారాల్లో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలగు సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాలు కూడా హాజరయ్యాయి. ఈ బ్రిక్స్ సదస్సులో జయశంకర్ స్వాగతోపన్యాసం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతిక సవాళ్లు, వాతావరణ మార్పులు ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత

0: సందర్భంలో ఈ సమాపేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లతో పాటు అంచనాలను సృష్టిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంధన భద్రత, ఆహార భద్రత, ఎరువుల లభ్యత, ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక సహాయం పొందడం వంటి విభాగాల్లో ఏర్పడిన కొత్త సవాళ్లతో అనేక దేశాలు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారు. బ్రిక్స్ కూటమి దేశాల ఆర్థిక వృద్ది కొనసాగాలంటే సరఫరా గొలుసులో స్థిరత్వం, మార్కెట్ల వైవిధ్యీకరణ అనే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరతలు, వాణిజ్య అంతరాలతో ఏర్పడుతున్న పర్యవసానాలను మరింత మెరుగ్గా ఎదుర్కొనేందుకు ఆచరణాత్మక మార్గాలను బ్రిక్స్ దేశాలు కనుగొనాలని జయశంకర్ విజ్ఞప్తి చేశారు.
1: And challenges in trade and technology and climate are shaping the global landscape. There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation.
0: ప్రస్తుతం సైనిక సంఘర్షణలకు పాల్పడుతున్న దేశాలు శాంతి చర్చలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో శాంతి భద్రతల పరిరక్షణ జరగాలని, అదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై కూడా బ్రిక్స్ దేశాలన్నింటికీ అమితమైన ఆసక్తి ఉందన్నారు. బ్రిక్స్ సమావేశం రెండో రోజున ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఇరాన్లోని పౌరులపై మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. పౌరులపై దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించాలని, ద్వంద్వ విధానాలను వీడాలని ఆయన కోరారు.
2: ఇరాన్ దేర్ఫోర్ కాల్స్ అపన్ బ్రిక్స్ మెంబర్ స్టేట్స్ అండ్ ఆల్ రెస్పాన్సిబుల్ మెంబర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు ఎక్స్ప్లిసిట్లీ కండెమ్ వయోలేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా బై ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్ ఇంక్లూడింగ్ దేర్ ఇల్లీగల్ అగ్రెషన్ అగైన్స్ ఇరాన్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ ప్రివెంట్ ద పొలిటిసైజేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టేక్ కంక్రీట్ యాక్షన్ టు హాల్ట్ వార్మాంగరింగ్ అండ్ టు బ్రింగ్ అన్ ఎండ్ to the impunity of those who violate the UN charter.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడం అనేది ఒక ఐచ్ఛికం కాదని, అది ఐక్యరాజ్య సమితి మనుగడకే అత్యంత అవసరమని అరాక్చి స్పష్టం చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు నిజమైన ప్రాతినిధ్యం వహించే కౌన్సిల్ తమకు కావాలని, అధికారం కేవలం కొద్ది మంది దుర్వినియోగ దురాక్రమణ శక్తుల ప్రయోజనాల కోసమే కాకుండా సమానంగా పంపిణీ చేయబడే కౌన్సిల్ తమకు కావాలన్నారు. ఈ నిజమైన బహుళపక్ష విధానానికి బ్రిక్స్ కూటమి ఒక వెన్నెముక్కగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అబ్బాస్ అరాక్చి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ముగించేందుకు భారత్ ఈ రెండు దేశాల మధ్య సమర్థవంతమైన మధ్యవర్తిగా సేవలు అందించగలదని పేర్కొన్నారు. ఇరాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగకపోయినా ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దేశాలు దాడులు చేశాయని, ఇది దురాక్రమణే అవుతుందని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత అస్థిర వాతావరణానికి ఇరాన్ ఎంతమాత్రం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడి చేయకముందు హార్మో జలసెందలో సురక్షితమైన నౌకాయానం ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఉగాండా అధ్యక్షుడిగా యోవేరి ముసేవేని మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన భారీ విజయం సాధించడంతో తన 40 ఏళ్ల పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ చారిత్రాత్మకంగా 7వసారి ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆఫ్రికాలో అత్యధిక కాలం పనిచేసిన నాయకుల్లో ఒకరైన ముసేవేని మంగళవారం ఉగాండా రాజధాని కంపాలాలోని కొలలో ఇండిపెండెన్స్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈశాన్య ప్రాంతంలో ప్రబలిన ఎబోలా వైరస్ కారణంగా 65 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి ఇది సోకింది. దీంతో ఈ వ్యాధి సరిహద్దులు దాటి వ్యాపించవచ్చనే ఆందోళనలు తలెత్తాయి. సుమారు 246 మందికి ఎబోలా సోకినట్లు అనుమానిస్తున్నారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ ఆరోగ్య అధికారులు నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపాయి. హంటా వైరస్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో థాయిలాండ్ హంటా వైరస్ ను ప్రమాదకరమైన అంటువ్యాధిగా ప్రకటించింది. అనుమానిత కేసులను 3 గంటల్లోగా నివేదించడం, 12 గంటల్లోగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు 42 రోజుల క్వారంటైన్ విధించడం వంటి కఠినమైన చర్యలను ఆ దేశ జాతీయ అంటువ్యాధుల కమిటీ ఆమోదించింది. థాయిలాండ్ దేశవ్యాప్తంగా పటిష్టమైన నిఘా, ప్రయోగశాల పరీక్షలు, చికిత్సా విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రవేశ మార్గాల వద్ద నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుని ఆ దేశ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు పశ్చిమాసియా సంక్షోభంపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

0: ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారంతో పాటు పలు ఒప్పందాలు చేసుకున్నారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యుఏఈతో అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో యుఏఈపై ఇరాన్ దాడిని నరేంద్ర మోదీ ఖండించారు. పశ్చిమాసియా యుద్దం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉందని, అయితే భారత్ ఇప్పుడు చర్చలు సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తుందన్నారు. చమురు రవాణాకు కీలక మార్గమైన హార్మోజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలని, అదేవిధంగా హార్మోజ్ పై అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం యుఏఈ పర్యటన ముగించుకుని నెదర్లాండ్స్ కు బయలుదేరారు. నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ తో చర్చలు జరపడంతో పాటు కింగ్ విలియం అలెగ్జాండర్ క్వీన్ మాక్సిమాలను కలుస్తారు. ఇక మే 17-18 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ లో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే యుయు కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వ్యాండర్ లేయన్ తో కలిసి యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీలో పాల్గొంటారు. ఇక మే 19 నార్వేలోని ఓస్లోలో జరగబోయే 3rd భారత నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. చివరగా మే 19-20 తేదీలలో ఇటలీలో పర్యటిస్తారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు రాబోయే అతిథి. వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవిరాధిక, శ్రీరామదాసు, అనిత, సాయి, సాయి రితిక్, పండు వీరంతా కోరుతున్నారు లంకేశ్వరుడు ఈ చిత్రానికి. ఎస్ జానకి మనో పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: కార్యక్రమంలో తరువాత తూర్పుగోదావరి జిల్లా అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి శ్రీ తులసి అద్దంకి కామేశ్వరి వీరు కోరుతున్నారు గోవిందుడు అందరి వాడేలే. ఈ చిత్రానికి హరిహరన్ పాడిన పాట, గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: TFM 101.3.
1: ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు.
2: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
2: ఏయ్, షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
1: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
2: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్, ఐడియా డెట్టెండు ఫ్రెండ్ ఫ్రెండ్, కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు, ఎంతకీ రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: विद भारती FM 101.3।
1: సో మంచి సాంగ్ అలా నేను మీకు వినిపించేశాను. ప్రకాష్ రాజు గారు రామ్ ఇద్దరు అలా అలా ఐడియాలు చెప్పుకుంటున్న సాంగ్ అనమాట. మరి ఇందుకే ఇది ఏ సినిమా అంటే హలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమాలోంచి మంచి పాట నేను వినిపించేసా. మరి ఇప్పటి వరకు రామ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి, ఒక సింగర్, ఒక లిరిసిస్ట్, ఒక హీరో, ఇవే కదా. ఇలాగా ఒక డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అయితే ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రామ్ పోతినేని తొలిసారిగా తన 23వ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నాడట. బాగుంది కదా. సో చూద్దాం ఎలా వస్తుంది సినిమా అనేది. అండ్ ఇది ఇప్పట్లో కాదు, ఈ ట్రెండ్ అప్పుడు మన NTR గారి కాలంలో చూసాము, తన సినిమాని తన్ని డైరెక్ట్ చేసుకోవడం అనేది. సో అట్లా ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా చూసాం అనుకోండి. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మన హీరో ర్యాప్ అంటే రామ్ పోతినేని మళ్ళీ అలాగా తన దర్శకత్వంలో, స్వీయ దర్శకత్వంలో ఒక వీరా అనే పాత్రలో ర్యాపో సినిమాటిక్స్ బ్యానర్ పైన కృష్ణ పోతినేని గారి ప్రొడక్షన్ లో అయితే ఈ సినిమాని తీయబోతున్నారనమాట. ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుందట. మరి ఈ ఫిలిం కి అటు డైరెక్షన్ తనే, ఇటు యాక్షన్ తనే, రెండు పాత్రల్లో వహిస్తున్నారట. మరి అది విషయం. మరి నిన్నే ఒక స్టైలిష్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మరి జూన్ లో షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ డిసెంబర్ కల్లా రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ కూడా వేసేసుకున్నారట మూవీ టీమ్ అయితే. సో చూద్దాం అది ఈ డిసెంబర్ అవుతుందా లేకపోతే వచ్చే డిసెంబర్ అవుతుందా అనేది. మరి అది విషయం. మరి ర్యాపో 23 అప్డేట్ అయితే మీ అందరికీ షేర్ చేశాను కదా. అండ్ ఫైనల్లీ ఒక మంచి అప్డేట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొంచెం మంచి పాట విన్న తర్వాత. సో వినిపించేసిన ఇంకొక మంచి సాంగ్ ఇంకోసం ఇంట్రెస్ట్ టు విత్ భారతి.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

గజరాజు సినిమా నుంచి హరిచరణ్ వాయిస్ లో సాంగ్ అయితే వినేశారు. మరి మన సినిమా కబుర్లలో ఫైనల్ అప్డేట్ ఏంటి అని అంటే, మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సుమంత అండ్ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మా ఇంటి బంగారం. మరి ఈ సినిమా మనకు తెలిసిందే నిన్న రిలీజ్ అవ్వాల్సి ఉంది, బట్ ఈ సినిమా ఐపీఎల్ కీలక దశ చేరుకోవడానికి కారణంగా ఈ రీజన్ తో జూన్ 19కి పోస్ట్ పోన్ అయిపోయిందన్నమాట. మరి ఓ బేబీ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మరొక సెన్సేషనల్ హిట్ రావాలని అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. మరి అదే విషయం మరి ఇలాగా మన సినిమా కబుర్లు అయితే ముగించేద్దాం. అండ్ ఇంకొక మంచి పాట ఉంది మీకోసం రెడీగా, వింటూ ఆనందించండి.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటిస్తారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకుని అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలు యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఇప్పటికే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద సంక్షోభం పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల పొదుపు పాటించాలని, ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజా రవాణాకు మరింత అనుకూలంగా మరిన్ని ఆర్టీసీ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపి సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్త సంకోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి

కలెక్టరేట్కు ఎలక్ట్రిక్ సైకిల్పై వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర, ఆత్మ నిర్బర్ భారత్ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూన్ 1వ తేదీకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ నిన్న ప్రకటించింది. వింటారు.

0: 101.3
1: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
2: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
3: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
2: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
3: సూక్తులతో సుధలు పంచుతూ
2: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
3: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
2: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
3: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
2: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
3: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
2: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

12 o'clock 5 minutes 40 seconds అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. అసలు ఇవాళ స్పెషల్ ఏంటో మీకు తెలుసా? ఈ రోజు నేషనల్ డ్రాయింగ్ డే అన్నమాట. మరి డ్రాయింగ్ అనగానే చిన్నప్పుడు ఒక రెండు కొండలు, దాని మధ్యలో ఒక సూర్యుడు, అలాగే పక్క నుంచి వెళ్ళిపోతున్న మబ్బులు, ఆ మబ్బుల్లోంచి మధ్యలోంచి ఎగురుతున్న ఒక రెండు పిట్టలు, ఇవే గీసేవాళ్ళుగా చాలా మంది. నిజానికి నేచర్ అంటేనే అలాంటి ఒక ఇమాజిన్ తో కూడిన అద్భుతం. మన మైండ్ లో మనం తలుచుకోగానే మనకి గుర్తొచ్చే నేచర్ అయితే ఇదే, అంటే డ్రాయింగ్ వేసేటప్పుడు. కానీ నిజంగానే పెయింటింగ్ ని తలపించే ప్రదేశాలు ఈ నేచర్ లో ఎన్నో దాగి ఉన్నాయి. అటువంటి ప్రదేశాలు మన ఇండియాలో కూడా ఉన్నాయి. మరి వాటిని చూద్దాం ఇవాళ మనందరం కలిసి. మరి వింటూ ఉండండి మీకు తెలిసే ప్రోగ్రామ్ చందనతో కలిసి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను. ఈ పాటతో మన ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్పేద్దాం. స్టే ట్యూన్డ్.

0: సో అట్లా అందమైన పల్లెటూరుని అలా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎంత బాగుందో కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. మరి అటువంటి పచ్చటి లోయలు, పొగమంచు, చిన్న చిన్న గ్రామాల అందాలతో ఒక ప్రశాంతమైన స్వప్నలోకానికి మనల్ని తీసుకెళ్లినట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్లి చూడబోయే ఈ లోయ ప్రాంతం అన్నమాట. మరి ఇక్కడ ప్రకృతి ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందో తెలుసా? ముఖ్యంగా అక్కడ ఉన్న ఆప్తాని తెగల సంస్కృతితో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా. చుట్టూ వరి పొలాలు, పైన్ చెట్లు, నిశ్శబ్దంగా కనిపించే గ్రామాలు, ఇవన్నీ కూడా మన మనసుకి ప్రశాంతంగా చేకూరుస్తాయి. మరి ఇక్కడికి మనం వెళ్ళినప్పుడు కనుక అక్కడ ప్రతి మూల గమనిస్తే మనకు ఒక ఆర్టిస్ట్ చెక్కినట్లుగా కనిపించినట్లు ఉంటుందన్నమాట. సో ఒక ఆర్టిస్ట్ ఒక పెన్ తీసుకునో, పెన్సిల్ తీసుకునో అలా గీత గీసి ఒక అందమైన డ్రాయింగ్, పెయింటింగ్ వేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. మరి ఇంతకీ ఇది ఏ ప్రదేశం అంటే జీరో వ్యాలీ అన్నమాట. సో ఈ జీరో వ్యాలీ అయితే ఇంత అందంగా ఉంటుంది మరది విషయం. మరి ప్రకృతిని తలపించే ఇంత అందమైన ప్రదేశం గురించి తెలుసుకున్నాం కదా, మరొక మంచి ప్రదేశాన్ని మనం చూసేద్దాం ఒక మంచి పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతిలో, మీకు తెలుసా చందనతో కలిసి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.

FM 101.3. అల్లరి సినిమా నుంచి పాట వినేశారు. మనం మీకు తెలిసేలా అయితే ఉన్నాం కదా, మరి మరొక అందమైన ప్రదేశాన్ని నేను మీకు చూపించబోతున్నా, వినిపించబోతున్నా. హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఒక అందమైన పూల లోయ అన్నమాట. దాని పేరే చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకనంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే అక్కడ మనకి కనబడేవన్నీ కూడా ఇంకా పూలే, పూల మొక్కలు, పువ్వులు ఇవే కనబడుతుంటాయి అన్నమాట. రకరకాల అరుదైన రంగురంగుల పూలతో నేలంతా పరుచుకొని పైన ఒక మబ్బులు, కొండలు ఇవన్నీ తాకుతూ ఉంటున్న ప్రదేశం అన్నమాట. సో అట్లా కొండలు, కొండల మధ్యలో లోయ, లోయలో పరుచుకున్న చేపలాంటి రంగురంగుల పువ్వులు, ఆ పూల మొక్కలు, మరి వీటన్నిటిని చూస్తూ ఉంటే నిజంగా ఎవరో పెయింటింగ్ ఇచ్చినట్టే ఉంటుంది కదా. మరి అటువంటి ప్రదేశమే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట.

అక్కడ మనం వేసే ప్రతి అడుగుకి కూడా మనకు ఒక కొత్త రంగు కనబడుతుంది, కొత్త పువ్వులు కనబడతాయి, అలా కొత్త సువాసన కూడా మన మదికి చేరుతుంది అనమాట. మరి ఇట్లా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఒక మ్యాజికల్ ఎనర్జీని అయితే ఇస్తుంది ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే. మరి ఇంతకీ ఇది ఎలా అంటే మనం చేరుకోవాలి అని అంటే, సో హిమాలయాస్ ఓడిలో అని చెప్పా కదా, సో అక్కడ మనకి రీచ్ అయిపోవచ్చు అనమాట. మరి ఇంతే ఇదొక్కటే కాదు, దీనికి ఒక గుర్తింపు కూడా ఏర్పడింది. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి గుర్తింపు అనేది ఏర్పడింది అనమాట. మరి ఇంకొక అందమైన ప్రదేశాన్ని చూద్దాం, ఈలోపు మంచి పాట విందాం. వింటూ ఉండండి, మీకు తెలిసాలో. స్టే ట్యూన్డ్. కూలీ నెంబర్ వన్ సినిమా నుంచి ఎస్పీ బాలు గారు చిత్ర గారు పాడిన పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాల్లో రిలే వింటున్నారు. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో

మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2వ దేశమైన నెదర్లాండ్స్ కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత్ EU సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల CEOలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ AI రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3వ భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్ ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్ పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కుచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరిక నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్ లో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్టం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వేడుకల్లో రాష్ట ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు.

0: డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ, డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు, మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16 తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్దతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ, ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్బంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 450 engines. We had an amazing time. It's a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సీబీఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్దతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లొచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్టావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:44 దాట్ ఎగ్జాక్ట్లీ 44 సెకండ్స్ కూడా అయిపోయింది. మనం ఎంట్రీ రీ ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి ఇందాకైతే చక్కగా ఒక రెండు అందమైన లోయ ప్రాంతాల గురించి తెలుసుకున్నారు కదా, ఒకటేమో జీరో వ్యాలీ అండ్ ఇంకోటి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మరి ఇంత అందంగా కనిపించే ఈ రెండు ప్రదేశాలు అచ్చా నిజంగా ఒక మనిషి పెయింటింగ్ గీసినట్లుగా ఉంటాయన్నమాట. మరి అలా మన ఇండియాలోని లడక్ లో మరొక అందమైన ప్రదేశం ఉంది. ఇది దీని గురించి చెప్పాలి అని అంటే భారత్ చైనా సరిహద్దుకు దగ్గర లేహ్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట ఒక అందమైన సరస్సు. దాని పేరే పాంగోంగ్ లేక్ అన్నమాట. మరి ఈ సరస్సు మన ప్రపంచంలో ఉండే ఎత్తైన సరస్సుల్లో ఒకటిగా కూడా నిలిచింది. మరి ఇలా ఎత్తైన సరస్సుగా మనకి కనబడే ఈ సరస్సు మంచు కొండల మధ్యలో ఒక నీలి అద్దంలాగా సూర్యకాంతి పడగానే రంగులు మారుతూ చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. అసలు ఊహించుకోండి ఇలాంటి ఒక సరస్సు మన కళ్ళ ముందు కనబడితే ఎంత బాగుంటుందో కదా. మరి ఇక్కడ విజువల్స్ అన్ని కూడా మనకి ఒక సినిమానే తలపిస్తాయి అన్నమాట. మరి అలా పాంగోంగ్ లేక్ గురించి అయితే తెలుసుకున్నారు, ఒక అందమైన సరస్సు అలా చూసేసాం కదా. మరి ఇంకొక అందమైన లోయ ప్రాంతాన్ని మనం చూద్దాం. ఈలోపు ఇంకొక మంచి పాట మీకోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మనం వింటూ ఉన్నాం మిగతల ప్రోగ్రామ్ లో మంచి అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం, మంచి పాటలు కూడా వింటూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు సాధారణంగా మనం పెయింటింగ్ అనగానే కొంతమంది ఏమో కొండలు, సూర్యుడు, పక్షి ఇలా ఇష్టపడుతుంటారు. మరికొంతమంది ఒక అందమైన చిన్న ఇల్లు, ఆ ఇంటి పక్కనే ఉండే చెట్టు, చెట్టు పక్కన ఒక ఆవు ఇట్లా వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే చక్కగా ఒక పొలం, ఆ పొలంలోంచి మధ్యలోంచి వచ్చి ఒక సెలయేరు, ఆ పొలం పనులు చేసుకుంటున్న మనుషులు, ఇలా రకరకాలుగా వాళ్ళందరూ గీస్తూ ఉంటారు కదా పెయింటింగ్స్ అనే అనగానే. అయితే మనం ఆలోచిస్తే కనుక ఒక పక్క మంచి కొండలు, ఇంకో పక్క మంచి ఎడారి, అలాగే దాంతో పాటు మనకి కనిపించే నీలి నదులు, ఒక్కసారి ఇవన్నీ ఒకే చోట కనిపిస్తే ఎలా ఉంటుంది? నిజంగా అదేదో విజువల్ ఎఫెక్ట్ లాగే అనిపిస్తుంది. అండ్ ఇది నిజంగా ఇది మన భూమి మీద ఉన్న ప్రదేశమేనా అన్న చెప్పి ఒక థాట్ కూడా వస్తుంది అనమాట. అంటే మనకు ఒక మరో ప్రపంచంలాగానే కనిపిస్తుంది. ఒక పక్క మంచు కొండలు ఉంటాయి, మరో పక్క బంగారు రంగులో ఎడారి ఉంటుంది, దాంతోపాటు నీలి రంగులో నదులు కూడా, సెలయేర్లు కూడా అలా పారుతూ ఉంటాయి. మరి ఇలా ఈ మూడు కలిపి కనిపించే ఒక అరుదైన ప్రదేశం ఇప్పుడు మనం చూడబోతున్నాం, అదే నూబ్రా వ్యాలీ అనమాట. మరి నూబ్రా వ్యాలీ గురించి మాట్లాడాలి అని అంటే ఇక్కడ చాలా అందమైన మనకి కొండలు కనబడతాయి, మంచు కొండలు. మంచు కొండలతో మధ్యలోంచి నీలి రంగు నదులు వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తున్నప్పుడు పక్కనే మనకి చల్లని బంగారు ఎడారి కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. మరి ఇంత ప్రత్యేకమైన ఈ ప్రదేశంలో మనకి ప్రత్యేకంగా రెండు మూపురాలు ఉండే ఒంటెలు కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు, సోక్ నది లోయ మధ్యగా ప్రవహిస్తూ ఈ అందాన్ని మరింతగా పెంచుతాయి అక్కడ ఉన్న చిన్న చిన్న చిన్న చిన్న జలపాతాలు కూడా. సో అది విషయం. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళినప్పుడు జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలన్నమాట. అయితే ఇక్కడ మనకి సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో అక్కడ ఉండే కొండలు బంగారు రంగులో మారిపోతాయి అన్నమాట. సో నేచర్ లవర్స్ కి, అడ్వెంచర్ లవర్స్ కి ఇద్దరికి కూడా ఇది చాలా అట్రాక్టివ్ ప్లేస్ అనే చెప్పుకోవాలి. మరి నూబ్రా వ్యాలీ చాలా అందంగా ఉంటుంది కదా. మరి ఈ యొక్క ప్రదేశం అయితే మన అచ్చం పెయింటింగ్ గీసినట్లుగానే ఉంటుంది అన్నమాట. మరి ఇట్లాగా నేచర్ గీసిన పెయింటింగ్ తో అందమైన ప్రదేశాలని మనం చూసేసాం మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ ధీరాల మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి సాంగ్ తో ఎండింగ్ ఇస్తున్నాను ఈ ప్రోగ్రామ్ కి.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొని ప్రజల్లో పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ను త్వరగా పూర్తి చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి మంత్రి నారాయణ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంధన పొదుపులో భాగంగా మంత్రి సవిత తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహించిన స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ వీధిని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యాధి నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామని అనంతపురం జిల్లా డెంగ్యూ వ్యాధి నివారణాధికారి డాక్టర్ ఓబులు తెలిపారు. ఈ రోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా జిల్లాలోని బుక్కరాయి సముద్రం మండలంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ పట్ల నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం రైతు బజార్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి భావితరాలకు స్వచ్చమైన పచ్చని కోనసీమను అందిద్దామని కోరారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. మొత్తం 26,219 మంది దరఖాస్తు చేసుకోగా 23,198 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నెల 19వ తేదీ వరకు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు చల్లని వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది.

0: विविध भारती FM 101.3।
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
2: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నరైతే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
3: అమ్మా ఇషు.
2: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
3: అమ్మా ఇంకా పడుకోలేదా?
4: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
3: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
2: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
5: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
6: ఏదో బాగానే ఉన్నాలే.
5: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
6: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
5: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
6: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
5: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
6: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
5: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు 1:30 వచ్చే మగువల మాయాజాలం.
6: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
5: ఆఫ్ కోర్స్.
7: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
5: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:36 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళు మన ధీరాలో ఒక లేడీ లెజెండ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ తనతో పాటుగా మంచి టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను మన ధీరాలో. మరి నెవర్ సే యు ఆర్ వీక్ అనే ఈ మాట వినగానే ఈ మాట నిజంగా ఎవడు సార్థకం చేసిందా అన్నట్లుగా ఉంటుందన్నమాట. బాక్సింగ్ లాంటి కఠినమైన క్రీడల్లో స్త్రీలు రాణించడం అనేది చాలా అరుదు, అది కూడా అప్పట్లో. మరి అట్లాంటిది అప్పట్లోనే ఎన్నో బాక్సింగ్ పోటీల్లో పాల్గొని బాక్సింగ్ ఆటలో భారతదేశానికి ఎన్నో పథకాలను చేకూర్చి గర్వకారణంగా నిలిపిందన్నమాట మన దేశాన్ని. తనెవరో కాదు, మనందరి ఫేవరెట్ ప్లేయర్ మేరీకోమ్. సో మేరీకోమ్ గారి గురించి అయితే మనం తెలుసుకుందాం ఇవాళ ధీరాలో. ఇప్పుడైతే గురు మూవీ నుంచి సాంగ్ విందాం. వింటూ ఉండండి వివిధ భారతిలో ధీరా ప్రోగ్రామ్ చందనాతో కలిసి.

సో మారికామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మన ధీరాలో అయితే మరి చిన్ననాటి నుంచే కష్టపడి పెరిగిన ఒక చిన్న సాధారణ రైతు కుటుంబ అమ్మాయి అనమాట ఆవిడ. మరి చాలా మంది కూడా ఆమెని నిరుత్సాహపరుస్తూ ఉండేవాళ్ళట, అసలు నీకు బాక్సింగ్ ఎందుకు, ఇది అబ్బాయిలు ఆడే ఆట, అయినా నువ్వెందుకు ఆడటం, ఇలాగా ఆవిడ్ని చాలా విధాలుగా నిరుత్సాహపరుస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అట్లా తన లక్ష్యం పైన నమ్మకాన్ని మాత్రం తను ఎప్పటికీ కోల్పోకుండా అలా వాళ్ళు నిరుత్సాహపరిచినా కూడా ముందుకు సాగిందనమాట. అలా గంటల తరబడి ప్రాక్టీస్ కొనసాగించి మరీ తన ప్రతిభను అయితే నిరూపించుకొని ప్రపంచ మహిళా ఛాంపియన్ గా ఎన్నోసార్లు గెలిచి ఒలింపిక్స్ లో కూడా పథకం సాధించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కూడా అందుకున్నారు. మరి ఇంకా తెలుసుకుందాం ఈవిడ గురించి ఇంకొన్ని విషయాలైతే. ఈలోపు ఇంకొక మంచి పాట మీకు వినిపించేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి.

0: विविध भारती FM 101.3
1: ఎస్ మరి మేరీకామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి మేరీకామ్ గారి గురించి మాట్లాడాలి అని అంటే ఆవిడ పేరు మీద ఒక బయోపిక్ కూడా వచ్చేసింది అనమాట. అదైతే అందులో మనకి ప్రియాంక చోప్రా గారు కనిపిస్తారు. అదే సంగతి మరి ఈవిడ గురించి ఇంకా మాట్లాడాలి అంటే, సో పెళ్ళైన తర్వాత అంటే పెళ్లి పిల్లలు ఇవేవి కూడా తన కెరీర్ కి అడ్డు రాలేదన్నమాట. పరాజయాల్ని భయం లేకుండా ఎదుర్కొని తన సంకల్పమే తన భవిష్యత్తుగా, అందమైన భవిష్యత్తుగా మార్చుకున్నారు. సో మరి ఈవిడ లైఫ్ మరి మనకి తెలిపేది ఏంటి అని అంటే, మనకు ఒక సంకల్పం అనేది ఉంటే మన భవిష్యత్తును అదే నిర్ణయిస్తుంది అని చెప్పన్నమాట. సో అందుకు ఎగ్జాంపుల్లే మేరీకామ్ గారి ది బెస్ట్ లైఫ్. సో ఇంకా మరి ఇంకా తెలుసుకుందరు కానీ ఇంకొన్ని విషయాలు ఈ ధీరాలో. ఇప్పుడైతే మీకోసం లవ్ స్టోరీ నుంచి సాంగ్ వస్తుంది, ఆ తర్వాత ప్రాంతీయ

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. సమయం 1:20 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. తిరిగి 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రజావేదిక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈ రోజు మళ్లీ పిల్లలి సంపద పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్ కి 35,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం, నాలుగో చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారమని, కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.
0: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్స్, పోలీస్ క్వార్టర్స్ పరిసరాల్లో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజ ఆధ్వర్యంలో పోలీసులు పరిసరాలను శుభ్రం చేశారు. విభిన్న ప్రతిభావంతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: దాదాపు 1,200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మలుచుకొని మీ కాళ్ళ మీద కూడా నిలబడితే మీరు 10 మందికి స్ఫూర్తిగా

0: ఉంటారు. దానికి ఏమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అంటే ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ని ఒక మిషన్ మోడ్ లో తీసుకోవాలనుకుంటా ఉన్నాం. మీకెవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు అంటే మీ పరిస్థితులు తగ్గే విధంగా డెవలప్ చేస్తాం.
1: ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజని స్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొంటూ,
2: తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు పైన తిరుమల గాని, శ్రీకాళహస్తి టెంపుల్, అదేవిధంగా శ్రీ సిటీ, శ్రీహరికోట మరియు ఇతరత్ర యూనివర్సిటీ, అయితే మహిళా యూనివర్సిటీ, వీటన్నిటిందో అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ ఎక్స్పోజర్ విజిట్ లాగా చేపించి ఈ పిల్లల నుంచి వాళ్ళు క్రాస్ లెర్నింగ్, వాళ్ళ నుంచి మహారాష్ట్ర ఉన్నటువంటిది మనం నేర్చుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి ఇది వాళ్ళు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక 1 to 2 days అమరావతికి కూడా వెళ్ళి అక్కడ క్యాపిటల్ రీజన్ లో వర్క్స్ ఎలా అవుతున్నాయి, మిగతా పనులు ఎలా అవుతున్నాయి, యూనివర్సిటీస్ ఎట్లా వస్తున్నాయి అక్కడ, అదంతా కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది.
1: కాకినాడ జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొని 4 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు చీడిగ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దైనందిన జీవితంలో కాంతి నిర్వహిస్తున్న పాత్రను తెలియజేయడం, దాని సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచడం కోసం ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960వ సంవత్సరం మే 16వ తేదీన మొదటిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. థియోడర్ మైమన్ చేసిన ఈ ఆవిష్కరణ వైద్య రోగ నిర్ధారణ సాంకేతికతల ఆవిష్కరణకు దోహదం చేసింది. కాంతిని మనం సక్రమ రీతిలో వినియోగించుకోగలిగితే పర్యావరణ సమతుల్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంధనం ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆయన ఎలక్ట్రికల్ సైకిల్పై ఈరోజు వెళ్లారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ తెలియజేస్తూ,
3: ఎలక్ట్రానిక్ సైకిల్ ని మన కలెక్టరేట్ కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ ని తిరగడానికి ట్రై చేస్తాం. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్లేవాళ్ళు కంపల్సరీగా మీరు డీజిల్ బైక్, పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇది ఇన్నోవేట్ చేస్తారు, ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్ గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్
1: వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో బాలుడిని కుక్క కరిచిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విశాఖ మున్సిపల్ కమిషనర్కు నారాయణ ఆదేశాలు జారీ చేశారు.

0: నిబంధనల ప్రకారం పట్టణాలకు దూరంగా కుక్కలకు ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్టంలో ఉన్న 3,20,000 వీధి కుక్కలకు గాను ఇప్పటి వరకు 180,000 కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష ఒక ప్రకటనలో తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రాష్టంలో 22A భూముల సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన 22A భూముల పరిష్కార మేళాలో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించిన 74 ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పత్రాలు అందజేశారు. మరో 202 దరఖాస్తును 15 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: सफर की बात जब हो रही है तो हमारी एक श्रोता ने याद किया है, हम एक हल्की सी याद है कि गलियों और सड़कों पर लैंप पोस्ट हुआ करते थे जिसमें एक सरकारी आदमी आता था जो लैंप पोस्ट में तेल भरता था और जला देता था। रात भर लैंप पोस्ट जलता था, सुबह अपने आप बुझ जाता था, तब सूरज की रोशनी से काम चलता था। जी हाँ, वो भी एक जमाना था। एक श्रोता कह रहे हैं कि हमारी मम्मी दादी नानी ने लालटेन की रोशनी में कढ़ाई और सिलाई भी की है। हाँ वाकई, और बहुत सुंदर कशीदाकारी की है। अब सवाल जरा गौर से सुनिएगा। गाना पहचानना है आपको और फिल्म का नाम बताना है। कुछ इस तरह की लाइनें हैं कि चांद से देखा दूर चकोरा, धरती दूर गगन से, आंख से दूर है आंख का तारा, बिछड़ा फूल चमन से, ये कैसा दस्तूर यहाँ, ये कैसा दस्तूर यहाँ। तो पहचानिए कौन सा गाना है ये और किस फिल्म का है। और हम जब संदेशों की बात करते हैं तो एक बड़ा ही प्यारा सा संदेश दिख रहा है। जीवन की छोटी छोटी खुशियों और शांति मन से है, जो अकेलेपन या बड़ी मुश्किलों के बावजूद मन को सुकून देती हैं। अकेले होने पर भी क्या छोटी सी बात से माँ को मन को सुकून दे जाते हैं। विशाल रोशनी की गर्मी में भी एक छोटी सी छांव मिल जाए तो वो मन को सुकून देती है। नीले गगन की विशालता में जब कोई एक चिड़िया चहकती है तो ये अकेलापन दूर कर देती है। जीवन की यही बड़ी बड़ी चुनौतियों के बीच किसी अपने का एक छोटा सा प्यार भरा शब्द या एक मुस्कान मन को शीतलता और राहत प्रदान करती है। यही जीवन है कि विपत्ति में भी छोटी छोटी सकारात्मक बातों को ढूंढ लिया जाए, जग ही नहीं मन भी रोशन हो जाए। क्या बात है। और अब अगला गाना जरा सुनिए और बताइए ये आपकी लिस्ट से मैच हो रहा है या नहीं। हंसने की बात है,

క్లాక్ 31 మినిట్స్ ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం సందడి సందడి ప్రోగ్రామ్ కి. వెల్కమ్ టు సందడి సందడి. మీ అందరికీ కూడా మరి ఇవాళ మన సందడి సందడిలో నాతో కలిసి సందడి చేయడానికి రెడీగా ఉన్నారు కదా. మరి సందడి చేయాలి అంటే ఎట్లా చేద్దాం? నాకు మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు అనమాట. 0866248814 ఇది వాట్సాప్ నంబర్. సో దీన్ని సేవ్ చేసుకోండి. చక్కగా 1.5 అవర్ పాటు 4 o'clock వరకు కూడా అందరం కలిసి సందడి చేద్దాం. సందడి ఎలా చేద్దాం? నేను అడిగే క్వశ్చన్స్ కి సరదాగా మీరు కూడా ఆన్సర్స్ చేయడమే ఇది మన సందడి సందడి. మరి నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగేయడానికి రెడీగా ఉన్నాను. మరి క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే చెప్పా కదా, 0866248814 నంబర్కి అయితే ఆన్సర్ చేసేస్తూ ఉండండి. మరి నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎక్కేందుకు మెట్లున్నాయి, దిగేందుకు మెట్లున్నాయి, ఎన్నిసార్లు ఎక్కి దిగినా సరే ముందుకే వెళ్తాం కానీ పైకి కిందకి అస్సలు వెళ్లలేం, ఇంతకీ ఏంటా మెట్లు? తెలిస్తే 0866248814 నంబర్కి ఆన్సర్ చేసేయండి. ఎక్కేందుకు మెట్లున్నాయి, దిగేందుకు మెట్లున్నాయి, ఎన్నిసార్లు ఎక్కి దిగినా కానీ ముందుకే వెళ్తాం పైకి కిందకి వెళ్లలేం, ఏంటి ఆ మెట్లు? ఎక్కడున్నాయి, ఇందుకే ఆ మెట్లు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. మరి మన లిజినెస్ అయితే వెల్కమ్ చెప్పేస్తున్నారు సందడి సందడికి. ఎవరెవరో చూసేద్దాం. ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి వెల్కమ్ చెప్తున్నారు, అండ్ దమ్మోజు వెంకటాచారి గారు కూడా వెల్కమ్ చెప్తూ ఉన్నారు, అండ్ అపలరాజ్ గారు పడన్ నుంచి ఎలా ఉన్నారు వెల్కమ్ అంటూ, ఈ రోజు మన ముఖ చిత్రాలు మారుస్తారో లేక హిందూ వదినా కుందరు అదినా వావ్ అని మా చేత అనిపిస్తారో, ఏం జరుగుతుందో చూడాలి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది తెలుసుకుందరు కానీ. నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ పంపించారు నెల్లూరు జిల్లా నుంచి అంకయ్య గారు, హాయ్ అండి. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మెసేజ్ చేశారు. అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ కర్నూలు నుంచి పంపించారు తేజేశ్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా అనమాట. ఓకే హాయ్ అందరికీ, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్.

ఉన్నట్టు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు. అండ్ మార్చండి మార్చండి, మా ముఖ చిత్రాలు మార్చండి అంటున్నారు. మారిపోతాయో లేదో మీరే గమనించుకోవాలి. భాస్కర్ గారు బడర్ నుంచి, అండ్ ఇంకా ఎలా ఉన్నారు, క్షేమమేనా అంటూ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి అడుగుతున్నారు. ఇనాయతుల్లా గారు ఉభయకుశుల పరి. నెక్స్ట్ ఇంకా నీ ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు. ఓకే, ఇది కూడా కన్సిడర్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ కింద. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్నాయి ఆన్సర్స్ కాబట్టి నీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను. అండ్ ఆన్సర్స్ అన్ని కూడా మీ యొక్క ఆన్సర్స్ ని ఒక సాంగ్ తర్వాత రివీల్ చేస్తాను. ఓకేనా? ఎక్కేందుకు మెట్లున్నాయి, దిగేందుకు మెట్లున్నాయి, ఎన్నిసార్లు ఎక్కినా ఎన్నిసార్లు దిగినా ముందుకే వెళ్తాం, కానీ పైకి కిందకి వెళ్ళలేం, పైకి కిందకి వెళ్ళలేమని చెప్పాను కాబట్టి. ఎవరు పంపించారు, పూర్ణచంద్ర గారు, ఆన్సర్ అది కాకపోవచ్చు. సో ఆలోచించుకోని లోపు ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం మన సందడి సందడి.

మంచి సాంగ్ అయితే మీరు వినేశారు కదా. ఏ సినిమా అంటే అల్లరి రాముడు సినిమా నుంచి అనమాట. అండ్ మనం ఉన్నాం సందడి సందడిలో. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. ఎక్కేందుకు మెట్లు ఉన్నాయి, దిగేందుకు మెట్లు ఉన్నాయి. ఎన్నిసార్లు ఎక్కినా దిగినా సరే ముందుకు వెళ్తాం, కానీ పైకి మాత్రం కిందకి మాత్రం వెళ్ళలేం. ఆ మెట్లేంటి? సో ఈ క్వశ్చన్ కి నేను చూడగా నాకు కనిపించిన ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు తెలుసా? సో ఇవాళ మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ రైట్ ఆన్సర్ నాకైతే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి పంపించారనమాట. సో కంగ్రాట్స్, మరి ఫస్ట్ లిజనర్ రైట్ ఆన్సర్ అయిపోయిందనమాట మీదే. మరి నేను మిగిలిన ఆన్సర్స్ కూడా చూసేస్తాను ఎవరు పంపించారు ఏంటి అనేది. సో ముందుకు వెళ్తా అంటున్నారు కాబట్టి ఎక్సలేటర్ అదే లిఫ్ట్ అనుకుంటున్నా అంటున్నారు సతీ భార్గవి గారు తాడిపత్ర నుంచి. సో లిఫ్ట్ లో కూడా మనం పైకే వెళ్తాం, అంటే లిఫ్ట్ లో ఆర్ ఎక్స్కలేటర్ లో ఏదైనా సరే మనం పైకే వెళ్తాం. నేను అన్నది ముందుకే వెళ్తాం కానీ అన్న. సో అది ఆలోచించండి ఏదై ఉంటుంది అనేది. అండ్ ఇదే ఆన్సర్ ని దమ్మోజ్ వెంకటాచారి గారు ఫ్యామిలీ పంపించారు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు కూడా ఇదే ఆన్సర్ ని పంపించారు. సో దాన్ని బట్టి అయ్యప్ప నగర్ నుంచి విష్ణు గారిది ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. అండ్ అలాగే స్మైలీ మచిలీపట్నం నుంచి నిచ్చెన అంటూ పంపించింది, నిచ్చెన అవ్వదమ్మా చిట్టి తల్లి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నిన్నటి తరువాయి భాగం అయి ఉంటుందిట, ఓహో ఇట్లా వచ్చారా, కానీ అవ్వదు. తిరుమలయ్య గారు, అండల్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా ఎస్కలేటర్ అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా వేణు గారు జయంపు పంపించారనమాట. సో జయంపు ఇంటికి ఊరు పేరా లేకపోతే ఊరు పేరే సిహెచ్ఎం పంపించారు కదా, ఎక్సలేటర్ అంటున్నారు కానీ కాదు. అండ్ అలాగే కనకారావు గారు పడని నుంచి వైకుంఠపాళి అంటున్నారు, బాగుంది ఆన్సర్ కానీ ఇది కాదు. నెక్స్ట్ ఇంకా అనంతనాగ్ గారు త్రివేణి గారు ఫ్యామిలీ లిఫ్ట్ అంటున్నారు కడప నుంచి కాదు. అండ్ అలాగే అప్పలరాజు గారు కూడా పడని నుంచి ఎక్సలేటర్ ఎక్కితే ముందుకే వెళ్తుంది అంటున్నారు కానీ కాదు. అండ్ అలాగే పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ కామ్రేడ్ ఎందన్నా ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి ప్రోగ్రామ్ షో టైం కి అంటూ పంపించారు. నా ఆన్సర్ నది గాని కాలం గాని అంట, బావ్ సూపర్ ఉంది కానీ ఇది కాదు. థ్యాంక్ యూ అడిగినందుకు, అండ్ మీరు కూడా వెల్కమ్. సో పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు. నెక్స్ట్ ఇంకా చెప్పులు లేదా పాదరక్షలు అనుకుంటున్నారట. సో ఇవి మెట్లు అవ్వప్పుడు అడుగులు అవుతాయి. మీరు చెప్పిన ఆన్సర్కి రిలేటెడ్ అయితే చిలుక నారాయణ గారు అంచోయ్ గారు పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఎక్సలేటర్ అనుకుంటున్నా అదే లిఫ్ట్ అనుకుంటున్నా అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కిషోర్ గారు లక్ష్మణరావు గారు పంపించారు. సో అది విషయం కాదండి. అండ్ అలాగే హృదయపూర్వక స్వాగతం పంపించారు చెప్పులు లేదా పాదరక్షలు అంటూ ఆదిలాబాద్ నుంచి శైలజ గారు పూర్ణచంద్ర గారు. సో నా పేరు చందన, ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే అది కాదు. అండ్ పంతాడి శ్రీనివాస్ గారు గంగాభవాని గారు మోరిపల్లె నుంచి నది అనుకుంటున్నారట, బాగుంది కానీ ఆన్సర్ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా బెనర్జీ గారు గుడ్లవల్లే నుంచి పంపించారు, నడక గాని నడవడం గాని అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి అంటున్నారు. అడుగులో అడుగు వేసుకుని ముందుకు వెళ్ళగలం, మనం పైకి వెళ్ళగలం, కిందకి దిగగలం. సో చాలా మంది ఇదే ఆన్సర్ పెట్టారు. సో అది విషయం ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి పద్మస్థానరావు గారు శ్రీనివాసరావు గారు ప్రశ్న విన్నాను నా ఆన్సర్ వయసు అంటున్నారు. ఓ బాగుంది ఆన్సర్, నైస్ అండి. నెక్స్ట్ ఇంకా లిఫ్ట్ అనుకుంటున్నా లేదా నది అంటూ ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి పంపించారు కానీ కాదు. సో నెక్స్ట్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు సెకండ్ లిజనర్ అయిపోయారనమాట ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించే వాళ్ళలో, అమలాపురం నుంచి. నెక్స్ట్ ఇంకా మెట్లు ఎక్కడానికి దిగడానికి ఉపయోగపడతాయి, మనం వాటిపై ముందుకు నడుస్తాం కానీ ఒకే మెట్టు మీద ఉన్నప్పుడు పైకి గాని కిందకి కానీ కదలేము అంటున్నారు. నేను అన్నీ అదే కదా, నేను మెట్ల గురించి అడిగా, ఆ మెట్లు ఏ మెట్లు అని మాత్రమే అడిగా నేను. సో అది విషయం. క్వశ్చన్ ఇంకొంచెం క్లియర్ గా వినుంటే మీకు అర్థమయ్యేది. తేజేశ్వరి శ్రీనివాసులు అండ్ ఫ్యామిలీ అందరూ పంపించారు ఎక్కడి నుంచి ఇంతకి ముల్లగుర్తి విలేజ్ అంట, ఓకే నైస్. ఇంకా నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే భరత్ నగర్ నుంచి పార్థసారి గారు ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెల్కమ్ టు సందడి.

సందడి అంటూ ఓకే అండి. అండ్ ఇంకా ఉప్పల్ కూడా కరెంట్ ఏంటది ఇది, ఉప్పల్ కూడా కరెంట్ లిఫ్ట్ ఉన్నది, ఎక్కడానికి ఒకే మార్గం, దిగడానికి ఒకే మార్గం. అమాంతం కాళ్ళు పెడితే చాలు అంటారా? ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్లీ లిఫ్ట్ మీద మనం కాలు ఒకసారి పెడతాం, ఎక్కుతాం, కానీ మనం వెళ్ళేది ఎక్కడికండి? పైకే కదా. నేను అదే అందుకే అది కాదు అని చెప్తున్నాను ఇందాకటి నుంచి. సో నెక్స్ట్ ఇంకా ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి పంపించారు, వైకుంఠపాళి గేమ్లో ఉండే ల్యాడర్స్ అంట. బాగుంది కానీ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా గురుస్వామి నాయుడు గారు ఫ్యామిలీ పంపించారనమాట, రొంపిచెర్ల నుంచి. క్యాలెండర్ అనుకుంటున్నారా? నైస్, కానీ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఉమ్మడి నుంచి జైనుదీన్ గారు, చెప్పులు లేదా పాదరక్షలు, ఆ రెండు ఒకటే కదా, కానీ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మల్లికార్జున్ గారు కాలం అంటున్నారు విజయవాడ నుంచి, కాదు. అండ్ చెప్పులు అంటున్నారు వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, కాదండి. అండ్ అలాగే పరమపది సోపాన పటం అనుకుంటున్నారట, చెప్పులు లేదా అని చెప్పి పంపించారు వేదంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కానీ కాదు అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి మెసేజ్ చేశారు. అండ్ సూర్యప్రకాష్ గారు పెనుగొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కొల్లిపార నుంచి మౌలాలి గారు, కాళ్ల వేళ్లకు పెట్టుకునే మెట్టేలట. ఆహా, బాగుందండి ఆన్సర్, కానీ అది కాదు. నెక్స్ట్ ఇంకా భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు కూడా చెప్పులు అంటూనే పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు అంటే పేరైతే లేదు, ఓన్లీ ఆన్సర్సే పంపిస్తున్నారు మీరు ఈసారి. పేరు కూడా పంపించండి, ఇంతకీ ఎవరు? ఆకుల వెంకటేష్ బాబు గారట. ఓకే అండి, మీరు పేరుతో సహా పంపించండి మీ ఆన్సర్ని, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి, ముందుకే వెళ్తాం వెనక్కి రాము, వెనక్కి రాము అని నేను చెప్పలా, ముందుకి కానీ వెనక్కి కానీ వెళ్తాం, కానీ పైకి కిందకి వెళ్ళలేం. ఓకేనా, ఏదంటూ పంపించింది స్మైలీ. అండ్ నెక్స్ట్ ఇంకా చందన గారు, మీ క్రియేటివిటీతో మొదటి ప్రశ్నతోనే ముఖ చిత్రాలు మార్చేశారు. ఆన్సర్ జెయింట్ వీల్ అంట, జెయింట్ వీల్లో మనకి కళ్ళు తిరుగుతాయి కిందకి పైకి మనం వెళ్ళినప్పుడు. సో అది యాక్చువల్లీ రౌండ్ రౌండ్గా తిరుగుతుంది, మన బుర్రలాగా తిరుగుతూ ఉంటుంది అనమాట, అది విషయం అప్పలరాజు గారు. ఎనీవే చెప్తాను నేను ఆన్సర్, అప్పుడు మీరు ఇదేనా అయ్యో అనుకుంటారు అనమాట, అది విషయం. నెక్స్ట్ ఇంకా వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కృష్ణా జిల్లా నుంచి పంపించారు, పడవ అట. బాగుందండి ఆన్సర్, కానీ పడవకి మెట్లు ఉంటాయా ఆలోచించండి. అండ్ హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అంటూ పంపించింది, కానీ పేరైతే లేదు. నెక్స్ట్ ఇంకా హేమంత్ పంపించారు విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్ హేమంత్. అండ్ అలాగే సందడి సందడి ఆర్జే చందన గారికి, శ్రోతలందరికీ కూడా వెల్కమ్ అంటూ నమస్తే అంటున్నారు లక్ష్మణ్ గారు నందికొట్కూర్ నుంచి. వయసు కాలం అంటూ పంపించి తను పక్కన పెట్టారే, అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఏజ్ ఆర్ టైమ్ అంటున్నారు, రెండు కూడా కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇంకా చెస్ ఆటలో ఉండే భటుడంట, ఓ అలా వచ్చారా. నివాస్ గారు పంపించారు నల్లపాడు నుంచి, కానీ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పులు కానీ పాదరక్షలు కానీ అంటూ ఆన్సర్ చేశారు కదా, సో అదైతే కాదు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడే వచ్చా మేడం, క్వశ్చన్ వినలేదు, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా అంటున్నారు ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ఇంకా పంతాడు శ్రీనివాస్ గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, పోలయ్య గారు వాళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, ఇంకా ఎవరు మెసేజ్ చేయకండి. సో ఇంకొన్ని ఆన్సర్స్ కూడా ఉన్నాయి, చూద్దాం ఈలోపైతే. వెంకటాచారి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు, అలాగే మలంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి నీడ అంటున్నారు, కాదండి. అండ్ ప్రశ్న మరోసారి చెప్పమంటూ అడుగుతున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవంగ గారు రామనగర్ నుంచి, చెప్తాను ఆన్సర్తో సహా చెప్తాను. అండ్ అలాగే ఇప్పుడు చూడండి చందన గారు అంట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు చేశారు ఈ మెసేజ్ని. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ జయంతి పంపించారు అనమాట, నిచ్చెన కానీ నీడ కానీ అంటున్నారు, కానీ కాదు. నెక్స్ట్ ఇంకా మురహరి యశోద గారి ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా సైకిల్ పెడల్స్ అనుకుంటున్నారట అనంతపూర్ నుంచి అనురాధ గారు, కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా చిలుకు నారాయణ గారు, అన్సీ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి స్పందన అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. పద్మస్థానరావు గారు, శ్రీనివాసరావు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గనగలూరు నుంచి రామకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. మరింతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ మెట్లు మనం ఎక్కుతాం దిగుతాం, ఓకే, ప్రతి మెట్లు మనం ఎక్కుతూ దిగుతూనే ఉంటాం, కానీ ఈ మెట్లు ఎక్కినప్పుడు మనం ముందుకే వెళ్తాం లేదా వెనక్కే వెళ్తాం, అలా అని పైకి కిందకి వెళ్ళలేమన్నమాట. అది ఎంతకీ అవి ఏ మెట్లు అంటే మనకి బస్సులో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ కనబడే మెట్లు అనమాట.
సో ఏదైనా సరే మనల్ని ముందుకే తీసుకువెళ్తాయి కదా ఈ వాహనాలు.

సో అది విషయం. మరి ఈ మూడిట్లో కనపడే మెట్లే మన ఆన్సర్. అయ్యో అయ్యో అయ్యయ్యో అనుకున్నారా? అనుకునే ఉండుంటారులే. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా? సో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. హీరో నాగార్జున, హీరో ధనుష్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఇది. ఒకే టైటిల్తో నటించిన సినిమా ఇది. హీరో నాగార్జున, హీరో ధనుష్ కలిసి నటించిన సినిమా ఇది. ఒకే టైటిల్తో నటించిన సినిమా ఇది. తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. ఇంకొక మంచి సాంగ్ మీకోసం వినిపిస్తున్నాను రఘువరం బీటెక్ నుంచి.

0: తమ్మే కూల్ డౌన్. సరే గాని మంచి కాక మీద ఉన్నట్టుందో, నీ కోల్ ఏంటో చెప్పు విందాం.
1: మై కోలా వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్

ఎస్, రఘువరన్ బీటెక్ నుంచి సాంగ్ వినేశారు కదా, మరి హీరో ధనుష్, హీరో నాగార్జున ఒకే టైటిల్ తో నటించిన సినిమాలేవి, కలిసి నటించిన సినిమా ఇది. సో ఆన్సర్స్ తెలిస్తే పంపించండి. మన లిజనర్స్ ఆల్రెడీ చాలా మంది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ గా పంపించేశారు. ఈసారి మరి చూద్దాం ఎవరు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ చేసింది ఎవరు అని అంటే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి, అండ్ అప్పలరాజ్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పార్థసారథి గారు సిద్దిపేట నుంచి రైలు అంటున్నారు. కాదు, ఇంకో మూవీ కూడా ఉంది, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ స్మైలీ, అది కొంచెం ఉంది చెప్తా అదేంటి అనేది. అండ్

కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి యాకూబ్ ఆషా గారు, నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మిర్యాల గోవర్ధన్ గారు గోల్నిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ కడప నుంచి ఎవరు పంపించారు, అనంత్ నాగ్ గారు ఫ్యామిలీ పంపించారు అన్నమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమనపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి పద్మస్తన్రావు గారు, శ్రీనివాసన్రావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భోజనం అయిందా అంటూ పంపించారు మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ, ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా ఫైన్ అండి నేనైతే. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రతీక్ అండ్ విరాజ్ ఇద్దరు కూడా పంపించారు నగల, దీన్నే ఊరు పేరా అండి ఇది. ఓకే సో అక్కడి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సతీష్, సాహితి, సుహాన్ అందరూ కూడా హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ చూస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ లో ఈరోజు పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ది హేగ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభ చూస్తుంటే తనకు భారత్ లో ఉన్నట్లే ఉందని, భారత్ నెదర్లాండ్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఆఫ్ఘాన్ తాలిబాన్ కు డబ్బులు చెల్లించారని, వారు భారతదేశం తరపున పోరాడుతున్నారని మాజీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పేర్కొన్నట్లుగా సామాజిక మాధ్యమంలో వస్తున్న వీడియో నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. డ్రగ్ రహిత భారత నిర్మాణమే లక్ష్యంగా ఆపరేషన్ రిచ్పీల్ లో భాగంగా జిహాదీ డ్రగ్ గా పిలిచే క్యాప్టగాన్ డ్రగ్స్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తొలిసారి స్వాధీనం చేసుకున్నారని, వాటి విలువ దాదాపు 182 కోట్లు ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులు ఏర్పాటు చేశామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన సభలో స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్చాంద్ర కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని, అది మన ఇంటి బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంద్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని 19వ వార్డులో ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంధన పొదుపులో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ సైకిల్పై మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. రాష్ట రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్ వద్ద ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి ఇంధన పొదుపుపై వారికి మార్గనిర్దేశం చేశారు. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వరుసగా 2వసారి నియమితులయ్యారు. ఈ నెల 21 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఐసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మొత్తం 23,198 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 పైగా మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగిలిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పెదబొట్ల చెరువు అభివృద్ది పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ చెరువు కింద సుమారు 105 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ సెమీస్లో మలేషియాపై 19-21, 22-20, 21-16 తేడాతో విజయం సాధించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: भारती एफ एम 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నరైతే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
3: అమ్మా ఇంకా పడుకోలేదా?
4: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
3: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
2: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Yes, వింటున్నారు వివిధ భారతి 101.3. వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. ఎగ్జాక్ట్లీ 3:06 అయిపోయింది టైం. మరి నెక్స్ట్ ఇంకా చాలా ఆన్సర్స్ మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి. చూద్దాం ఎవరు పంపించారో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది. అండ్ నాకైతే ఎవరు పంపించారు అని అంటే పద్మ, భవ్య, చింటు అండ్ ఫ్యామిలీ అనమాట. కాకాని నుంచి పంపించారు. యాక్చువల్లీ పక్షపాతాలు అయితే ఏ ఉండవండి, ఆర్డర్ లో వెళ్తూ ఉంటాయి కాబట్టి మీ మెసేజ్ మాకు టైం పడుతుంది రావడానికి. సో మీరు వన్ టైం పెట్టి అలా ఉంచేస్తే ఆర్డర్ లో కరెక్ట్ గా వస్తాయి. ఓకేనా? మీరు కొత్త వాళ్ళం అంటున్నారు కదా, సో అలా మీకు తెలియదు కాబట్టి. సో అలా ఒకసారి వన్ టైం మీరు ఆన్సర్ ని మెసేజ్ చేసి మీ యొక్క మెసేజ్ మీకు వినపడే వరకు, నేను చదివే వరకు మీరు వెయిట్ చేయండి. ఓకేనా? అది విషయం. అండ్ మీకు కూడా వెల్కమ్ టు విబి ఫ్యామిలీ. అండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిలుకు నారాయణ గారు ఫ్యామిలీ ఆన్సర్ గారు. జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు కూడా చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి లక్ష్మణ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మంది నవమన్మధుడు పంపిస్తున్నారు. అది కరెక్ట్ కింద కన్సిడర్ చేయలేం కానీ ఇంకొక ఆన్సర్ అయితే కరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అది విషయం. అండ్ మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భూమేశ్వరరావు గారు భూలక్ష్మి గారు వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నార్కెట్పల్లి నుంచి పంపించారు ఎవరు అంటే వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కొల్లాపూర్ నుంచి పంపించారు కురుమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు మెసేజ్? నెక్స్ట్ ఇంకా కోనసీమ నుంచి జిల్లా నుంచి పంపించారు అనమాట పంతాటి శ్రీనివాసరావు గారు, గంగా భవాని గారు. సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా శంకరపల్లి నుంచి పంపించారు కృష్ణ గారు, సంతోష్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మోహన్ గారు, సుభద్ర గారు పంపించారనమాట మున్రాయి గ్రామం నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ తిరుపతి నుంచి పంపించారు సత్య వేదు అట. ఓకే, మీది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి సెకండ్ ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా హిమంత్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని మీకు కూడా. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంకయ్య గారు పంపించారు బంద్రపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య గారు ప్రొద్దటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకృష్ణ గారు ఘనగలూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఊపిరి సినిమా అనుకుంటున్నారు, ఊపిరిలో మన కార్తీక్ ఉంటాడండి. యాక్చువల్లీ కిందది కరెక్ట్ ఆన్సర్, ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. నెక్స్ట్ ఇంకా మోసంగి మండలం నుంచి పంపించారట. ఓకే, ఇంతకీ మీ పేరేంటండి? మీ పేరైతే లేదు ఇక్కడ. సో పైన ఉంది సైదులు అని ఉంది. ఓకే, సైదులు గారు యాక్చువల్లీ నా పేరు చందన. ఓకేనా? అండ్ కరెక్ట్ ఆన్సర్ మీదైతే. నెక్స్ట్ ఇంకా హనుమంతరావు గారు భవానీపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రాజన్నపేట నుంచి శ్రీనివాస్ గారు పంపించారు.

కరెక్ట్ ఆన్సర్ అండ్ హలో మేడం, హౌ ఆర్ యూ అంటూ వివేక్ గారు, తేజస్వరి గారు అడుగుతున్నారు. ఫైన్ అండి. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? నమస్కారం అంటూ పంపించారు. మీ పేరు వినగానే నేను జాబ్ చేసిన చోట 15 ఇయర్స్ బ్యాక్ నా సిన్సియర్ స్టూడెంట్ చందన గుర్తొచ్చింది. ప్రస్తుతం అమ్మాయి జాబ్ చేస్తున్నారు, అందుకు మీకు కృతజ్ఞతలు గుర్తు చేసుకున్నాను అంటున్నారు పూర్ణచంద్రరావు గారు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి షేర్ చేసుకున్నందుకు. సో ఆ అమ్మాయికి కూడా హై ఫై కొట్టేసేయండి నా తరపు నుంచి, వెల్కమ్ చెప్పేసేయండి. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ విషయానికి వస్తే ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? గుడ్ ఆఫ్టర్నూన్ క్రియేటివ్జీ అంటూ పంపించింది అనమాట సంధ్య. మీ క్వశ్చన్స్ సూపర్ అంటూ థ్యాంక్ యూ, కరెక్ట్ ఆన్సర్ వరలక్ష్మి కూడా పంపించారు అనమాట. నెక్స్ట్ ఇంకా మజ్ను మూవీ అనుకుంటున్నారు వెంకటేష్ బాబు గారు కర్నూలు నుంచి, కాదు దాని కింద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సిద్దిపేట నుంచి ఆన్సర్ చేశారు నవమన్మధుడు అంటూ. సో మీ పేరు నేను నాకు ఇప్పటికి వచ్చిందండి, ఓకేనా పార్థసారథి గారు. నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి పంపించారు కట్ట సతీష్ గారు ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా నాగ వర్మ నా మీ పేరు, సౌందర్య అనుకుంటా, ఓకే నందికొట్కూరు నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు? బెనర్జీ గారు గుడ్లవల్లేరు నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. మీది లాస్ట్ మెసేజ్, నేను ఇంకొక మెసేజ్తో మన వాళ్ళందరిది ఎండింగ్ అయిపోతుంది కాబట్టి నేను ఆన్సర్ కూడా రివీల్ చేశాక అడుగుతాను, వెయిట్ చేయండి. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ముజఫర్ నగర్ నుంచి దేవేంద్ర బాబు గారు పంపించారు అనమాట. హాయ్ అండి, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి రివీల్ చేసేస్తున్నా. హీరో నాగార్జున ధనుష్ కలిసి నటించిన సినిమా రీసెంట్ గా వచ్చిందనమాట కుబేరా. అండ్ వాళ్ళిద్దరూ ఒకే టైటిల్ తో నటించిన సినిమా ఏది అంటే, ఒకటేమో తెలుగు మూవీ, డైరెక్ట్ తెలుగు మూవీ, ఒకటేమో తెలుగు డబ్బింగ్ మూవీ. సో రెండు కలిపి ఒకటే టైటిల్ ఉంటాయన్నమాట, మాస్ అనే సినిమా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే కుబేరా మాస్ అది. సరే మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు రెండు పాటలు వినిపిస్తాను, ఈ రెండు పాటల్లో ఒక చిన్న సిమిలారిటీ ఉంది, అదేంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248814. సో అది విషయం. మరి నేను అడిగే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, నేను ఒక రెండు పాటలు వినిపించేస్తాను, ఆ రెండు పాటల్లో ఒక చిన్న సిమిలారిటీ కనుక్కొని ఆన్సర్ చేసేయండి.

எஸ் விண்ணார் விவித்தார்தி 101.3 లో సందడే సందడి నాతో కలిసి చందే నాతో కలిసి మరి ఈ రోజు నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూసేద్దామా. సో నేనైతే రెండు పాటలు వినిపించాను ఆల్రెడీ ఇందాక, ఆ రెండు పాటల్లో ఉన్న చిన్న సిమిలారిటీ కనుక్కుని ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ టక్క టక్క వచ్చేసాయి అనమాట ఇందాకే. మరి చూద్దాం ఎవరు పంపించారో. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు కదా ఎవరు. ఆన్సర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి రీమిక్స్ పాటలతో సందడి సందడి మామూలుగా లేదు అంటున్నారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ అప్పలరాజ్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా బర్త్డే విషెస్ చెప్పగలరు అంటూ పంపించారు. సో బర్త్డే విషెస్ అయితే చెప్పకూడదండి యాక్చువల్లీ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ ఇంకా బెనర్జీ గారు గుడ్ల వల్లేరు నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా కోటా శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత గారు ఫ్యామిలీ పంపించారు భవానీపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు బాలాజీ నగర్ నుంచి

మలాంబి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. లక్ష్మణ్ గారు నందికొట్కూరు నుంచి తమన్ మ్యూజిక్ అంటున్నారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కొండాపూర్ నుంచి పంపించారనమాట రాహుల్ గారు. ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎవరు చేశారు, వంశీరాజ్ గారు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కడప నుంచి అనంతనాగ్ గారు, త్రివేణి గారు పంపించారు విత్ మూవీ నేమ్స్ కరెక్ట్ ఆన్సర్ రెండు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఇంతకీ, తేజస్విరి గారు అండ్ శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సిరి, గిరి, హరి, కృష్ణ అందరూ కూడా పంపించారనమాట నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, చక్కగా పంపించాము స్మైలీ. నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ జయంత్ గారు పంపించారనమాట. ఎక్కడి నుంచి, అల్వాల్, సో అక్కడి నుంచి అనమాట. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి సత్యభార్గవి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. తులసి గారు, మౌనిక గారు, జయంత్ అందరూ నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యాక్చువల్లీ ఒకటే పంపించారు, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా రఘువీర్ సింగ్ సునాభాయ్ గారు ఏలూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దారిపినేని సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ అట కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సంధ్య, వరలక్ష్మి, ధీరజ్ అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు పంపించారు బంద్రపల్లి నుంచి. ఓకే ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మూవీ నేమ్ ఆన్సర్ చేశారు శంకర్ గారు రాజోల్ నుంచి. యాక్చువల్లీ మూవీ ఓకే బట్ ఆ సిమిలారిటీ కూడా కనుక్కోవాలి అది. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అంటూ పంపించారు ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆదిలాబాద్ నుంచి పంపించారు పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నేతాజీ గారు, గోపి గారు పంపించారు, మంజుల గారు, పావని గారు అందరూ కూడా. సత్యవేదు తిరుపతి నుంచి పంపించారు ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ ఇంకా ఎవరు ఆన్సర్ త్రివిక్రమ్ గారా, సో అదైతే ఆన్సర్ అవ్వదు ఓకేనా. నెక్స్ట్ ఇంకా కొండగాలి అంటున్నారు ఎర్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, కాదండి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవశ్యామ్ గారు, భీమన్న గారు పంపించారు గద్వాల జిల్లా నుంచి. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ అలాగే క్వశ్చన్ చెప్పేటప్పుడు ఓకే ఇట్స్ ఓకే, మీదే లాస్ట్ మెసేజ్ అండి శ్రీనివాస్ గౌడ్ గారు. నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కేదర్ వీరేష్ గారు కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నట్టున్నారు, బట్ నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. మరి ఈ క్వశ్చన్కి ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే వారాల పేర్లు వస్తాయన్నమాట. సోమవారం, మంగళవారం, బుధవారం ఇలా అన్ని వారాలు ఈ సాంగ్స్లో కవర్ అవుతాయి, అది విషయం. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మరి మనం వేసవి సెలవులు వచ్చేసి ఆల్మోస్ట్ అందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటాం కదా. సో మన ఇళ్లల్లో ఒక గదిని చూడగానే, అంటే అది కిచెన్ అవ్వచ్చు, హాల్ అవ్వచ్చు, ఏదైనా మన ఇంట్లో ఒక గదిని చూడగానే మీకు గుర్తొచ్చే సినిమాల పేర్లు ఏంటో తెలిస్తే 0866248814 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. మన ఇంట్లో ఒక గదిని చూడగానే మనకి గుర్తొచ్చే సినిమాల పేర్లు ఆన్సర్ చేస్తూ ఉండండి. మరి ఇంకొక మంచి సాంగ్ మీకోసం వినిపించేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

ఏ సాంగ్ అయితే వినేశారు సాక్ష్యం సినిమా నుంచి, సారీ లక్ష్యం సినిమా నుంచి. సో మనం ఉన్నాము సండే డిసెండర్లో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మనం ఇంట్లోనే ఉంటాం కదా, ఇంట్లో ఒక గదిని, ఏదర్ కిచెన్ హాల్, మన ఇంకా రూమ్స్ ఉంటాయి కదా, సో అట్లా ఏ రూమ్ అయితే అది, మీరు ఒక రూమ్ని చూడగానే మీకు గుర్తొచ్చే సినిమాల పేర్లు ఆన్సర్ చేయండి అన్నాను. మన లిజినెస్ అయితే చాలా మంది ఆన్సర్స్ చేస్తూ ఉన్నారు, ఇంకా స్టిల్ చూద్దాం అసలు ఎవరెవరు ఏం పంపిస్తున్నారు అనేది. కాదర్ వీరాజ్ గారు రాజాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడన్ నుంచి పేరు వరకే పంపించారు ఆన్సర్, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఓకే ఒకడు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వావ్ అబ్దుల్ గారు పెద్దపరమి నుంచి పంపించారు, వెరీ నైస్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి జయన్న గారు రంగస్థలం అంటున్నారు, మీ ఇంటిని మీ ఇంట్లో ఒక గదిని చూడగానే మీకు రంగస్థలం గుర్తొచ్చిందనమాట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు కొత్తగూడెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కడప నుంచి అనంతనాగ్ గారు, త్రివేణి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మలాంబి గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ ఇంకా గదిని చూడగానే గుర్తొచ్చే సినిమా అంటున్నారు, రంగోలీ శ్రీనివాస్ గౌడ్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు, ఉంటుంది ఉంటుంది, కాబట్టి మీ ఆన్సర్ అదంటారా, వెరీ నైస్ వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. ఓకే నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అని అంటే, కరెక్ట్ ఆన్సర్ని అమూల్య గారు, తేజశ్రీ గారు పంపించారు, అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఓకే కరెక్ట్ ఆన్సర్ మీ అందరిది కూడా. నెక్స్ట్ ఇంకా రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సిరిగిరి హరికృష్ణ అందరూ నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మాంగళ్య బలం అంటున్నారు, ఓకే ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, యాక్చువల్లీ ఇది అవ్వకపోవచ్చు బట్ ఇంకేమన్నా మూవీస్ ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు మజ్ను, ఓకే పేరైతే లేదు కదా, సో ఇందాక చెప్పాను పేరుతో సహా పంపించండి అని, ఈసారి మీరు పేరుతో సహా పంపించండి మీ మెసేజ్ని వెంకటేష్ గారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, నా ఇల్లే నా స్వర్గం అనే సినిమా గుర్తొస్తుందట, ఓకే నైజ్ అండి. లక్ష్మణ్ గారు నన్ను అందుకట్టుకొని నుంచి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఓకే గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, వెరీ నైజ్ ఆన్సర్స్ అండి మీ కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ సుజాత గారు, సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా సాయి శిరీష గారు తిరుపతి నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయంతి అల్వాల్ పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సో చాలా సినిమాలు అయితే పంపించారు, అతడు మురారి, అత్తారింటికి దారేది, అరవింద సమేత, ఆనంద్, గోదావరి, సఖీ, మనం, మజిలీ, ఓకే బంగారు, వీటన్నిటిలో మీరు ఇంటి లోపల ఉన్న ఆర్కిటెక్చర్ని చూస్తున్నారు బట్ ఇన్ని చూడక్కర్లేదు. యాక్చువల్లీ ఒక గది, ఒక

గదిని మీరు అలా చూడగానే మీకు గుర్తొచ్చే సినిమాల పేర్లు అంటే మీరు ఆలోచించండి, మీకు ఈజీగా తడతాయిలే. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. వెస్ట్ సామ్రాజ్ చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, వెరీ నైస్, బట్ చాలా పెద్ద మెసేజ్ పెట్టారు కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, వెరీ నైస్ అండి, మీకు కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు కరెక్ట్ ఆన్సర్, రాజేష్ గారు అంబిక గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి. అండ్ అలాగే శర్మ గారు కర్నూలు నుంచి హాయ్ అంటున్నారు, హాయ్ శర్మ గారు. అండ్ అలాగే భీమైపాడు నుంచి వెంకటలక్ష్మిరెడ్డి గారు పంపించారు, ఓకే వెరీ నైస్ అండి, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే సో నెక్స్ట్ ఇంకా పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు ఆదిలాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాష గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వినాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొండాపూర్ నుంచి రాహుల్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు శరద్ బాబు గారు పెరంబలూరు నుంచి అనమాట, థ్యాంక్ యూ అండి మీకు కూడా. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు, ఓకే స్టోర్ ఇది మాత్రం భలే ఉందండి మీ ఆన్సర్, స్టోర్ రూమ్ని చూడగానే చంద్రముఖి సినిమా గుర్తొస్తుందంట, అండ్ బాల్కనీ చూడగానే లవ్ స్టోరీ గుర్తొస్తుందా. నాకైతే బాల్కనీ చూడగానే నువ్వు నేను ప్రేమ ఒకటి, అండ్ ఇంకోటి ఏం సినిమా, సో ఏమాయ చేస్తుంది, ఈ రెండు గుర్తొస్తాయి వెరైటీగా. అంటే ఆ సీన్స్ బాల్కనీ అనగానే ఆ రెండు సీన్స్ సినిమా సీన్స్ మంచి హైలైట్ అనమాట. ఎనీవే వెరీ ఫన్నీ ఆన్సర్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ముజఫర్ నగర్ నుంచి దేవేంద్ర బాబు గారు గ్యాంగ్ లీడర్ అంట, ఓ వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడని నుంచి పంపించారు, అండ్ లక్కవరం నుంచి వెంకటరెడ్డి గారు కూడా పంపించారు, సో ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా ఓకే వెరీ నైస్ అండి, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రతీక్ అండ్ సాక్షి కళ, బా పేర్లు వెరైటీగా ఉన్నాయండి. నగలదిండి నుంచి పంపించారు స్పైడర్ అంట, బాగుంది మీ ఆన్సర్ అండ్ కన్సిడర్ చేస్తున్నాను కరెక్ట్ కింద. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు అండ్ ఫ్యామిలీ, సో కరెక్ట్ ఆన్సర్స్ మీ కూడా. అండ్ లత గారు ఊయూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. నెక్స్ట్ ఇంకా పుష్ప టువా శంకర్ గారు రాజోల్ నుంచి, ఓకే బట్ ఆన్సర్ అవ్వకపోవచ్చు. అండ్ రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉమ్మడి నుంచి జైనదీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. రురోకొండ నుంచి ఈశ్వరయ్య గారు ఒక్కడంటున్నారు, ఒక్కడా బట్ అవ్వకపోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకా అలవైకుండపురంలో అంట, అస్సలు కాదు, సాయికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి. సో నెక్స్ట్ వడియంపేట నుంచి నాగార్జున గారు, లక్ష్మి గారు, ఓకే కన్సిడర్ చేస్తాను మీ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా సత్యవేద్ తిరుపతి నుంచి పంపించారు, గోపీనాథ్ గారు నేతాజీ గారు ఫ్యామిలీ అనమాట, సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ ఆ ఇంట్లో ఫిల్మా, నాకేం అర్థం కాలేదండి మీ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు పాతికొండ నుంచి రాజారావు గారు, ఓకే. నెక్స్ట్ ఇంకా హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అట, ఈ రెండు కూడా అవ్వకపోవచ్చు, తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇంకా నిఖిత అండ్ మౌక్తిక ఇద్దరు కూడా పంపించారు, అయ్యప్ప కాదు అమీన్పూర్ నుంచి అనమాట, సో కరెక్ట్ ఆన్సర్ మీ ఇద్దరు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా సుధాకర్ కొత్తగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జగ్గేపేట నుంచి నాగా గారు చంద్రముఖి అంట, అయ్యో అందరూ చంద్రముఖి దగ్గరికి వెళ్ళిపోయారేంటో. సో చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ గారు పంపించారు, కుబేరా అంటూ ఇందాకటి దానికి. అండ్ ఆన్సర్ కరెక్ట్గా చేశారు శర్మ గారు కర్నూలు నుంచి. అండ్ అలాగే కోసిగి మండలం నుంచి రామలింగప్ప గారు, రాజగారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఖుషి గోపాల గోపాల అంటున్నారు, పిఎస్ రంగారావు గారు వేస్తామర నుంచి, ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, అష్టాచమ్మ అంట, రఘువీర్ సింగ్ గారు, వెరీ నైస్ అండి. మరింతకి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తున్నా. సో అది హాల్ అవ్వచ్చు, కిచెన్ అవ్వచ్చు, ఏదైనా ఏ రూమ్ అయినా అవ్వచ్చు, బట్ ఒక గదిని చూడగానే మనకి గుర్తొచ్చే సినిమాలు ఏంటి అని అడిగాను కదా, ఇంకెవరు ఆన్సర్ చేయకండి. యాక్చువల్లీ ఇవాళ 6 అడుగుదాం అనుకుంటున్నా, బట్ ఈరోజు 5 ఎండ్ అయిపోతాయేమో, బట్ చూద్దాం ఆన్సర్స్ ఏమేమి అవ్వచ్చు. సో నాగార్జున గారు నటించిన సినిమా అవ్వచ్చు ఫస్ట్, అయితే రాజుగారి గది. అండ్ వెంకటేష్ గారి సినిమా అంటే వంటిల్లు చూడగానే
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాల. అలాగే దేవుడు గది చూడగానే కొంతమంది గిట దేవుడు చేసిన మనుషులు, దేవుళ్ళు ఈ సినిమాలు గుర్తొస్తాయి. అండ్ హాల్ చూడగానే బొమ్మరిల్లు సినిమా

గుర్తొస్తుంది. అండ్ దాంతో పాటు ఇంకొంతమంది మిర్చి పెట్టారు, పేర్లు వెళ్ళి పెట్టారు అందరూ. ఇంకొన్ని వెరైటీ మెసేజెస్ చేశారు చంద్రముఖి స్టోర్ రూమ్ అంట, బాగుంది మీ ఆన్సర్స్, అన్ని కూడా బాగున్నాయి. ఇవన్నీ కాకుండా ఏ గదిలో అయినా మనకి కనపడే కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. నేను చెప్పినావేంటో, ఏ గదిలో అయినా మనకు దొరికేది ఏంటిది, ఆక్సిజన్ ఒక సినిమా. ఏ గదిలో అయినా మనకు కనపడేవేంటి, కరెంటు తీగలు అదొక సినిమా. అందులో దాగున్న మరొక సినిమా కరెంటు. అండ్ ఆ మొత్తానికి కావాల్సింది ఏంటి, పవర్. సో ఇవి కూడా సినిమాలే అనమాట. ఇవన్నీ ఉంటే మనం చూడగలిగేది ఏంటి, కేబుల్ టీవీ. సో కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా. అమ్మో ఎన్ని సినిమాలు ఉన్నాయో అనుకుంటారా. సో మీరు చెప్పినన్నీ కూడా బాగున్నాయి, నాకు నచ్చినాయి యాక్చువల్గా. బట్ ఇవి కూడా సినిమాలే, అది విషయం. మరి ఇది ఆన్సర్స్ అయితే. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. ఆరుగురు అన్నదమ్ములం మేము, ఓకే, ఆరుగురు అన్నదమ్ములం మేము. మాలో రెండో వాడి పేరులోని మొదటి రెండు అక్షరాలు, మూడో వాడి పేరులోని చివరి రెండు అక్షరాలు కలిపితే వచ్చేది నా పేరు. మూడు అక్షరాల నా పేరు, మరిది ఏ పేరు, ఇంతకీ నా పేరేంటి అని చెప్పి ఆ అన్నదమ్ముల్లో మొదటి వాడు అడుగుతున్నాడు అన్నమాట. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆరుగురమ్మ అన్నదమ్ములం మేము, మాలో రెండో వాడి పేరులోని తొలి రెండు అక్షరాలు, మూడో వాడి పేరులోని చివరి రెండు అక్షరాలు కలిపితే వచ్చేదే నా మూడక్షరాల పేరు. ఇంతకీ ఆ అబ్బాయిలు ఇద్దరు పేర్లు ఏంటి కనుక్కోండి. అందులో ఫస్ట్ రెండు అక్షరాలు, ఈ అబ్బాయి దాంట్లో సెకండ్ రెండు అక్షరాలు అంటే లాస్ట్ రెండు అక్షరాలు, అవేంటో కనుక్కొని ఆన్సర్ చేసేయండి. మరి ఈ అబ్బాయి పేరు వచ్చేసి మూడక్షరాలు అన్నమాట. సో అది విషయం, కనుక్కోండి ఆన్సర్ చేయండి. మరి వింటూ ఉండండి ప్యూర్ అథారిటీ.

సో నా క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వస్తూ ఉన్నాయి స్టిల్, బట్ నేనైతే ఈ క్వశ్చన్ కి క్లూ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా తక్కువ మంది పాపం ఆన్సర్ చేశారు కాబట్టి. ఆరుగురం అన్నదమ్ములం మేము, మాలో రెండవ వాడి పేరులోని తొలి రెండు అక్షరాలు, మూడవ వాడి పేరులోని చివరి రెండు అక్షరాలు కలిపితే వచ్చేదే నా మూడు అక్షరాల పేరు అని చెప్పి మొదటి వాడు అడిగాడు అనమాట, మరింతకీ ఆ అబ్బాయి పేరేంటి? సో క్లూ ఇచ్చేస్తున్నాను, ఈయన ఒక గొప్ప లిరిసిస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆలోచించండి, మన తెలుగు రచయిత అది కూడా, మరి వాళ్ళు ఆ రచయిత ఎవరై ఉంటారు ఆలోచించి ఇచ్చి ఇచ్చి ఈలోపు పంపిస్తూ ఉండండి. మరి రిమైనింగ్ ఆన్సర్స్ కూడా చూసేద్దాం ఎవరు పంపించారు. సో పూజ గదిని చూడగానే అట మురారి సినిమా గుర్తొస్తుందట, వెస్తామరం చెన్నై నుంచి రంగారావు గారికి. ఓకే అండి, నైస్ ఆన్సర్. మరి ఈ క్వశ్చన్ కి ఫైనల్ క్వశ్చన్.

ఫోన్కి ఎవరు ఆన్సర్ చేశారు చూద్దాం. అప్పలరాజు గారు పడ నుంచి, అలాగే లక్వారి నుంచి వెంకటరెడ్డి గారు. అప్పలరాజు గారు, నేను ఇందాక మీ ఆన్సర్ చూసేసాలే, అర్జున్ అని పెట్టారు, బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి అర్జున్ అంటూ పంపించారు. కనకారావు గారు పడ నుంచి అర్జున్ అంటూ పంపించారు. అలాగే మురళి అంటున్నారు, నల్గొండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు ఫ్యామిలీ అనమాట, కాదండి. అండ్ రాముడు భీముడు అంటున్నారు, సుధా గారు కొత్తగూడెం నుంచి కాదు. నరసింహారావు గారు, రామారావు గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. సో ఇందాక దానికి రాజుగారి గది అంటూ ఆన్సర్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా అర్జున్ అంటూ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు పంపించారు. అండ్ అలాగే అన్నవరం అంటూ సిరిహరి, సిరిగిరి, హరికృష్ణ, ఓకే, ఇద్దరు కూడా పంపించారు నంద్యాల జిల్లా నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా అయితే రమేష్ గీత ఆకాష్ పోతే ప్రకాష్ అంటూ పంపించారు రఘుబీర్ సింగ్ సుగుణ భాయ్ గారు ఏలూరు నుంచి. ఓకే, ఇంతమంది ఉన్నారనమాట. బట్ వీటన్నిటిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఎస్హెచ్తో ఎండ్ అవడం. బాగుంది ఆన్సర్ అయితే. అండ్ రాఘవ గారు నందికొట్కూరు నుంచి పంపించారు, నాకు అంతే ఆన్సర్ అర్థం కాలేదండి. ఆన్సర్ రాఘవానా, ఓకే. లక్ష్మణ్ గారు నందికొట్కూరు నుంచి ఆన్సర్ చేశారు. ఎనీవే కరెక్ట్ గా ట్రై చేయగలిగారు, బట్ త్రీ లెటర్ వర్డ్ అయితే వచ్చింది, బట్ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. చందనమ్మ నీకు వందనమ్మ, చివరి ప్రశ్న ఈజీగా ఉంటుంది అనుకుంటే దిమ్మ తిరిగిపోయే ప్రశ్న వేశారు అంటున్నారు. అదే రేమి క్లూ కూడా ఇచ్చాను నేను, అందుకే ఒక గొప్ప లిరిసిస్ట్. అసలు ఆయన పాటలు ఉంటాయి మామూలుగా ఉండవండి, చాలా బాగుంటాయి. అండ్ మన తెలుగు ఆయన, అండ్ అది కూడా అలనాటి పాటలు రాసిన అలనాటి రచయిత. ఆలోచించండి, మీకు ఇంతకన్నా పెద్ద క్లూనే ఇంకా ఇవ్వలేనేమో. నెక్స్ట్ ఇంకా చిలుకు నారాయణ గారు, అన్సయ్య గారు కూడా అర్జున్ అంటూ పంపించారు. అండ్ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి అర్జున్ అంటూ పంపించారు. ఆత్రేయ గారు అంటూ అనుకుంటున్నారట శాంతినగర్ నుంచి, ఒకే అక్కడ గారు. ఆల్మోస్ట్ ఆలోచించారు బానే, కానీ ఇంకొక రచయిత ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, శర్మ గారు కర్నూలు నుంచి. అండ్ అలాగే అర్జున్ అంటూ ఉమెన్ నుంచి జైనదిన్ గారు, స్నేహభాను గారు పంపించారు. ఆత్రేయ అంటూ ఆశా శ్రీనివాస్ గారు పంపించారు. చందనకి వందనం అంటున్నారు కానూరు నుంచి తాతారావు గారు, ఓకే అండి. అండ్ అలాగే బాలాజీ నగర్ నుంచి తమన్ అనుకుంటున్నారట మలంబి గారు, కాదు. అండ్ అర్జున్ అంటున్నారు కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ. అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు కూడా అదే ఆన్సర్ చేశారు చిత్రియాల నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, హాయ్ అంటూ మధు గారు పంపించారు. ఓకే హాయ్ అండి, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, నేతాజీ తిరుపతి జిల్లా నుంచి పంపించారు, ఎంఎం కీరవాణి గారట. ఆయన సంగీత దర్శకుడు, యాక్చువల్లీ నేను అన్నది రచయిత. ఆలోచించండి, రాఘవేంద్ర గారు దర్శకులు కదా, నన్నయ్య రాముడు అంటున్నారు, కానీ ఇవేవి కాదు యాక్చువల్లీ ఆన్సర్, ఇవన్నీ కాదండి. తేజస్వరి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వేటూరు గారట శాంతినగర్ నుంచి ఒకడు పంపించారు, కాదండి. అండ్ కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు కూడా వేటూరి అంటున్నారు, కాదు. అండ్ అలాగే కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మీరు టీ తాగండి, నిమ్మరసం తాగండి, లేదా బటర్ మిల్క్ తాగండి. చివరి ప్రశ్న చాలా ఘాటైన ప్రశ్న అడిగారు, దానికి వచ్చే సమాధానం వచ్చేసి రచయిత రాజశ్రీ అంటూ ఆన్సర్ చేశారు అనుకుంటున్నాం అన్నారు, కాబట్టి అదైతే ఆన్సర్ కాదు. వెంకటేష్ గారు, శ్యామల గారు తప్పకుండా తాగుతాండి మీకోసం ఏదో ఒకటి. అండ్ అనంతపూర్ నుంచి నాగేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మి గారు వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వేటూరు గారు అనుకుంటున్నారట ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు గారు, శశి శైలజ గారు. అండ్ కాదు, అండ్ ఇదే ఆన్సర్ని నరసింహారావు గారు దేవరగట్ల నుంచి పంపించారు, అది మీ ఇంటి పేరు అయి ఉంటుంది, సో పంపించారు అనమాట. అండ్ రాహుల్ గారు కొండాపూర్ నుంచి పంపించారు, సేమ్ వేటూరి అంటూనే పంపించారు, కానీ కాదు. అండ్ వెంకట లక్ష్మిరెడ్డి గారు సినారే అనుకుంటున్నారు, కాదండి. అండ్ అశోక్ తేజ గారు అనుకుంటున్నారు చిలుక నారాయణ గారు, అన్సూయ్ గారు నిజామాబాద్ నుంచి, కాదు. అండ్ ఘంటసాల గారు అనుకుంటున్నారు సాయి కృష్ణ గారు ఫ్యామిలీ కర్నూలు నుంచి, కాదు. అండ్ సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, కాదు కాదు, సినారే గారు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. మొత్తానికి నాకు వచ్చిన ఆన్సర్స్ అన్ని కూడా నేను ఫినిష్

నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారి ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. మొత్తానికి నాకు వచ్చిన ఆన్సర్స్ అన్ని కూడా నేను ఫినిష్ చేసేసాను. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి చెప్పేనా? ఆరుద్ర గారు. మొదటి వాడి పేరు మూడు అక్షరాలు, అందులో తొలి రెండు అక్షరాలు రెండో వాడి పేరు ఆరు అనే పేరు వచ్చేలాగా వచ్చిన పేరు అనమాట. మూడో వాడి పేరేంటి? చివరి రెండు అక్షరాలు రుద్ర, ఆరుద్ర. అది ఆన్సర్. సో అది ఇవాళ మన సందడే సందడి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వివిధాలు మళ్ళీ కలుస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. సో వింటూ ఉండండి వివిధ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని, ప్రజాస్వామ్యానికి మన దేశం మాతృదేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ లోని ది హేగ్ లో ఈరోజు ప్రవాస భారతీయులతో జరిగిన సమాపేశంలో స్పష్టం చేశారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో గుంటూరు జిల్లా మంగళగిరి పౌర గ్రంథాలయంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తున్న వేసవి తరగతులలో కార్టూన్స్, డ్రాయింగ్, చెస్, పేపర్ క్రాఫ్ట్, మట్టితో బొమ్మలు తయారీ, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విజ్ఞానం వంటి విభాగాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్న ఈ వేసవి శిక్షణ శిబిరం జూన్ 6వ తేదీ వరకు కొనసాగనుందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు ప్రజలపై ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ మహమ్మారిని అరికట్టే మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని, కార్పొరేషన్ పరిధిలోని ప్రతి కుటుంబం ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఇంధన పొదుపు కార్యక్రమాలను చేపట్టినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు నిత్య జీవితంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు వీలైనంత వరకు సైకిళ్లను ఉపయోగించాలని కోరారు. జూన్ 15 నుంచి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి వివరించారు. మే 21 నుండి జూన్ 4వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 సెషన్లుగా ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో మొత్తం 1471 మంది విద్యార్థులకు హాజరు కానున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. తాష్కాంట్లో జరిగిన ఆసియా అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు మొత్తం 17 పతకాలు సాధించారు. ఇందులో మహిళల విభాగంలో 2 స్వర్ణం, 6 రజతం, 4 కాంస్యాలు సహా మొత్తం 12 పతకాలు సాధించగా, బాలుర విభాగంలో 1 రజతం, 4 కాంస్య పతకాలు లభించాయి. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

0: హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
0: ఉప్పు కలిపిన మజ్జిగ, ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
1: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్.
2: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

4 o'clock 7 minutes 23 seconds అయిపోయింది టైం. మనం ఇంట్రీ చేసాం వివిధ ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ఒక కథానాయికి నటించిన చిత్రాల్లోంచి పాటలు అయితే మనం వినబోతున్నాం. మరి ఇంతకీ ఎవరో తెలుసా, తన చార్మింగ్ యాక్టింగ్ తో మనందరికీ మన ఎంతగానో అలరించిన యాక్ట్రెస్ చార్మి అనమాట. మరి చార్మి గారి పాటలు అయితే వస్తూ ఉంటాయి, వింటూ ఆనందించండి. ముందుగా అయితే అనుకోకుండా ఒక రోజు మూవీ నుంచి మంచి పాట వినిపించేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నిన్ని ఆ చిత్రాన్ని.

0: भारती एफएम 101.3।
1: పౌర్ణమి సినిమా నుంచి చిత్రగారి వాయిస్ లో చార్మి నటించగా మంచి పాట అయితే నేను మీకు వినిపించేశాను వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ మీకోసం మరొక మంచి పాట వచ్చేస్తోంది కావ్యాస్ డైరీ సినిమా నుంచి. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి.

నా చిన్నప్పుడు నేను ఇంతే. ఒకటో ఏట, రెండో ఏట, మూడో ఏట, నాలుగో ఏట, ఐదో ఏడు వచ్చేసరికి ఆరో ఏట, ఏడో ఏట, ఎందో ఏట, తొందో ఏడు వచ్చేసరికి అవకతవకలు, అష్టవంకరలు అన్నీ నాకే ఉండేవి. అమ్మో పిల్లకి ఏంటి కర్మని హడలిపోయి మా అమ్మ అప్పటికప్పుడు అప్పయ్య డాక్టరు దగ్గరకెత్తుకు వెళ్ళింది. చూపు అనని అప్పయ్య డాక్టరు వంకర టింకర గీతలతోటి మందుల చీటి రాసిచ్చాడు. రాసిందేది మందుల షాపులో కాసింతైనా అర్థం కాక పిప్పరమెంట్లు చాక్లెట్లిచ్చి చప్పరించమని పంపించారు.

ఎస్ చార్మి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి నెక్స్ట్ వివిధాలో మీకోసం చుక్కల్లో చంద్రుడు అండ్ చిన్నోడు, ఈ రెండు మూవీస్ నుంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి. వింటూ స్టే ట్యూన్డ్.

చార్మి గారు యాక్ట్రెస్ ని సినిమా చిన్నోడు నుంచి సాంగ్ వినేశారు. వేణుగారు సునీత గారు పాడగా సుద్దాల అశోక్ తేజ గారు లిరిక్స్ అందించగా. సో మనం అయితే ఉన్నాం వివిధాలో చార్మి గారు నటించిన సినిమాల్లోంచి సాంగ్స్ అయితే వింటున్నారు. అండ్ నెక్స్ట్ మీకోసం శ్రీ ఆంజనేయం అండ్ రాఖీ ఈ టూ మూవీస్ నుంచి సాంగ్స్ వస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్.

రాఖీ మూవీ నుంచి చార్మి గారు యాక్ట్ చేసిన పాట అయితే వినేశారు. అండ్ చివరిగా ఈ వివిధాల్లో చార్మి గారు నటించిన భలే దొంగలు అండ్ నాయక్ నుంచి సాంగ్స్ వస్తున్నాయి. వింటూ స్టేడియం.

101.3 రైట్ ఇది మన వివిధ ప్రోగ్రామ్ అయితే అండ్ నెక్స్ట్ మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనిలా అయితే వస్తుంది అండ్ దీంతో నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను అండ్ త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I am going to talk about healthy bones. ఎముకల దృఢత్వం కోసం ఏం చేస్తే బాగుంటుందో చేతన్ మీతో చెప్తాడు. ఎముకలు బలపడాలంటే ఎక్కువ కాల్షియం అవసరం. కాల్షియం బాగా ఉండే ఆహార పదార్థాలను రోజు తీసుకుంటే బోన్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఉంటాయి. మరి ఇవి ఏ ఫుడ్స్లో దొరుకుతాయంటే పొన్నగంటి కూర, బచ్చలి కూర, కొత్తిమీర, తోటకూర, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నీ మనము తగిన మోతాదులో తీసుకుంటే చాలా మంచిది. మార్నింగ్ అండ్ నైట్ 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్కను మెత్తగా చూర్ణంలాగా చేసుకుని పాలలో కలిపి తాగితే కూడా మంచిది. 1 కప్పు వేడి పాలల్లో 1 టీ స్పూన్ నువ్వుల పొడిని కలిపి రోజుకు 3 సార్లు తాగితే ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. గ్లాస్ పాలలో అల్లం రసం, తేనెలను 1 టీ స్పూన్ చొప్పున రోజు తాగాలి. మునక్కాయలు కూడా మీ ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి, కాబట్టి వాటిని బాగా ఉపయోగించండి. మునక్కాయలే కాకుండా ఆ మునగ ఆకును కూడా యూజ్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా మోరింగా పౌడర్ అని షాప్స్లో కూడా అమ్ముతున్నారు. కొన్ని బాదం పప్పులను నీటిలో నానబెట్టి మార్నింగ్ పొట్టు తీసి ఆవు పాలలో కలిపి 1 గ్లాస్ తాగితే కూడా మంచిది. టొమాటోస్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయి. ఈ లైకోపిన్ అనేది ఎర్ర రంగులో ఉండే క్యారెట్, పసుపు పచ్చ రంగులో ఉండే బొప్పాయ, పింక్ కలర్లో ఉండే ద్రాక్ష పళ్ళలోనూ ఉంటుంది. కాబట్టి టమాటో జ్యూస్, క్యారెట్, బొప్పాయ, ద్రాక్షాల జ్యూస్లను తాగితే మంచిది. బోన్ డెన్సిటీ పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం చాలా మంచిది. ఎందుకు అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతమంది మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం? అందులో వ్యాయామం, డైట్ అండ్ ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ఎంతమంది శ్రద్ధ తీసుకుంటున్నారు? కొంత వయసు దాటిన తర్వాత జీవనశైలి మరింత కష్టమవుతుంది. ముఖ్యంగా బోన్ డెన్సిటీ సమస్య కలిగిన వారు, మన శరీరంలో ఏ అవయవం నిలబడాలన్నా అందుకు ఎముకల సపోర్ట్ చాలా అవసరమవుతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతే లైఫ్ స్టైల్ అస్తవ్యస్తం అవుతుంది. బోన్ డెన్సిటీని కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు. అవి తెలుసుకోవాలంటే వినండి వెన్నెల విత్ చేతన్.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@amc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@amc1@gmail.com.

gmail.com. లో బోన్ డెన్సిటీ అని వినే ఉంటారు, అంటే ఎముకల్లో సాంద్రత తగ్గిపోయినప్పుడు దాన్ని లో బోన్ డెన్సిటీ అంటారు. అది మిమ్మల్ని మరింత కృంగదీయడం, ఎముకలు విరగడానికి దారితీస్తుంది. అంతేకాదు ఆస్టియోపోరోసిస్ కి కూడా దారితీస్తుంది. మన బాడీలో పాత ఎముకల స్థానంలో కొత్త ఎముకల ఉత్పత్తి వయసు పెరిగే కొద్దీ తగ్గుముఖం పడుతుంది. చిన్న పెద్ద అందరిలో ఎముకల బలాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్, హెల్తీ డైట్ ని మెయింటైన్ చేయడానికి అది మీ ఎముకల మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు శరీరం యొక్క సామర్థ్యం పెంచడంలో అండ్ కాల్షియం గ్రహించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయినా వీటిలో కొన్ని ఇతర న్యూట్రియంట్స్ కూడా అధికంగా ఉంటాయి. అలాంటి ఆహారాలను మనం తీసుకోవాల్సిందే. అధిక న్యూట్రియంట్స్ కలిగి బాడీలో బోన్ డెన్సిటీని పెంచడానికి ప్రత్యేకమైన ఆహారాల లిస్ట్ చేతంతో వింటూ ఉండండి వెన్నెల. ఫస్ట్ వీ హ్యావ్ సోడియం. ఉప్పు మన శరీరంలో అవసరమయ్యే సోడియంని అందిస్తుంది. అదేవిధంగా ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కాల్షియం మూత్రం ద్వారా అండ్ ఇతర బహిర్గత రూపాల్లో తగ్గిపోవడానికి కారణమవుతుంది. సాల్ట్ ఇంటేక్ తగ్గించడం ద్వారా ఎముకలు సాంద్రత నష్టపోవడాన్ని అరికట్టొచ్చు. ఆక్సలేట్స్ ని కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్లో కనుగొనడం జరిగింది. ఇవి కాల్షియం అధికంగా ఉన్న ఆహారాల్లో జోడించడం వల్ల కాల్షియం ను గ్రహించకుండా చేస్తుంది. ప్రోటీన్స్ చాలా ప్రయోజనకరమైనవి. కొన్ని రీసెర్చ్ ద్వారా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఎముకలను డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ప్రోటీన్స్ తీసుకోవడం బ్యాలెన్స్ చేయగలిగితే ఈ సమస్యను నివారించడానికి సాధ్యమవుతుంది. వీట్ బ్రాన్ అంటే గోధుమ గడ్డి బోన్ డెన్సిటీ తగ్గించడంలో వీట్ బ్రాన్ 100% సహాయపడుతుంది. ఇది శరీరంలో కాల్షియం పోషణ చెందించి ఫైట్స్ అనే అధికంగా ఉంటుంది. బీన్స్, పచ్చిబటానీలు అండ్ ఇతర లెగ్యూమ్స్ ఫుడ్స్ లో ఫైట్స్ అధికంగా ఉంటాయి. ఇది కాల్షియం శరీరంలో గ్రహించడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి సహాయపడే ఆహారాల్లో ఇది ఒక బెస్ట్ ఫుడ్, ఎందుకంటే ఇందులో ఇతర న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని వండటానికి ముందు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల ఫైట్స్ తగ్గుతాయి. మష్రూమ్స్ బోన్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. అదేవిధంగా వీటిని తీసుకోవడం పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్డ్ గా భోజనంలో చేర్చుకోవడం మంచిదే. పొటాటో, టమాటో లాగా మష్రూమ్ కూడా ఒక వెజిటేబుల్ లాగానే యూజ్ చేయాలి. ఆకుకూరల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఆక్సలేట్ ఎఫెక్ట్ వల్ల కాల్షియం గ్రహిస్తుంది. రెడ్ మీట్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి బోన్ డెన్సిటీని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరమైతే ప్రోటీన్స్ రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా హై ప్రోటీన్ మీట్ శరీరంలో కాల్షియం కోల్పోవడానికి కారణమవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. అందువల్ల ప్రాసెస్డ్ మీట్ అండ్ క్యాన్డ్ ఫుడ్ ని నివారించడం మంచిది. ఫ్రెష్ ఫ్రూట్స్ ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. బేక్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. సాల్ట్ అధికంగా ఉండే సోడియం ఫుడ్స్ అండ్ ఇతర ఆహారాలను తినడం నివారించాలి. ఆల్కహాల్ వల్ల మీ బాడీకి చాలా నష్టం కలుగుతుంది. అంతేకాకుండా ఇతర ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. కాఫీ, టీ తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని. ఏరియేటెడ్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆర్ డేంజరస్ టు యువర్ హెల్త్. ఇది ఎముకల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది ప్రేగుల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ మీద ప్రభావం చూపుతుంది. కాల్షియం గ్రహించడానికి అడ్డుపడుతుంది. విటమిన్ ఏ సప్లిమెంట్స్ కాల్షియం గ్రహించడానికి దోహదం చేస్తుంది. విటమిన్ ఏలోని రెటినాల్ విటమిన్ డి ఏర్పడటానికి సహాయపడుతుంది అండ్ ఇది ఎముకల కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బోన్ డెన్సిటీ గురించి మాట్లాడుకున్నాం. మనం బోన్స్ ని ఎలా కాపాడుకోవాలి, దీనికి ఏంటి మంచి ఫుడ్, ఏవేవి అవాయిడ్ చేయాలో ఇవన్నీ మీకు వివరంగా చెప్పాను. సో ఫాలో ఆల్ దీస్ టిప్స్ అండ్ లీడ్ అ హెల్తీ లైఫ్. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: మరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు వినండి. తెర్నేకంటి ముట్టడి రూపకం రచన శ్రీ ఎస్డివి అజీజ్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. తెర్నేకంటి ముట్టడి రూపకం. రచన శ్రీ ఎస్డివి అజీజ్,

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. తెరినకంటి ముట్టడి రూపకం. రచన శ్రీ ఎస్డివి అజీజ్. ఇందులో శ్రీయుతులు జి విజయ్ కుమార్, వి ఉదయశంకర్, ఏ బాలకృష్ణ, ఎన్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ వి పోతన్న, కె కామేశ్వరరావు, సివి సాయి ప్రసాద్, ఎస్ నరసింహారావు, కెవి కృష్ణ, సి రమణమూర్తి, వివిఎన్వి ప్రసాద్ పాల్గొన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి ఎం వేణుమాధవి. నిర్వహణ శ్రీ జి విజయ్ కుమార్, శ్రీ ఏ బాలకృష్ణ. తెరినకంటి ముట్టడి రూపకం.

0: మన్రోధర వారు వస్తున్నారు, తప్పుకోండి. మన్రోధర వారు వస్తున్నారండి, తప్పుకోండి, తప్పుకోండి.
1: మన్రోధర వారికి, మన్రోధర వారికి. ప్రజలారా, రైతులు క్షేమంగా ఉంటేనే ఏ దేశమైనా బాగా ఉంటుంది. నేను ఈ సీమలో తీసుకున్న చర్యలు మీ అందరికి నచ్చాయి, అందుకు నాకు ఆనందంగా ఉంది. పాలగండ్ర పాలన వల్ల చిన్న మధ్య తరగతి రైతులు ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు గురి అవుతూ వచ్చారు. ఇక నుంచి మీకు ఆ ఇబ్బందులు ఉండవు. ఈ సీమలోని భూములన్నీ కొలత వేయించి రైతులనే ఓనర్స్ చేస్తూ పట్టాలు మంజూరు చేస్తున్నాను. ఇకపై మీరు ఏ పాలగాడికి లొంగి ఉండవలసిన అవసరం లేదు. స్వతంత్రంగా జీవించండి. మీకిప్పుడు నా సిబ్బంది పట్టాలు ఇస్తారు, తీసుకోండి.
0: మన్రోధర వారికి, మన్రోధర వారికి.

మన్రో గారి గురించి చెప్పుకోబోయే ముందు, ఒకనాడు రేనాటి సీమగా, దత్తమండలాలుగా, నేడు రాయలసీమగా వ్యవహరించబడుతున్న ఈ ప్రాంతం గురించి కొంత చెప్పుకోవాల్సింది. పదమూడవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం తర్వాత ఉద్భవించిన గొప్ప సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. తమ ఏలుబడిలోకి వచ్చిన ఈ ప్రాంతంలో నాటి విజయనగర రాజులు పాలెగాండ్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కో పాలెగాడి క్రింద 100 మొదలు 200 గ్రామాల వరకు ఉండేవి. వాటిపైన అధికారం పాలెగాండ్రదే. తమ ఆధీనంలో ఉన్న గ్రామాల నుంచి శిస్తు వసూలు చేసి ఏడాదికి ఓసారి కప్పంగా కొంత ధనాన్ని ప్రభుత్వానికి చెల్లించేవారు. యుద్ధ సమయాల్లో తమ ఏలికలకు అండగా సైన్యాన్ని పంపేవారు. పదహారో శతాబ్దంలో జరిగిన తళ్ళికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. రేనాటి సీమలోని పాలెగాండ్రు స్వతంత్రులయ్యారు. మూడవ మైసూర్ యుద్ధంతో టిప్పు సుల్తాన్ పాలన క్రింద ఉన్న ఈ ప్రాంతం నిజాం ఏలుబడిలోకి వచ్చింది. నిజాంకు ఈ ప్రాంతం పాలెగాళ్ల నుంచి కప్పం వసూలు చేయటం తలనొప్పిగా మారటంతో 1800 సంవత్సరం అక్టోబర్ 12 తేదీన నిజాం నవాబు బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకుని సైన్య సహకార పద్ధతిన ఈ ప్రాంతాన్ని వారికి దత్తతకిచ్చాడు. ఫలితంగా రేనాటి గడ్డపై బ్రిటిష్ పతాకం రెపరెపలాడింది.

0: రేనాటి ప్రాంతం దత్తమండలాలుగా వ్యవహారంలోకొచ్చింది. పాలగాళ్ల వ్యవస్థను రద్దుపరిచి తమ పాలనను అమలు చేసేందుకు థామస్ మన్రో అనే అధికారిని నియమించింది ఆంగ్ల ప్రభుత్వం. అధిక సంఖ్యలో ఈ ప్రాంతంలోని పాలగాండ్రు ప్రజా పీడకులు కావటం మూలాన ఎలాంటి ప్రజల తిరుగుబాటు లేకనే పాలగాళ్ల వ్యవస్థను సమూలంగా పెకిలించివేసి రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు సర్ థామస్ మన్రో. ఫలితంగా రైతులు స్వతంత్రులయ్యారు. అయితే ఊహించని మరో ప్రమాదంలో చిక్కుకున్నారు.
1: నీకు అప్పగించిన బాధ్యతను సరిగ్గా పూర్తి చేసినందుకు మై హార్టిక్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ మన్రో.
2: థ్యాంక్ యూ సార్. సార్,
1: వాట్?
2: మీతో ఓ ముఖ్య విషయం చర్చించడానికి వచ్చాను సార్.
1: ముఖ్య విషయమా?
2: ఎస్ సార్.
1: ఏంటది?
3: గత 200 సంవత్సరాలుగా దత్తమండల ప్రాంతంలో సుస్థిరమైన పాలన లేనందువల్ల విజయనగర రాజులు తావించిన దాదాపు 5,000 చెరువులు పుడికపడి వ్యవసాయానికి నిరుపయోగంగా మారాయి. సో ఒకనాడు రత్నాల సీమగా పేరుపడి పచ్చటి పంట పొలాలతో కళకళలాడిన ఈ ప్రాంతం కరువు సీమగా మారిపోయింది. ఎటు చూసినా కరువు, కరువు, కరువు. మనం ఈ పరిస్థితిని నివారించాలంటే ఆ 5,000 చెరువుల్లో పూడిక తీయాలి.

0: తిరుగుబాటు లేకనే పాలగాళ్ల వ్యవస్థను సమూలంగా పెకిలించివేసి రైత్వారి పద్ధతిని ప్రవేశపెట్టాడు సర్ థామస్ మన్రో. ఫలితంగా రైతులు స్వతంత్రులయ్యారు. అయితే ఊహించని మరో ప్రమాదంలో చిక్కుకున్నారు.
1: నీకు అప్పగించిన బాధ్యతను సరిగ్గా పూర్తి చేసినందుకు మై హార్టిక్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ మన్రో.
2: థ్యాంక్ యూ సార్. సార్,
1: వాట్?
2: మీతో ఓ ముఖ్య విషయం చర్చించడానికి వచ్చాను సార్.
1: ముఖ్య విషయమా?
2: ఎస్ సార్.
1: ఏమిటది?
3: గత 200 సంవత్సరాలుగా దత్తమండల ప్రాంతంలో సుస్థిరమైన పాలన లేనందువల్ల విజయనగర రాజులు తావించిన దాదాపు 5,000 చెరువులు పుడికపడి వ్యవసాయానికి నిరుపయోగంగా మారాయి. సో ఒకనాడు రత్నాల సీమగా పేరుపడి పచ్చటి పంట పొలాలతో కళకళలాడిన ఈ ప్రాంతం కరువు సీమగా మారిపోయింది. ఎటు చూసినా కరువు, కరువు, కరువు. మనం ఈ పరిస్థితిని నివారించాలంటే ఆ 5,000 చెరువుల్లో పూడిక తీయాలి.

0: కరువు కారణంగా గ్రామంలోని చాలా మంది ఇల్లు వాకిల్ని వదిలి వెళ్ళిపోయారని రిపోర్ట్ రాయండి.
1: ఇది నవాబుల ప్రభుత్వం కాదయ్యా, ఎలావలా చెల్లుబాటు చేసుకోవడానికి తెల్లోళ్ల ప్రభుత్వం. వాళ్ళు తెలివి మీరిన వాళ్ళు. ఆవలిస్తే పేగుళ్ళు ఎక్కడతారు. గతంలో కుంటి సాకులు రాసి తప్పించుకోలేం.
2: మీరంటే వారికి గురి, మీ మాటకు రాతకు తిరుగుండదు. ఈసారి ఇలా కానియండి, వచ్చేసారికి మీరు చెప్పినట్టే ఎక్కువ శిస్తు వసూలు చేస్తాం.
1: మీతో చేతులు కలిపినందుకు నాకు ముప్పు తెస్తున్నారయ్యా.
0: అబ్బా ఏమి కాదులేండి, ఈ ఒక్కసారికి ఎలాగో అలాగో మతలుపు చేయండి.
1: సరే శేఖ సస్తానా, నా తంటాలేవో నేను పడతాను.
2: ఆ అన్నట్టు తెర్నేకల్లు రెడ్డి కరణము జమాబందీకి వచ్చారా?
1: రాలేదయ్యా, ఎన్నిసార్లు చెప్పినా రావటం లేదు. పంటలే పండకపోతే శిస్తెలా వసూలు చేస్తామని చెప్పి పంపారు.
2: వాళ్లకు మా చెడ్డ దొమ్మ పగరు ఆ గౌడ పండ చూసుకుని ఆ ఊర్లో వాళ్ళందరూ ఎగిరి పెడుతున్నారు. ఆ రెడ్డి కరణం మరీను
1: చూస్తా, వారెగురు పాట ఎంతకాలం ఉంటుందో నేను చూస్తా. రేపే ఆ ఊరెళ్ళి వారి పొగరు తగ్గిస్తా.
0: పొగరు తగ్గించడమే కాదు, వారికి గట్టిగా బుద్ధి చెప్పాలా. ఏదో వంక పెట్టి ఆ రెడ్డి కరణాన్ని గౌడప్పును ఊళ్ళో నుంచి ఎలగొట్టాలా.
1: నన్ను బేఖాతరు చేస్తే అదే జరుగుతుంది. మీరు నా ఎంటరండి, మీ ముందే వారిని ఎలా చెడుగుడా ఆడేస్తాను సూత్రుడు గాని.
2: మీరంతటి సమర్థులే.
3: గతంలో కోటకొండ పాలెంలో ఉంటూ వచ్చిన తెరణేకంటి గ్రామ విషయానికొస్తే, విజయనగర రాజులకు పూర్వం ఈ ప్రాంతాన్ని యాదవులు పాలించేవారు. నంద్యాల, ఆదవాని అంటే నేటి ఆదోని ముఖ్య కేంద్రాలుగా వీరి పాలన సాగింది. యాదవ పాలకుల వంశ నామాలతో కొన్ని గ్రామాలు నిర్మించబడ్డాయి. పెక్కిండ్ర, వెంకటాపురం, పుల్లాపురం, ముసురుపల్లె, దద్దనవాడు, తెరణేకంటి మొదలగు గ్రామాలు అలా నెలకొల్పబడినవే. తెరణేకంటి గ్రామానికి యాదవరాజుల పాలన నుండి ఓ విశిష్ట చరిత్ర ఉంది. ఈ గ్రామ ప్రజలు పలు యుద్ధాలలో పాల్గొని పేరు ప్రఖ్యాతులు గడించినవారు, స్వతంత్ర భావాలు కలవారు, ఎవరికీ తొందరగా లోబడేవారు కాదు. తమపై అధికారం చలాయించటానికి అంగీకరించేవారు కాదు. తమ స్వాతంత్రానికి అడ్డు తగిలితే పోరాటానికి సిద్ధపడేవారు. పోరులో ప్రాణాలు అర్పించటానికి సైతం సిద్ధపడేవారు. ఈ స్వతంత్ర భావ పరంపర 18వ శతాబ్దం వరకు అలాగే కొనసాగుతూ వచ్చింది. మూతుకూరు గౌడప్ప ఆ గ్రామానికి అధికారి. అతని మాట ఆ గ్రామానికంతటికీ శిరోధార్యం.
4: గౌడప్ప, నువ్వు అంకిరెడ్డి రా కూర్చో. దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు? ఇంకెవరి గురించి? ఆ తెల్లోళ్ళ గురించి. పంటలు పండకుండా బలవంతంగా శిస్తు వసూలు చేస్తున్నారు. ప్రజల యోగక్షేమాలు వారికి అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా శిస్తు రాబడి అంతే.
5: అందుకేగా ఎకరానికి ఇంత అని పన్ను వేసింది. ఇంతకు మునుపు ఇలాంటి పద్ధతి లేదు. పంట పండితే శిస్తు, లేకుంటే ఏమీ ఉండేది కాదు. మన్రోదరా మన ప్రాంతంలోని పాలెగాండ్లను అణిచి మంచి చేశాడనుకుంటే ఈ పద్ధతి పెట్టి నిలువుదోపిడి చేస్తున్నాడు.
4: ఆ దొర మంచోడే అంకిరెడ్డి. అతని పైనున్న అధికారులే అతని మాట వినటం లేదు. పైనున్న అధికారులు సహకరించినప్పుడు ఇతనేం చేస్తాడు చెప్పు. అక్కడికి అన్ని ఊళ్ళు తిరుగుతూ తనకు తోచిన సహాయం చేస్తున్నాడు. ఇతనికున్న బుద్ధి పైవాళ్ళకు ఉండాలి కదా. మనం నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్నా. ఒకప్పటి పాలుగాళ్ళకు పట్టలేదు, ఇప్పుడు ఈ తెల్లోళ్ళకు పట్టలేదు. రైతుకు తింటానికే సరిగ్గా లేనప్పుడు శిస్తు ఎలా కడతాడు చెప్పు.
5: నువ్వు అన్నది నిజమే. అందుకే చాలామంది రైతులు ఊళ్ళు వదిలిపెట్టి వలసపోతున్నారు. మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మరిచాను.
4: ఏమిటది?
5: రేపు జమాబందీ లెక్కలకు తానే స్వయంగా వస్తున్నట్లు ఆ శ్రీనివాసరావు ఆదో నుండి మనిషిని పంపాడు. ఏం చేద్దామంటావు?
4: రాని ఆలోచిద్దాం. ఇంతకీ శంకరయ్య ఎక్కడ?
5: ఇంట్లోనే ఉన్నాడు.
4: అతను ఒకసారి రమ్మని చెప్పు.
5: అలాగే వస్తాను గొడప. ఈ విషయం చెప్దామనే వచ్చాను.
4: అలాగే, మంచిది.
3: అనుకున్న ప్రకారం శ్రీనివాసరావు, పెసలతిన్నె గ్రామవాసులైన నారెప్ప, రామిరెడ్డి, సుంకిరెడ్డిలతో పాటు

0: తెరినేకంటి గ్రామం చేరుకున్నాడు.
1: జమాబందీలు ఎక్కలు రొక్కం తెచ్చారా?
2: ముందు కూర్చోండి.
1: నేనిక్కడ తీరిగ్గా కూర్చొని కబుర్లాటానికి రాలేదు. వెంటనే వచ్చిన పని పూర్తి చేసి పంపండి. పెంచిన శిస్తు ప్రకారం మీ గ్రామం నుంచి 3,000 శిస్తు రావాలి. శిస్తు జమలో నిర్లక్ష్యం వహించి నన్నే ఎక్కడికి వచ్చేలా చేసినందుకు మరో 200 రూపాయలు జరిమానా ఇస్తున్నా. ఏంది మొత్తం 3,200 వెంటనే దండి. చూస్తూ నిల్చున్నారే, వెళ్ళు తీసుకునండి. ఇంకోసారి ఇలా నిర్లక్ష్యం చేస్తే మీ రెడ్డీకరణం పదవులు కూడా ఓడగొట్టిస్తాను. ఈ శ్రీనివాసరావు అంటే కేవలం శిస్తు వసూలు చేసే అధికారి అనుకుంటున్నారేమో. 5 ఏళ్లకు నేను ఎంత చెబితే అంత ఈ విషయం గుర్తెరిగి మసలుకోండి. వెళ్ళండి.
2: అదిగో గౌడప్ప వస్తాడు.
1: ఆడొస్తే నాకేటంట, ముందు మీరు వెళ్ళండి.
2: అంకిరెడ్డి గ్రామరెడ్డిగా నేను గ్రామకరణంగా పనిచేస్తున్నా, మాకు గ్రామ పెద్ద గౌడప్పే. అతను ఎలా చెబితే అలా నడుచుకుంటాం.
3: నమస్కారం శ్రీనివాసరావు గారు.
1: నువ్వేం పాలగండి అనుకుంటున్నావా? పాలగండి రాయం పోయింది గౌడప్ప. ఇప్పుడు సెల్లోడ రాజ్యం, మీలాంటి వారి పప్పులేం ఉడకవు. వారికి దాసోహం అంటూ బతకాల్సిందే.
3: నేనేం పాలెగాండి కాదు, ఎవరి పట్ల ఎలాంటి జులుం ప్రదర్శించడం లేదు. పాలెగాళ్ల రాజ్యమైనా తెల్లోళ్ల రాజ్యమైనా మేము ఎవరికి దాసులం కాము. ఒకరి అధికారానికి తలవంచకుండా మాకు మేము హాయిగా బతుకుతున్నాం. పంటలు పండినప్పుడు మాకు మేము కాని శిస్తులు కడుతున్నాం. కరువు కాటకాలు వచ్చినప్పుడు మాకు వల్ల కాదని ఏలికలకు తెలియజేసుకుంటున్నాం. మీకు అలాగే తెలియజేశాం.
1: పంటలు పండినా పండకపోయినా గొడ్డు గోదా అమ్మైనా సరే శిస్తు కట్టాల్సిందే. ఇదేం వెనకటి నవాబుల కాలం కాదు. చూసి చూడట్టు ఊరుకోటానికి.
3: శ్రీనివాసరావు గారు, ఎవరి కాలమైనా మా పద్ధతి మారదు.
1: అంటే శిస్తు కట్టమంటారు?
3: ఈ పరిస్థితిలో కట్టలేము.
1: అలాంటే పరిస్థితి చాలా దూరం వెళ్తుంది.
3: ఎంత దూరమైనా వెళ్ళని, మా నిర్ణయం మారదు.
1: అంటే తెగించి కూర్చున్నారన్నమాట.
4: వీళ్ళతో మాట్లాడేందుకండి? మీరు ఊ అనండి. నా మంది మార్పులతో వచ్చి ఈ ఊర్లో ఉన్న గొడ్డు గోదా తీసుకెళ్ళమ్మి మీకు పైకం జమ చేసేస్తా.
3: రామిరెడ్డి, నీ గ్రామానికి మా గ్రామానికి అనేక కారణాల వల్ల శత్రుత్వం ఉండి ఉండవచ్చు. నువ్వు మా గ్రామంలోకి వచ్చి ఇలా మాట్లాడటం పద్ధతిగా లేదు. ఈ విషయంలో నువ్వు తలదూర్చవలసిన అవసరం లేదు. మర్యాదగా వచ్చిన దారి వెంటే వెళ్ళు.
5: వెళ్ళం. ఏం చేస్తావు, తలకొట్టి మళ్ళేస్తావా?
6: మా ఊళ్ళో వాళ్ళందరివి డాంబికలే గాని ఏమీ చేత కాదు.
4: బాగా చెప్పారు నారప్ప, చల్లని దుడ్డుకి గీతలు ఎక్కువ, చేతగాని వాడికి రోషం ఎక్కువ.
5: మా ఊరికొచ్చి మమ్మల్ని ఎగతాళి చేస్తారా మిమ్మల్ని?
3: అంకిరెడ్డి నువ్వాగు, ఇంతవరకు మీకు ఓ ప్రభుత్వ ఉద్యోగి అని మర్యాద ఇచ్చాను. మీరు మర్యాదగానే వచ్చిన దారిని వెళ్ళిపోండి.
1: ఏట్రా నువ్వీస బోడి మర్యాద, శిస్తు కట్టకపోతే రామిరెడ్డికి అధికారం ఇచ్చి మీ గొడ్డు గోదా నిజంగానే యాలమే ఇస్తాను.
5: గౌడప్ప, వీళ్ళు మర్యాదగా చెబితే మాట వినరు. నువ్వు ఊ అను, వీళ్లకు దేహశుద్ధి నేను చేస్తాను.
1: అంతా మనగాడు అయ్యవరా కారణం?
5: ఈ తెర్నేకల్లు గ్రామంలోని పాలు తాగే పిల్లవాడు కూడా మనగాడేరా?
4: అంత మనగాళ్ళైతే ఆడంగుల్లా సాకులు చెప్పి శిస్తు ఎక్కట్రో.
5: మమ్మల్ని ఆడంగులు అంటావరా?
1: మా ఎంట వచ్చిన మనిషినే కొడతావరా? నీ అంతు చూస్తాను.
5: ఏమిట్రా నువ్వు మా అంతు చూసేది? మేమే నీ అంతు మీ వాళ్ళ అంతు చూస్తాం. గౌడప్ప, ఇక మా వల్ల కాదు.
3: కానివ్వండి.
4: జనంతో మీదపడ్డం కాదురా, సేవ ఉంటే ఒక్కడే రా.
5: ఒక్కడే వస్తున్నారా, కాచుకో. ఎదుగు కత్తి, నువ్వు నేను తేలాలి.
7: పారిపోతున్నావేరా నారప్ప? రారా, ఇదిగో కత్తి తీసుకో.

0: ఇందాక ఏవేవో కూసావు కదరా, ఇప్పుడు ప్రాణ భయం పుట్టుకొచ్చిందా?
1: బుద్ధి నాను ఇంకెప్పుడు రాను, పెళ్ళా పిల్లలు ఉన్నాడు దాన్ని చంపితే వాళ్ళు దిక్కులేనాళ్ళు అవుతారు. గౌడప్ప కనుకరించు.
0: వద్దు గౌడప్ప వద్దు, వీడిని వదిలేస్తే మనకే చేటు తెస్తాడు.
2: ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్న వాడిని చంపటం ధర్మం కాదు, వదిలేయండి.
3: ఇలాంటి వాడి పట్ల జాలి చూపుతున్నావా? వద్దు గౌడప్ప వద్దు, వీళ్ళు కూడా అంతం చేస్తే ఏం జరిగిందో ఎవరికి

0: అలా వద్దు, మన జోలికి వస్తే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుంది. ఇదే మన హెచ్చరిక. వదిలేయండి, వెళ్ళు వెళ్ళు.
1: కృతజ్ఞుడి గౌడప్పా, నిన్ను నా జీవితాంతం గుర్తుంచుకుంటా గౌడప్పా. వస్తా, ఇళ్ళొస్తా గౌడప్పా, ఇళ్ళొస్తా.
2: గౌడప్పను శరణు వేడి ప్రాణాలు దక్కించుకుని పారిపోయిన శ్రీనివాసరావు ఆదోని చేరుకుని ఆదోనిలో ఉండే బ్రిటిష్ సైన్యాధికారి థాక్రేను కలిశాడు.
3: ఎంతటి దురాగతానికి పూనుకున్నారా?
1: అవును సార్, నా కళ్ళ ముందే నా వెంట వచ్చిన ముగ్గురిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు దొరా. అక్కడికి మీ గురించి చెప్పాను, మీరు కనీసం వారి మోహాల ఎంట్రికి కూడా పేగలేరని తలబిరుసుగా సమాధానం ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం గురించి, బ్రిటిష్ పాలకుల గురించి అనరాని మాటలు అన్నారు. వారు వాడకం చూస్తుంటే మనపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తోంది. అలాంటి వారిని ఊరికే వదిలేయకూడదు. వాళ్ళని వదిలేస్తే మిగతా గ్రామాల ప్రజలు కూడా మనపై తిరుగుబాటు చేసే అవకాశం ఉంది.
3: వెంటనే ఆ గ్రామం భయపడి ఆ గ్రామాన్ని బూడిద చేయాలి. అవును, మీరెలా తప్పించుకొచ్చారు? మీపై అటాక్ చేయలేదా?
1: చేశారు, అయినా వారి నా శక్తి మేర ఎదురించి తప్పించుకొచ్చాను.
3: ఓకే, యూ కెన్ గో. రేపే ఆ గ్రామాన్ని ముట్టడి చేస్తాను.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
3: ఇట్స్ ఆల్ రైట్.
0: గ్రామస్తులారా, బ్రిటిష్ సైనికాధికారి థాక్రే దండుగా మన గ్రామంపై ముట్టడి చేయడానికి వస్తున్నాడు. ఆదోన్లో ఉంటున్న మన గ్రామస్తుడు మాధవయ్య ఈ విషయం గురించి కబురు పంపించాడు. మనం ఏమాత్రం వెనుకంజ వేయకుండా వారితో పోరు సల్పాలి. అందుకు మీరందరూ సిద్ధంగా ఉండాలి. వృద్ధులను, ఆడవారిని, పిల్లల్ని వెంటనే మీ బంధువుల ఇళ్లకు పంపండి. మగవాళ్లు పోరుకు సిద్ధంగా ఉండండి.
4: ఆ రోజు శ్రీనివాసరావును ప్రాణాలతో వదలకపోయి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
0: అతన్ని చంపినా కూడా ఈ విషయం ఎలాగోలాగా బ్రిటిష్ వారికి తెలిసేది. అప్పుడైనా వారు మనపై దాడికొచ్చేవారు. గ్రామస్తులారా, మన పూర్వీకులు ఎన్నో యుద్ధాల్లో పాల్గొని మన గ్రామ శౌర్యం ఏంటో తెలియపరిచారు. నేడు కూడా మన వీరత్వం ఎలాంటిదో వెల్లడి చేద్దాం. అందరూ వెళ్లి పోరుకు సమాయత్తం కండి, వెళ్ళండి.
2: గౌడప్ప సూచన మేరకు తెరినేకంటి గ్రామస్తులు తమ ఆడవారిని, పిల్లల్ని, వృద్ధులను తమ బంధువుల ఇళ్లకు పంపారు. ఎన్నో ఏళ్లుగా దాచి ఉంచిన తమ ఆయుధాలు బయటికి తీశారు. గ్రామం చుట్టూ కట్టబడిన కోట గోడలపై, బ్రుజులపై వంతుల వారే కాపలాకు సిద్ధమయ్యారు. సింహద్వారాన్ని మూయించారు. దాదాపు 1,000 మంది కాల్బలంతో, తుపాకులతో ఆదోని తెరినేకంటికి చేరుకునేసరికి 3 రోజులు పట్టింది థాక్రేకు. బ్రిటిష్ సైనికులను చూడగానే కోట గోడలపై నిల్చున్న గ్రామస్తులు బడిసెలతో రాళ్లు రువ్వడానికి సిద్ధమయ్యారు. థాక్రే చెయ్యెత్తి ఏదో సైగ చేయగా గౌడప్ప సూచన మేరకు ఆగిపోయారు.
3: గౌడప్ప, నువ్వు నీ గ్రామస్తులు మాకు మర్యాదగా లొంగిపోండి. మీకెలాంటి ప్రాణహాని తలపెట్టా, చేస్తూ చాలిస్తే ముట్టడి చేయకుండానే వెళ్ళిపోతాం.
0: థాక్రే, లొంగి ఉండటం అన్నది మా గ్రామ చరిత్రలోనే లేదు. శిస్తు మాట అంటావా? కట్టే ప్రసక్తి లేదు. మేము నీలాంటి వారికి బెదరం.
3: ఎంత పొగర్రా మీకు! ఈ థాక్రే మాటని లక్ష్య పెట్టరా, అనుభవించండి. కమాన్ ఫైర్ అండ్ అటాక్ ది మెయిన్ డోర్.
0: గ్రామస్తులారా, రాళ్ళు విసరండి, తరిమి కొట్టండి, విసరండి రాళ్ళు.
2: అలా మొదలైన పోరు 10 రోజుల వరకు నిరాఘాటంగా కొనసాగింది. ఎంతగా ప్రయత్నించినా ప్రవేశ ద్వారాన్ని పగలగొట్టలేకపోయారు బ్రిటిష్ సైనికులు. ప్రశ్న తిన్న గ్రామస్తుల్లో కొందరు థాక్రేను కలిసి చెప్పారు, ఉత్తర దిక్కున మరో ద్వారం ఉందని, అది బలహీనంగా ఉందని, అటువైపుగా ముట్టడి చేయండి అని. ఏమాత్రం

0: ఆలస్యం చేయక ఉత్తర దిక్కు ద్వారం వైపు ముట్టడించాడు ఠాక్రే.
1: కానివ్వండి, ఈ రోజు ఎలాగైనా సరే ఈ ద్వారాన్ని పగలగొట్టి తీరాలి.
2: గౌడప్ప, ఉత్తర దిక్కు ద్వారాన్ని పగలగొట్టి లోపలికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు ఎలా?
3: ఆ ద్వారం బలహీనంగా ఉందని, అది తీసేసి కొత్త ద్వారం పెట్టాలని ఎన్నో రోజుల నుంచి నేను చెప్తూ వస్తున్నాను, నువ్వు పట్టించుకుంటేనా?
2: ఇలాంటి పోరు వస్తుందని నేనేమైనా కలగన్నానా? వచ్చే మాధవస్వామి తిరునాళ్ళలోపు కొత్త ద్వారం వేద్దామనుకున్నాను, కానీ ఈలోపే ఈ పోరు వచ్చిపడి.
4: ఇప్పుడు వాదులాడి ప్రయోజనం లేదు, వారు ద్వారం పగలగొట్టుకుంటారు కానీ ఒక్కమ్మడిగా దాడి చేద్దాం, ఇంతకంటే మార్గం కనిపించడం లేదు. గ్రామస్తులారా, మీరందరూ ఒక్కసారిగా వారిపై దాడి చేయండి.
1: మిగతా
4: వారిని నేను కలదేరుస్తాను. సేవ ఉంటే ఒక్కొక్కరు గారంట్రా, మీ అంతు చూస్తావు.
2: తుపాకులతో కాదురా, మగతనం ఉంటే కత్తులతో రండి, మీ అంతు చూస్తా.
5: మాకు బందీలుగా పట్టుకోవడం చాలక పౌరుషం మాటల.
1: సైనికులారా, అటువైపు వస్తున్న వారిపై కాల్పులు జరపండి, ఎవరిని వదిలిపెట్టదు. ఆ ముగ్గురిని గొలుసులతో బంధించండి.
0: అలా సాగిన పోరులో తెరినకంటి గ్రామస్తులందరూ కొనవూపిరి వరకు పోరాడి బ్రిటిష్ వారి తోటాలకు బలయ్యారు. గౌడప్ప, అంకిరెడ్డి, శంకరయ్య మినహా ఆ ముగ్గురిని ఓ గదిలో బంధించారు. 600 పైగా ఉన్న విగత జీవులై పడి ఉన్న గ్రామస్తుల శవాలను గ్రామంలోనే ఉన్న కుక్కల బావిలో వేసి పూడ్చారు. కోట గోడలను నెలమట్టం చేశారు, ఇళ్లను కాల్చి బూడిద చేశారు. తమపై మరెవ్వరూ తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు చాటింపు వేయించి చుట్టుపక్కల గ్రామస్తులందర్నీ పిలిపించారు. జనం సమక్షంలో ముగ్గురిని ఉరితీయాలని నిర్ణయించారు.
1: ప్రజలారా, యావత్తు దేశంలో ఇప్పుడు బ్రిటిష్ వారి అధికారం తిరుగులేనిది. వారి అధికారాన్ని ప్రశ్నించినా, వారి నిర్ణయాల పట్ల వ్యతిరేక భావం చూపినా, వారి పాలనపై తిరుగుబాటు జరపాలని చూసినా, ఈ ముగ్గురికి పట్టబోయే గతి మీకు పడుతుంది. కాబట్టి ఆంగ్ల ప్రభుత్వానికి అణిగి ఉండి మీ ధన మాన ప్రాణాలు రక్షించుకోండి. వారిని ఈడ్చుకురాండి. ఈ ఓరి ప్రవేశ ద్వారానికి వేలాడగట్టిన ఉరితాళ్లలో వీరి మెడలు దూడ్చండి.
4: మీకెందుకు శ్రమ? మేమే తగిలించుకుంటాం. ప్రజలారా, మాకు చావంటే భయం లేదు, మీరు భయపడకండి. మనల్ని బానిసలుగా మార్చి మనపై పెత్తనం సాగించే పాలకులు స్వదేశీయులైనా విదేశీయులైనా ఎదిరించండి. పాలకులు కిరాతకులైనప్పుడు మనల్ని మనమే రక్షించుకోవాలి. అందరూ కలిసి ఉద్యమించండి. ఈ తెల్ల పందులను, వారి అడుగులకు మడుగులొత్తే గుంట నక్కలను ఈ సీమ నుంచి తరిమి కొట్టండి. ఈ బలవంతపు శిస్తుల్ని వ్యతిరేకించండి.
1: స్టాప్ ఇట్!
4: మా ప్రాణత్యాగం మీకు స్ఫూర్తి కావాలి. ఈ వలస పాలను తుదముట్టించాలి.
1: ఐ సే స్టాప్ ఇట్! లెక్చర్ ఇవ్వడానికి ఇది సమావేశం కాదు. కమ్ ఆన్, హ్యాంగ్ అంటిల్ టు డెత్!
0: అలా ముగిసిన బ్రిటిష్ వారి బలవంతపు శిస్తు వసూలు వ్యతిరేక పోరు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎందరో స్వాతంత్ర విభాసులకు స్ఫూర్తిదాయకమైంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తొలిసారిగా ఓ గ్రామం మొత్తం తిరుగుబాటు చేయటం ఓ అపూర్వ ఘటనగా దేశ చరిత్రలో చోటు చేసుకుంది. బ్రిటిష్ వారి కుటిల పాలనా వ్యవస్థకు ఎదురొట్టి నిలిచిన తెరినకంటి ప్రాణత్యాగం చేసైనా సరే సమైక్య భావానికి పట్టం కట్టాలని కంకణం కట్టుకున్న తెలియని కంటి పోరాట పటిమకు నిలువెత్తు దర్పణం స్ఫూర్తివంతమైన మహత్తర ఘటనకు ప్రాతస్మరణం.
4: తెరిన కంటి ముట్టడి రూపకం విన్నారు. రచన శ్రీ ఎస్డివి అజీజ్. ఇందులో శ్రీనివాసరావు, శ్రీయుతులు జి విజయకుమార్, రామిరెడ్డి వి ఉదయశంకర్, గౌడప్ప ఏ బాలకృష్ణ, థామస్ మన్రో ఎన్ సుధాకర్ రెడ్డి, నారప్ప డాక్టర్ వి పోతన్న, మద్రాస్ గవర్నర్ కె కామేశ్వరరావు, అంకిరెడ్డి సివి సాయి ప్రసాద్, శంకరయ్య ఎస్ నరసింహారావు, థాక్రే కెవి కృష్ణ, సుంకిరెడ్డి సి రమణమూర్తి.

0: సైనికుడు వివిఎన్వి ప్రసాద్, వ్యాఖ్యానం శ్రీమతి ఎం వేణుమాధవి, నిర్వహణ శ్రీ జి విజయకుమార్, శ్రీ ఏ బాలకృష్ణ. ఈ రూపకం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: శ్రోతలింతవరకు తెర్నే కంటి ముట్టడి రూపకం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం, తెలుగు సినీ గీతమాలిక

భారతీయుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన గీతమది ఏఆర్ రెహమాన్ సహకల్పనలో. ఇప్పుడు వినండి అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: సంధ్యారాగం కార్యక్రమంలో తరువాత ఆహనా పెళ్లంట చిత్రం కోసం రఘు కుంచే స్వీయ సంగీత నిర్వహణలో అంజనా సౌమ్యతో కలిసి ఆలపించిన గీతం. సాహిత్యం రామ్ జోగయ్య శాస్త్రి.
2: Y'all ready?

మీరు విన్న ఆ పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన భువనచంద్ర సాహిత్యం. ఇప్పుడు వినండి గజనీ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన గీతం. సంగీతం హరీష్ జయరాజ్.

0: శ్రోతలంతవరకు సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6 గంటలు. ఇక వినండి ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా ఈ ప్రకటనలు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగుల తామర సైబాల్, బురద పుల్ల
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలుగు రాష్ట్రాల నుండి
4: 300కి 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
3: ప్రకటనలు విన్నారు. ఇక ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి 6:20 ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 ఇక 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెపిల్లల సంరక్షణ సాధారణ మెళకువల గురించి డాక్టర్ ఎస్ సాయినాథ్ రెడ్డి గారి ప్రసంగముంటుంది. అనంతరం సాంప్రదాయ వ్యవసాయం గురించిన సంభాషణ, కొన్ని ప్రకటనలు, జానపద గీతాలు ఉంటాయి. రాత్రి 7:45 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో నేటి ఆధునిక యుగంలో వ్యాయామ విద్య ఈ అంశం గురించి శ్రీ ఎం రాజేశ్వరి గారి ప్రసంగం వింటారు. 8:00 చిత్రసీమ తెలుగు ఫిలిం గీతాలు. రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి ఇక రాత్రి 8:40 లలిత గీతం. రాత్రి 8:45 హిందీలో వార్తలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 గజల్ సంగీతం. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి పాడిన తెలుగు గజల్స్ ప్రసారమవుతాయి. రాత్రి 10:00 ఏకచిత్రగానంలో పంజా చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవండి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికుదిక్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. MBA MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన APISET ఫలితాలు విడుదలయ్యాయి.

0: ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట వ్యాప్తంగా నిర్వహించారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. రాష్ట ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో యువతకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. పిల్లలు సంపదని గుర్తించాలని, తల్లికి వందనం కింద అందిస్తున్న 15,000 రూపాయలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. స్వచ్ఛంద్రలో భాగంగా ఈ రోజు నుంచే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పేదరికం లేని సమాజం ఉండాలని, సమాజం మారితే స్వచ్ఛంద్ర సాకారమవుతుందని తెలిపారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: 60 సంవత్సరాల మీ అందరి కల నేరేడి బ్యారేజ్ ఇప్పుడు హామీ ఇస్తున్న ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీస్ పైన కరెంట్ ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసి ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 చేయడానికి మీరు సహకరించండి. నేను ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరికీ మీకు తెలియజేస్తున్నా.
0: అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో 5,56,00,000 రూపాయలతో నిర్మించనున్న రహదారులు, వంతెనలు, కాలువలకు రక్షణ గోడల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 3 విడతలుగా 8,965 కోట్ల రూపాయలు అందజేస్తున్నామన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1,679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 67,257 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇంధన సంక్షోభ సమయంలో పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించి వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్తును తయారు చేసుకుని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల సౌరశక్తి కనెక్షన్లు, ఒక్కో ఇంటిపైన 2 కిలోవాట్ల విద్యుత్ ఉచితంగా పేదలకు ఇచ్చేందుకు పీఎం సూర్యగారి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం ఉండకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లులు పెంచకుండా ఎటువంటి ఖర్చులున్నా ప్రభుత్వమే భరించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి ప్రజలపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే తమ ప్రోటోకాల్ వాహనాలను కూడా తగ్గిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఐసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 91.41% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 23,193 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా పొందవచ్చని మంత్రి లోకేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో జూన్ 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారని, ఓటర్ల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా తమ పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు.

0: స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమాన్ని ఈరోజు పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనే ఇతివృత్తంతో కాకినాడ నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడానికి సంకల్పించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం రైతు బజార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్టణాన్ని నిలుపుతామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్, ప్లాస్టిక్ రహిత విశాఖ నినాదంతో రూపొందించిన అవగాహన ప్రోచర్ను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఒక వినూత్నమైనటువంటి థీమ్ తో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ నెల ఈ మూడో శనివారం ప్లాస్టిక్ నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పట్టణంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
0: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 21 నుండి జూన్ 4వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఆయన పరీక్షల నిర్వహణ కమిటీతో సమావేశమై పలు సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్ లో ఈ నెల 18వ తేదీ నుండి ఎంటీయు రైస్ 13/18 ఫౌండేషన్ విత్తనాలు విక్రయించనున్నట్లు పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కిలో 42 రూపాయల ధరతో 25 కిలోల బస్తా విత్తనాలు 1050 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. విత్తనాలు అవసరమయ్యే రైతులు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఆర్ఏఆర్ఎస్ కేంద్రం వద్ద కొనుగోలు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. వాతావరణం. మే 26 ప్రాంతంలో కేరళంను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు 4 రోజుల ముందుగానో లేదా 4 రోజుల ఆలస్యంగానో కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలు వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ అందిస్తూ
2: ఉత్తరకోస్త ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎంబీఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు కేంద్రం యొక్క వివరాలు తెలుసుకుంటారు. తెలుసుకునే ముందు ఓ ప్రకటన.

0: నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ప్రకటన విన్నారు. ఇక ఇప్పుడు వినండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు. రేపు ఉదయం అంటే మే నెల 17వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం

ఆరు గంటల ఐదు నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఆరు గంటల పది నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో నాగూర్బాబు పాడిన ఆదిత్య హృదయం భక్తిగీతాలు ప్రసారమవుతాయి. అనంతరం ఆరు గంటల ఇరవై నిమిషాలకు కె చంద్రశేఖర్ విల్సన్ పాడిన భక్తిగీతాలు వింటారు. ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూక్తి సుధలో శ్రీ కె చిట్టిబాబు గారి హితోక్తులు ప్రసారమవుతాయి. పొలం పనులు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు. ఇక ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రసార వివరాలు తెలుసుకుంటారు. ఏడు గంటలకు లలిత గీతం. తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి ఏడు గంటల ఐదు నిమిషాలకు. ఇక ఏడు గంటల పదహైదు నిమిషాలకు కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం రక్తపోటు కారణాలు నివారణ చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ ఎం రంగనాథం గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత అలాగే ప్రకటనలు ఉంటాయి. రేపు ఉదయం ఎనిమిది గంటలకు హిందీలో వార్తలు, ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు. తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. ఇక పది గంటలకు వార్తావాహిని కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. పది గంటల పదహైదు నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. పదకొండు గంటల నుండి వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. పన్నెండు గంటల నలభై నిమిషాలకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఒంటి గంట ముప్పై నిమిషాలకు వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. రెండు గంటల ముప్పై నిమిషాలకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆకాశవాణి సమన్వయ నాటకం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. నాలుగు గంటల నుండి వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఊరికి ఉపకారి నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక వింటారు. రేపు సాయంత్రం ఆరు గంటలకు ప్రసార వివరాలుంటాయి. ఆరు గంటల ఐదు నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. రేపు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రసార వివరాలు. అలాగే ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కొరండ సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఏడు గంటలకు కుటుంబ సంక్షేమ గీతం. ఏడు గంటల ఐదు నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రేపు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు ఇల్లు వాకిలీ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు రంగస్థలి, ఇందులో సత్యహరిశ్చంద్ర నాటకం వారణాసి ఘట్టం నుండి హరిశ్చంద్ర పాత్ర పద్యాలు ప్రసారమవుతాయి. ఆలపించినవారు శ్రీ మేకల శేషన్న. రేపు రాత్రి ఎనిమిది గంటలకు చిత్రసీమ తెలుగు ఫిలిం గీతాలు వింటారు. రేపు రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు ఆకాశవాణి తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. రేపు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు లలిత గీతం. ఇక రేపు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు హిందీలో వార్తలు, తొమ్మిది గంటలకు ఆంగ్లంలో వార్తలు, తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు స్పాట్లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఇక రేపు రాత్రి పది గంటలకు ఏకచిత్ర గానంలో

నీ స్నేహం చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. రేపు రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవండి రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ఇంతవరకు రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ముందుగా స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన గీతం, సంగీతం ఇళయరాజా. వినిపించమంటున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి స్వరూపరాణి, రజని, గృహలక్ష్మి, వరలక్ష్మి, నాగేశ్వరరావు, బాబురావు, సుధీర, దేవాంష్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, ప్రవీణ్, నవీన్, రాహుల్, సందీప్, ప్రదీప్, డేవిడ్, వెంకటరాముడు, వెంకటస్వామి, దేవరాజు, లక్కీ, విక్కీ, ఆనందమ్మ, నాగమ్మ, మేరమ్మ, చంద్రకళ, మునెమ్మ, ఎస్తేరి, చిన్నారి, కళ్యాణి, మహిమ, కీర్తన, సరోజమ్మ. అలాగే రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కాన్గుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విఘ్నేష్. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: ఘట్టం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత అజ్ఞాతవాసి చిత్రం కోసం నిరంజన్ రామనన్ ఆలపించిన గీతం వినండి. సంగీత నిర్వహణ అనిరుద్ధ్. వినిపించమంటున్నారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్ రేఖ లక్కిబాబు అవియ నవీన్ కుమార్ అశోక్ బాబు బ్లేసి శ్యామ్ వెంకటేష్ బాబు అకేలా బన్నపురం దశరథ్ వనజ బాలనరసింహ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్ లక్ష్మీ ప్రసన్న మనస్విని మహిత చంద్రయ్య మల్లవ నరేష్ లావణ్య మహాస్విన్ రేవంత్ శ్రీను సుజాత గ్రీష్మ దీపక్ రమేష్ కనకలక్ష్మి శ్రీజ సాయికుమార్ సుషుమ. అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య బాలీశ్వరమ్మ శివశంకర్ భరత్సింహ యమున లుంబిని కుమార్ సిద్ధార్థ స్వామి వెనల తేజ గౌతమ్ కుమార్ అధీర త్రివర్ణ చేతన్ సింహ విక్రమ్ సింహ. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.
4: కార్యక్రమంలో తర్వాత హీరో చిత్రం కోసం హరిహరన్ శ్రేయ ఆలపించిన గీతం, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ. వినిపించమంటున్నారు వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం నుండి మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుభాష్ రెడ్డి, అనిల్, శ్రీనివాసాచారి, అరుణకుమారి, అనిత, అపర్ణ, యమున, నేత్రావతి, రాజమ్మ, సుభద్రమ్మ. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, చంద్రకళ, రేఖ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. మరి వీరందరి కోసం ఈ పాట.

0: రే బజారే,
1: ఓ అయ్యా,
0: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
1: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా?
0: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండిగున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండిగి వస్తున్నాయి, బాగా కడుగు.
2: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
3: కార్యక్రమంలో తర్వాత ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, హరిణి ఆలపించిన గీతం, సంగీత నిర్వహణ మణిశర్మ. వినిపించమంటే ఉత్తరాలు పంపారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, బండి కిషోర్, దాసరి రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగా నర్సయ్య, పద్మ, మహశ్రీ, బాస నరేందర్, శ్యామల, భారతి. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి. ఇక కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, పెరుక కొమరయ్య, శివకోటి శేఖర్, ఈశ్వర్, లక్ష్మయ్య. మరి వీరందరి కోరికపై ఈ పాట.
4: Chunk, chunk, chunk.

0: ఊరుకోండమ్మా, ఇందాక నుంచి చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఊళ్ళ ధర తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
1: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
2: కార్యక్రమంలో తర్వాత ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రం కోసం మనో హరిణి ఆలపించిన గీతం, సంగీతం ఘంటాడి కృష్ణ. వినిపించమంటున్నారు వెల్దిర్తి మండలం రామల్లకోట గ్రామం నుండి దుబాయ్ భాషా ముబీరా బేగం, అబ్దుల్ మన్నాన్ సైమా, మహబూబ్ భాషా మన్నత్ బేగం వారి గ్రామ ప్రజలందరి కోసమంటూ రాశారు. ఇక చిత్తారి వీధి కర్నూలు నుండి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, ఇక కర్నూలు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసమంటూ రాశారు. అలాగే మధుర నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ్, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ. మరి మీరందరి కోరికపై ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా నోము చిత్రం కోసం సత్యం సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వినిపించమంటూ ఉత్తరాలు పంపారు. కర్నూలు బుధవారపేట నుండి బండ్ల జమ్ములయ్య, వారి కుటుంబ సభ్యులు రమేష్ బాబు, మాధవి, గానవి, లక్ష్మీదేవి, హేమలత, సాయి, సమన్విత, హరిణి, నాగేంద్రబాబు. ఇక బురిదిగడ్డ ఆనినగర్ సమాజ్ నుండి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్.

శ్రోతలింతవరకు ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. అభినచ్చి కార్యక్రమంలో తిరిగి ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:35 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం. వినే ముందు ఈ ప్రకటన.

కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
1: పహలే కరోనా ఆయా ఫిర్ యుద్ధ హోనే శురూ హో గయే

0: और अब आज की एनर्जी क्राइसिस है। ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है। हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा। दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी।
1: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ, భారత్ నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారత ఉత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మ్యాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్ స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యంగంలో కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సిబిఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14న పూణేలో అరెస్ట్ అయిన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సిబిఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు.

0: తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ బిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకువచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ధి కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెపిల్లల సంరక్షణ సాధారణ మెళకువలు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ సాయినాథ్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం కొన్ని ప్రకటనలుంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
2: సాంప్రదాయ వ్యవసాయం

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు

0: గ్రేడియే రకం 2320 రూపాయలు, జొన్న హైబ్రిడ్ 3371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3421 రూపాయి, సజ్జలు 2625 రూపాయలు, రాగులు 4290 రూపాయలు, మొక్కజొన్న 2225 రూపాయలు, కందులు 7550 రూపాయలు, పెసలు 8682 రూపాయలు, మినుములు 7400 రూపాయలు, వేరుశెనగ 6783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7280 రూపాయలు, సోయాబీన్ 4892 రూపాయలు, నువ్వులు 9267 రూపాయలు, నల్ల నువ్వులు 8717 రూపాయలు, పత్తి మధ్య రకం 7121 రూపాయి, పత్తి మేలు రకం 7521 రూపాయి.
1: గమనిక విన్నారు.

0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి గొర్రెపిల్లల సంరక్షణ సాధారణ మెళకువలు. ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ సాయినాథ్ రెడ్డి గారి ప్రసంగం.
1: నా పేరు డాక్టర్ ఎస్ సాయినాథ్ రెడ్డి, పశువైద్య శస్త్ర సహాయ చికిత్సకులు, మిడుతూర్ మండలు, నంద్యాల జిల్లా. అయితే ముఖ్యంగా మనము మాట్లాడుకోవాల్సినది వేసవి కాలంలో ఎక్కువగా గొర్రెపిల్లలలో మరణాలు అధికంగా చూస్తూ ఉంటాము. అయితే మనం కొన్ని జాగ్రత్తలు మెలకువలు తీసుకున్నట్లయితే వాటిని కాపాడుకోవచ్చు. అయితే ఇవాళ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశము గొర్రెపిల్లల సంరక్షణ, వాటిలో సాధారణ మెలకువలు. నేటి పిల్లలే రేపటి రొక్కం. గొర్రెపిల్లలు పుట్టినప్పటి నుంచి 3 నెలల వరకు చాలా జాగ్రత్తగా పెంచాలి. పెంపకందారులు పాత పద్ధతిలో పోషించడం వలన పిల్లలకు పాలు ఆహారం కొరతతో పలు రోగాలు బారిన పడి మరణాలు సంభవిస్తున్నాయి. అది ముఖ్యంగా అధిక శాతంలో ఈ వేసవి కాలంలో గమనిస్తూ ఉంటాం. పిల్లలు బలంగా పుట్టి ఆరోగ్యంగా పెరగడానికి మెలకువలు తెలుసుకుందాము. జీవాలు ఈనే ప్రదేశం తేమ, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలకు అంటి ఉండే పొరలాంటి జనన ద్రవాన్ని శుభ్రమైన పొడి గుడ్డతో తుడిచి పిల్లలు సులువుగా గాలి పీల్చుటకు మనం ఏర్పాటు చేయాలి. లేనిచో జనన రసంతో పాటు దుమ్ము ధూళి పిల్లలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి నిమోనియా సోకే అవకాశం ఉంటుంది. దానివల్ల చనిపోయే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పుట్టిన పిల్లలను తల్లి నాకితే తల్లి పిల్లలపై ప్రేమానురాగం పెరుగుతాయి అనే మూఢనమ్మకంతో పుట్టిన పిల్లలను అలాగే వదలడం పాటిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. సహజ స్వభావంతో తల్లులు వాటి పిల్లలకు అంటిన జనన రసాన్ని నాకి ఆరబెట్టి పిల్లలు గాలి పీల్చడంతో కొంత సహకరిస్తాయి. కానీ ఈ పని మనమే చేయడం ఎంతైనా అవసరం. పిల్లలు శరీరం నుంచి 2 నుంచి 3 అంగుళాలు ఎడంగా శుభ్రమైన భాగంతో వాటి బొడ్డును కట్టి శుద్ధి చేసిన కత్తెరతో మిగతా భాగాన్ని కత్తిరించి వేరు చేయవలసి ఉంటుంది. వెంటనే బొడ్డుకు టింక్చర్ అయోడిన్ రాయాల. తర్వాత 4-5 రోజులు ప్రతిరోజు అయోడిన్ అంటించి బొడ్డు ద్వారా ప్రవేశించే హానికరమైన సూక్ష్మజీవులను అరికట్టి ధనుర్వాతం వంటి ప్రమాదకరమైన రోగాలతో పిల్లలు చనిపోయే ప్రమాదాలను మనం అరికట్టవలసి ఉంటుంది. పిల్లలు పుట్టిన గంటలోనే 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో తల్లి పొదుగు కడగవలసి ఉంటుంది. ఈ పొదుగు శుభ్రమైన పొడి గడ్డితో తుడిచి పాలు తాగించాలి. ఈనిన తర్వాత 2-3 రోజులు తల్లి ఇచ్చే జున్నుపాలు పిల్లలకు రోగనిరోధక శక్తి చాలా పెంచుతుంది. దీనివల్ల అవి ఆరోగ్యంగా పెరగడానికి అవసరం. కావున ఈ జున్నుపాలు పిల్లలకు తప్పనిసరిగా తాగించాల్సి ఉంటుంది. కొందరు రైతులు అపోహలో ఉంటారు. ఆ జున్నుపాలు తాగితే పిల్లలకు మంచిది కాదని అవి వాటిని ముర్రుపాలు అని చెప్పి వాటిని కిందకి పిండి పారబోస్తారు. అలాంటివి జరగకుండా మనము ఖచ్చితంగా వాటికి జున్నుపాలు తాపించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తొలిచూడుతో కష్టతరంగా లేక రాత్రిపూట ఈనిన గొర్రెలు తమ పిల్లలు అలవాటు లేకనో గుర్తించకపోవడం పాలివ్వడానికి ఇష్టపడవు. అయితే అలాంటప్పుడు తల్లుల దగ్గరికి చేర్చి పిల్లలకు పాలు తాగించాలి. ఇలా చేయకుంటే పిల్లలు బలహీనపడి పెరుగుదల లోపిస్తుంది. దీనివల్ల ఆకలితో చనిపోయే ప్రమాదం కూడా ఉంది. తల్లి చనిపోయినా లేదా తల్లి పొదుగుతో పాలు

లేకున్నా వేరొక తల్లిపాలు కానీ లేకపోతే పోతపాలు కానీ తాగించి పిల్లలను కాపాడుకోవాలి. ఈనిన 15 రోజుల వరకు తల్లి పొదుగు 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి పొడిగుడ్డతో తుడిచి పిల్లలకు పాలు తాగించి ఈ కోలై మరియు వంటి హానికరమైన వ్యాధులు సోకకుండా మనము నివారించవలసి ఉంటుంది. పుట్టిన పిల్లలను తల్లులతో పాటు గొర్రెల పెంపకాల్లో వదలడం సర్వసాధారణమైన అలవాటు. ఈ పద్ధతి వలన పిల్లలకు వాటి తల్లులు విసర్జించే పేడ, మూత్రం వంటి హానికరమైన అంటువ్యాధులు సోకి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కావున పిల్లలు పుట్టిన 1-2 రోజులు మాత్రమే తమ తల్లులతో పాటు ఉంచి తరువాత పిల్లలకు కేటాయించిన శుభ్రమైన ప్రత్యేక పాకలో మార్చాలి. ఉదయం సాయంత్రం తమ తల్లులతో పాటు కలిపి పాలు తాగించి వాటిని మనము కాపాడుకుంటూ ఉండాలి. పిల్లలను చలి, వర్షం, ఎండ, వడగాల్పులు, కుక్కలు, అడవి జంతువుల నుంచి కాపాడాలి. పాకల్లో గాలి వెలుతురు పుష్కలంగా లభించేటట్లు మనము దానికి కావలసిన వసతులు ఏర్పరచుకోవాలి. దాని వలన పిల్లలకు తొందరగా రోగాలు సోకకుండా ఉంటాయి. పిల్లలకు 3 నెలల వయసు రాగానే తల్లి పాలు మరిపించి పెంచితే తల్లులు త్వరగా ఎదగొచ్చి చూలు కడుతాయి. ఈతకు ఈతకు మధ్యకాలం మనకి తగ్గుతుంది. దాని వలన లాభం చేకూరుతుంది రైతుకి. పిల్లలు 3-4 వారాల వయసు నుంచి గడ్డి కొరకడం, నీరు తాగడం ప్రారంభిస్తాయి. సన్నటి ఆకులు చెట్ల కొమ్మల పిల్లలకు అందేటట్లు పాకలో వేలాడదీయాలి. అవి తినడానికి అలవాటు పడతాయి. శుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉండాలి. దీనితో పాటు పిల్లలకు రోజు 30-50 గ్రాముల చొప్పున పిల్లల దానా మిశ్రమాన్ని ఇవ్వవలసి ఉంటుంది. పిల్లలు పెరిగిన కొద్దీ దానా పరిమాణం నెమ్మదిగా 100 గ్రాముల వరకు పెంచి పోషిస్తే పిల్లలు ఏపుగా మంచిగా పెరుగుతాయి. పిల్లలు పాకల్లో అక్కడక్కడ వాటి సంఖ్యను బట్టి అన్నిటికీ అందుబాటులో ఉండేట్లు కొన్ని లవణ మిశ్రమ రాళ్లను వేలాడగలిగితే పిల్లలు వాటిని నాకుతాయి. దీనివల్ల పిల్లలలో సున్నం, భాస్వరము, ఇనుము వగైరా వంటి ధాతు లోపాలు రాకుండా నివారించబడతాయి. అయితే పిల్లలు పుట్టిన 10 రోజుల తర్వాత ఒకసారి 3 నెలల వయసున్నప్పుడు మరొకసారి మందులు తాగించి అంతర పరాన్న జీవాల బెడద నివారించాలి. దీనికి మనకు నట్టల నివారణ ప్రతి 3 నెలలకు ఒకసారి చేయవలసి ఉంటుంది. గోమార్లు, పిరుదులు, పేలు, దోమలు, ఈగలు వంటి బాహ్య పరాన్న జీవులు ఆశించకుండా అవసరాన్ని బట్టి గెమాక్సిన్, మెలాథియాన్ లాంటి మందులు 0.5% ద్రావకాన్ని పాకల్లో పిచికారీ చేసి వాటి బారి నుండి పిల్లలు రక్షించవలని. ముఖ్యంగా ఈ గోమార్ మందు పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లులు కానీ పిల్లలు కానీ వాటిని నాకకుండా ఉంచుకోవడము, లేకపోతే పొద్దున మనము పిచికారీ చేసి సాయంత్రం వరకు అలాగే ఉంచి సాయంత్రం మళ్ళీ కడిగేసుకునేలాగా చూసుకోవాలి. కడిగిన తర్వాత అప్పుడు మనము ఆ పిల్లలను కానీ గొర్రెలను కానీ ఆ పాకలో వదులుకోవాలి. పిల్లలు మెడకు కానీ చెవుకు కానీ గుర్తింపు నంబర్స్ వేసి జాగ్రత్తగా వాటిని పెరుగుదలను గమనించుకుంటూ ఉండాలి. పెరుగుదల లోపించి బలహీనంగా ఉన్న వాటిని పరిశీలించి లోపాలను సవరించి తగు చికిత్సతో పాటు కొంత అదనపు పౌష్టికాహారాన్ని మనం సమకూర్చవలసి ఉంటుంది. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుకున్నట్లయితే మనకు వాటి నుంచి దిగుబడి ఎక్కువగా వచ్చే శాతం ఉంటుంది. మన గొర్రె పిల్లలకు 3 నెలల వయస్సులో విత్తులు కొట్టేస్తే పెరుగుదల బాగుంటుంది, ఎక్కువ బరువు తూగుతాయి. కొన్ని రకాల రసాయనాలతో కొమ్ములు పెరగకుండా నివారించవచ్చును. మనం 4 మాసాల వయసులో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పెరుగుదల లోపించి నాసిరకపు పిల్లలను వేరు చేసి వీలైనంత త్వరగా మాంసానికి అమ్మి వేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనము ఎడపిల్లలు అంటే వీనర్స్ పోషణ గురించి మాట్లాడుకుందాము. 3 మాసాల వయసులు పైబడిన గొర్రె మరియు మేక పిల్లలను ఎడపిల్లలు వీనర్స్ అని అంటాము. ఆడామగ పిల్లలను వేరు చేసి ప్రతి గుంపులో 50-60 పిల్లలతో వేరువేరుగా పెంచవలసి ఉంటుంది. వయసును బట్టి పెరుగుదలకు సరిపడ్డ పౌష్టికాహారాన్ని ఇవ్వాలి. పొట్టేలు పిల్లలు త్వరగా పెరగడానికి ఉపయోగపడే దానా మిశ్రమాన్ని అంటే మనము ఫ్లాటనింగ్ ఫీడ్ ఇస్తే అవి తొందరగా కోతకు వస్తాయి. పేడ పరీక్ష చేయించి తగు మందులు వాడి పరాన్న జీవుల బెడదను నివారించవలసి ఉంటుంది. ఋతువును బట్టి రోగ నిరోధక టీకాలు వేయించవలసి ఉంటుంది. పెరుగుదల లోపించిన వాటిని వేరు చేసి అదనపు పౌష్టికాహారాన్ని అందించేటప్పుడు సత్ఫలితాలు మనకు వస్తాయి. దీనివల్ల మనకు ఈ గొర్రెపిల్లల సంరక్షణ సాధారణ మెలకువలు పాటించినట్లయితే మనకి ఆ వాటిని సంఖ్య పెంచుకోవచ్చు, ఆ తర్వాత మరణాలు తగ్గించుకోవచ్చు, ఆ తర్వాత త్వరగా కోతకు తీసుకెళ్ళి రైతు ఆదాయపడతాడు, ఆ తర్వాత మనకి ఈ గుంపు సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అయితే పాడి పశువుల గురించి ఒక చిన్న
రోగం గురించి మాట్లాడుకుందాము.

0: మనకి ముఖ్యంగా ఈ పాడి పశువులలో పొదుగువాపి వ్యాధి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వ్యాధి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనకి మందలో 10 పశువులు ఉన్నట్లయితే అందులో పాలిచ్చే వాటివి ఒక 5 ఉన్నట్లయితే అందులో కనీసం 2 లేదా 3 పొదుగువాపి వ్యాధితో మనము అవి బాధపడుతుంటాయి. అయితే ముఖ్యంగా ఈ గ్రేడెడ్ ముర్రా బఫెలోస్ కానీ, లేకపోతే ఈ జఫరబాది బఫెలోస్ కానీ, లేకపోతే ఈ హెచ్ఎఫ్ అంటే హోలస్ట్రీన్ ఫ్రిషన్ కానీ, లేకపోతే ఈ జెర్సీ వంటి ఆవులలో కానీ ఎక్కువగా ఈ పొదుగువాపి వ్యాధి మనం చూడవచ్చును. అయితే ఈ పొదుగువాపి వ్యాధి పాడి రైతులకు అధికంగా నష్టం కలిగజేసే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది. ఈ వ్యాధి అధిక పాలు ఇచ్చే పశువులతో ఎక్కువగా కనబడుతుంది. ఆ వ్యాధి సోకితే పాలు దిగుబడి గణనీయంగా మనకు తగ్గిపోతుంది. దీని చికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. కొన్నిసార్లు వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో పశువుల మరణించే అవకాశం కూడా మనం చూడవచ్చును. దీని వలన పాడి రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది. కావున పాడి రైతులు తగు జాగ్రత్తలు, సూచనలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ వ్యాధికి గల కారణాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందైతే సూక్ష్మజీవులు పొదుగును చను రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. పాలు వచ్చే రంధ్రము పాలు పితికిన తర్వాత కొంతసేపు 10-20 నిమిషాలు తెరుచుకొనే ఉంటాయి. ఈ సమయంలో క్రిములు ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి. పాలు పూర్తిగా పితకకపోయినా లేదా పరిశుభ్ర పరిసరాలు మరియు పాలు పిండే వారి చేతులు శుభ్రంగా లేకపోయినా ఈ వ్యాధి వచ్చే ఆస్కారం ఉంటుంది. పశువులను కట్టే చోట పేడ, మూత్రము సరిగ్గా శుభ్రం చేయకుండా పాలు పితికి వదిలేస్తే పశువులు క్రింద కూర్చున్నప్పుడు రొమ్ములు నేలకు తగిలి అక్కడ ఉన్న ఆ క్రిములు రొమ్ములలోకి ప్రవేశించి వ్యాధి కలిగజేస్తాయి. అందువల్ల మనం పశు పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. కొన్ని రకాల క్రిములు వ్యాధిని కలిగజేస్తాయి. అయితే ఈ వ్యాధిని గుర్తించడం ఎలాగా? పొదుగు యొక్క 4 భాగాల్లో ఒకటి కానీ దానికంటే ఎక్కువ భాగాల్లో వాపు ఉంటుంది. తాకితే నొప్పి కూడా ఉంటుంది. పాలు పితికితే వరిగడ్డి రంగులో నీరు మాదిరిలా పాలు మారిపోతాయి లేదా గడ్డలు గడ్డలుగా పాలు వస్తాయి. పశువుకి మొదట జ్వరం వస్తుంది, మేత తగ్గిపోతుంది. అశ్రద్ధ చేస్తే పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు ప్రాణాంతకరం అవుతుంది. ఇంటి వద్దనే రైతులు గుర్తించగలిగితే ఇంకో పద్ధతి. ఇంట్లో బట్టలకు వాడే సర్ఫు 5 చెంచాలు 1/2 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని పెట్టుకోవాలి. 4 చనుకట్ల నుండి పాలు 10 మిల్లీమీటర్లు విడివిడిగా సేకరించి ఒకదానికి 10 మిల్లీలీటర్ల సర్ఫ్ నీళ్లు 10 సెకండ్ల పాటు నెమ్మదిగా కలపాలి. పొదుగు వ్యాపు ఉన్నట్లయితే ఈ మిశ్రమం గడ్డ కడుతుంది. లేనట్లయితే ఏ మార్పు ఉండదు. ఈ పరీక్షను వారానికి ఒకసారి చేసి పొదుగు వాపును ముందే గుర్తించే చికిత్స చేయాలి. అయితే మనం చికిత్స గురించి మాట్లాడుకుందాము. పొదుగువాపి వ్యాధి చికిత్సలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దానికి ఎంత త్వరగా చికిత్స మొదలు పెడితే అంత ఫలితం ఉంటుంది మనకి. కొంత ఆలస్యమైనా సరే ఫలితం ఉండదని గుర్తు పెట్టుకోవాలి. వీలైతే ABST పరీక్ష ద్వారా ఏ మందు పనిచేస్తుందో తెలుసుకొని వాడాలి. హైర్ యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమిన్స్, కార్టిజోన్స్ వాడవలసి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ కూడా వాడాల్సి ఉంటుంది. మధ్యలో కొంచెం తగ్గిందని ఆపివేస్తే వ్యాధి మళ్ళీ తిరుగు మొదలు పెడుతుంది. కాబట్టి మనం ఇది 3 నుంచి 5 రోజుల వరకు తగు యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, తర్వాత ఎన్ఎస్ఐడ్స్, ఇవి 3 వాడవలసి ఉంటుంది. నివారణ చర్యలు: వ్యాధి సోకిన పశువుని ఇతర పశువులతో నుంచి వేరుగా ఉంచి పూర్తిగా పాలు పితికి పారబోయాలి. పాలు పొదుగుల్లో నిల్వ ఉండకుండా పూర్తిగా మొత్తం పితికి వేయవలసి ఉంటుంది. పశువులు పాకల్లో పేడ, మూత్రము, బురద, దుమ్ము లేకుండా పొడిగా ఉండినట్లు చూసుకోవాల్సి ఉంటుంది. పాలు పితికే ముందు మరియు పాలు పితికిన తర్వాత పొదుగును యాంటీసెప్టిక్ ద్రావణంతో మనం శుభ్రం చేయాల్సి ఉంటుంది. పాలు పితికి వ్యక్తి చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. పాలు పితికిన తర్వాత 1/2 గంట వరకు పశువు నిలబడి ఉండేలా చూడాలి. ఇలా చేస్తే చను రంధ్రాలు మూసుకొని సూక్ష్మజీవుల లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. ధన్యవాదములు.
1: మీరింతవరకు గొర్రెపిల్లల సంరక్షణ, సాధారణ మెళకువలు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ సాయినాథ్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు.

మరింతవరకు బి రాములమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.

0: ఈనాటి మహిళా ప్రభలో నేటి ఆధునిక యుగంలో వ్యాయామ విద్య ఈ అంశం గురించి ఎం రాజేశ్వరి గారి ప్రసంగం వింటారు.
1: క్రీడలు వాటి ముఖ్యాంశములు. కబడ్డీ. కబడ్డీ భారతదేశంలో ఉద్భవించినది, కావున ఈ ఆట భారతీయ ఆటగా పరిగణలోకి వచ్చింది. పూర్వము కబడ్డీ ఆటను కొండల గుహలలో మైదానములలో వెన్నెల రాత్రుల యందు ఆడినట్లు పురాణాల ద్వారా పేర్కొనబడినది. మహాభారత కాలము నుండి కబడ్డీ ఆట ఆడబడినట్లు చారిత్రక ఆధారములున్నవి. అప్పట్లో ముఖ్యముగా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించుటకు ఈ ఆట తోడ్పడుచున్నదిగా భావించేవారు. బ్రిటిష్ ప్రభుత్వము ఈ ఆటను మన దేశంలో నిషేధించింది. అయినప్పటికీ రాత్రి సమయంలో చాటుమాటున భారతీయులు ఈ ఆటను ఎక్కువ మక్కువతో యువతరాన్ని ఉత్తేజపరచడానికి ఆడేవారు. మన దేశంలో ఎక్కువగా కబడ్డీ ఆట పల్లెల్లో ప్రచారము పొందింది. పూర్వము కబడ్డీ ఆటను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలిచేవారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతములలో హూతూతూగాను, ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో చెడుగుడుగాను, కేరళలో పందెకలిగాను, బెంగాల్లో హీడూడుగాను, ఉత్తర భారతదేశంలో కబడ్డీగాను ఈ ఆట ప్రచారంలో ఉన్నది. పూర్వము కబడ్డీ ఆటను మూడు రకములైన పద్ధతిలో ఆడేవారు. సంజీవని పద్ధతి, గమని పద్ధతి, అమర్ పద్ధతి. సంజీవని పద్ధతి. ఈ పద్ధతిలో ఒక జట్టు ప్రత్యర్థి జట్టులో ఒక ఆటగాన్ని అవుట్ చేసినప్పుడల్లా తమ జట్టులో అవుట్ అయిన ఆటగాన్ని బ్రతికించుకొని మరలా ఆటలోనికి తీసుకొనబడును. మరియు ప్రత్యర్థి జట్టును పూర్తిగా అవుట్ చేసిన ఎడల అదనంగా 2 పాయింట్లు ఇవ్వబడును. కబడ్డీ ఆట 5 నిమిషముల వ్యవధితో 2 భాగాల్లో ఆడుదురు. ఎక్కువ పాయింట్లు సంపాదించిన జట్టును గెలుపొందినట్లుగా ప్రకటించబడును. ప్రస్తుతము కబడ్డీ ఆట సంజీవని పద్ధతిలో ఆడబడుచున్నది. గమని పద్ధతి. ఈ పద్ధతిలో ఆటగాడు ఒకసారి అవుట్ అయిన తరువాత బయటికి వెళ్ళవలెను, తిరిగి ఆటలోనికి వచ్చేయడానికి అవకాశము లేదు. అయితే ఒక జట్టులోని ఆటగాళ్ళందరూ అవుట్ అయినప్పుడు ఆ ఆట సమాప్తమగును. పూర్తిగా అవుట్ అయిన జట్టు ఓడిపోయినట్లుగా భావించబడును. అమర్ పద్ధతి. ఈ పద్ధతిలో ఆట నియమిత కాల వ్యవధిలో ఆడబడును. అయితే ఏ ఆటగాడైనా అవుట్ గావించబడితే అవుట్కు 1 పాయింట్ చొప్పున ఇచ్చి ఆ ఆటగాన్ని కోర్టులో ఉంచబడును. నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఏ జట్టు ఎక్కువ పాయింట్స్ సంపాదించితే ఆ జట్టును విజేతగా నిర్ణయించబడును. పూర్వము ఉత్తర భారత రాష్ట్రాలలో ఈ కబడ్డీ ఆటను సర్కిల్ బాడీ పేరుతో అమర్ పద్ధతిలో ఆడేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఆడుచున్నారు. ఆట స్థలము దీర్ఘచతురస్రాకారమునకు బదులు గుండ్రని వృత్తాకారంలో ఉంటుంది. ఈ ఆటను కూత లేకుండా గుంగీ పద్ధతి కొన్ని ప్రదేశాల్లో ఆడుచున్నారు. కబడ్డీ ఆట భారతదేశంలోనే కాక బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ దేశాల్లో కూడా ప్రచారంలో ఉంది. ఢిల్లీలో జరిగిన ఆసియన్ గేమ్స్ తర్వాత జపాన్, కొరియా, థాయిలాండ్ దేశాల్లో కబడ్డీ ఆటను ఆడడం ప్రారంభించారు. రష్యాలో కొన్ని స్కూల్స్లో కబడ్డీ ఆటలో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చి ఆడించుచున్నారు. మొట్టమొదట భారతదేశంలో ఆడబడే ఈ ఆటని విదేశాలలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో అమరావతిలోని హనుమాన్ వ్యాయామ శారీరక శిక్షణ మండలి వారు 1936 సంవత్సరంలో భారతదేశంలో అఖిల భారత కబడ్డీ సమైక్యను ఏర్పాటు చేశారు. 1952 సంవత్సరంలో శ్రీ ఎల్ కె గాడ్ బోలే అధ్యక్షతన కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించబడి మొట్టమొదట జాతీయ ఛాంపియన్షిప్ మద్రాసులో నిర్వహించబడెను. తరువాత 1955 సంవత్సరంలో మొట్టమొదట మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ కలకత్తాలో ప్రారంభించబడెను. 1962 సంవత్సరంలో ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్లో

కబడ్డీ చేర్చబడెను. ఇతర ఆటలతో పాటు కబడ్డీ ఆట ఆసియా ఆటల పోటీలలో చేర్చబడినది. ఇండియాలో కబడ్డీ అభివృద్ధి 1952 సంవత్సరంలో ప్రథమ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ మద్రాసులో నిర్వహించారు. 1955 సంవత్సరంలో ప్రథమ మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ కలకత్తాలో ప్రారంభించారు. 1961 సంవత్సరంలో కబడ్డీలోని నియమ నిబంధనలను కొన్ని మార్పులు చేయడం జరిగింది. 1974 సంవత్సరంలో జూనియర్ నేషనల్ ప్రారంభించబడినది. 1979 సంవత్సరంలో బంగ్లాదేశ్ టీం భారత పర్యటనలో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. 1980 సంవత్సరంలో మొదటి ఆసియన్ ఛాంపియన్షిప్ కలకత్తాలో జరిగింది. 1982 సంవత్సరంలో 9వ ఆసియా క్రీడలు ఢిల్లీలో కూడా ప్రదర్శన క్రీడగా నిర్వహించారు. వాలీబాల్. వాలీబాల్ ఆట మొట్టమొదట 19వ శతాబ్దంలో అమెరికాలోని స్ప్రింగ్ఫీల్డ్ కళాశాలలో ప్రవేశపెట్టబడినది. సర్ విలియం మార్గన్ వాలీబాల్ ఆటను 1885 సంవత్సరంలో కనుగొన్నారు. ఈయన అమెరికా దేశస్థుడు. అయితే వాలీబాల్ ఆట అమెరికాలో అభివృద్ధి చెందుటకు చాలా కాలం పట్టింది. తొలుత వాలీబాల్ ఆటను మినోనెట్ మరియు మింటోని అని పిలిచేవారు. ప్రారంభంలో అమెరికా దేశ ప్రజలు తీరిక సమయంలో కాలక్షేపానికి వాలీబాల్ ఆటను ఆడుకునేవారు. ఈ ఆటకు నియమావళి తొలిసారిగా అమెరికాలో రూపొందించబడినది. తరువాత రష్యా దేశము వాలీబాల్ ఆటకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించబడెను. 1921 సంవత్సరంలో అంతర్జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ అమెరికాలో నిర్వహించబడినది. వాలీబాల్ రూల్స్ సులభంగా ఉండుట వలన సులభంగా నేర్చుకొని ఆడుట కొరకు అవకాశము ఉండడంతో ప్రపంచ దేశాల్లో ఈ ఆటపై మక్కువ చూపడం వలన త్వరగా ఈ ఆట ప్రజాదరణ పొందింది. దాదాపు ప్రపంచంలో అన్ని దేశములు వాలీబాల్ ఆటను ఆడుచున్నాయి. రష్యాలో ఈ ఆటపై ప్రజలు విపరీతమైన ఆసక్తి కనపరిచారు. ఈ ఆటను రష్యా ప్రమాదకరమైన ఆటగా గుర్తించి ప్రజా ఆదరణతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభించింది. దాదాపు 176 దేశాలు ఈ ఆటను ఆడుచున్నాయి. ప్రపంచంలో ఈ ఆట ఒక ఉన్నత శ్రేణి ఆటగా గుర్తింపు పొందింది. ఆధునిక వాలీబాల్ పోటీలకు సంబంధించి మొట్టమొదట అంతర్జాతీయ పోటీలు 1956 సంవత్సరంలో ప్యారిస్ నగరంలో నిర్వహించబడెను. తరువాత వాలీబాల్ పోటీలు అంతర్జాతీయ స్థాయిలో బ్రెజిల్ దేశంలో నిర్వహించబడెను. 1954 సంవత్సరంలో వాలీబాల్ ఆట ఒలింపిక్స్లో ఆటగా గుర్తింపు పొందింది. ఇండియాలో 1920 సంవత్సరంలో YMCA కళాశాల ద్వారా వాలీబాల్ ఆట ప్రచారంలోనికి వచ్చింది. ఇండియా వాలీబాల్ ఫెడరేషన్ 1951 సంవత్సరంలో ఏర్పడింది. ఇండియాలో ఈ ఆటను ఎక్కువ అభిరుచితో ఆడుచున్నారు. ప్రభుత్వము వాలీబాల్ ఆటలో ప్రావీణ్యం పొందిన క్రీడాకారులకు కోచ్లకు అర్జున ద్రోణాచార్య అవార్డులు బహుకరించుచున్నది. బాస్కెట్బాల్. బాస్కెట్బాల్ అమెరికా ఆట. ఈ ఆటను డాక్టర్ జేమ్స్ స్మిత్ 1891 సంవత్సరంలో కనుగొన్నాడు. ఈయన దేశంలోని స్ప్రింగ్ఫీల్డ్ కాలేజీలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులను నిర్వహించెను. మొట్టమొదట ఈ ఆటను ఫుట్బాల్తో జిమ్నాజియంలో ఆడేవారు. మొదట్లో చాలా తక్కువ రూల్స్తో ప్రారంభించబడినది. 1892 సంవత్సరంలో ఈ ఆటకు సంబంధించిన నియమ నిబంధనలు వ్రాయబడెను. 1908 సంవత్సరంలో అమెరికన్ నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ స్థాపించబడెను. 1915 సంవత్సరంలో ఆటకు సంబంధించిన నియమ నిబంధనలు క్రమబద్ధం చేసి ఆట యొక్క వేగంను పెంచబడినది. మొట్టమొదట అమెరికాలో పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ఈ ఆట ప్రవేశపెట్టబడెను. ప్రస్తుతము ఈ ఆట
ప్రజాదరణ పొంది లెక్కకు మించి బాలబాలికలు అమెరికాలో ఆడుచున్నారు. స్ప్రింగ్ఫీల్డ్ వ్యాయామ కాలేజీలో చదివిన వైఎంసీఏ ట్రైనింగ్

0: గ్రాడ్యుయేట్స్ ద్వారా ఇతర దేశాలలో ప్రవేశపెట్టబడింది. 1904 సంవత్సరంలో బాస్కెట్బాల్ అంతర్జాతీయ గేమ్గా గుర్తించబడినది. 1936 సంవత్సరంలో బాస్కెట్బాల్ ఆటను బెర్లిన్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టడం జరిగెను. ఈ ఒలింపిక్స్లో 121 దేశాలు పాల్గొన్నాయి. 1948 సంవత్సరంలో లండన్లో నిర్వహించిన ఒలింపిక్స్లో 128 దేశాలు పాల్గొన్నాయి. ఈ ఆట అమెరికాలో ప్రారంభమై ప్రపంచంలో అతి ప్రాచుర్యం చెందిన ఆటగా కొద్ది కాలంలోనే మిక్కిలి ప్రసిద్ధి పొందింది. 1912 సంవత్సరంలో రష్యా బాస్కెట్బాల్ ఆటలో ప్రవేశించింది. ప్రస్తుతము బాస్కెట్బాల్ ఆటలో అమెరికా దేశము అత్యధికముతో ఆధిపత్యము వహించుచున్నది. 1972 సంవత్సరంలో నిర్వహించిన ఒలింపిక్స్లో అమెరికాను రష్యా ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ప్రపంచంలో అమెరికా ఈ ఆటలో ప్రఖ్యాతి గడించుచున్నది. ఇండియాలో 1930 సంవత్సరంలో YMCA కళాశాల ద్వారా ఈ ఆట ప్రవేశపెట్టబడెను. YMCA కళాశాల విద్యార్థులు ఈ ఆట ఇండియాలో పల్లెల్లో, పట్టణాల్లో, నగరములలో విస్తరించబడెను. 1950 సంవత్సరంలో జాతీయ బాస్కెట్బాల్ సమైక్య ఏర్పడింది. 1951 సంవత్సరంలో ఢిల్లీలో నిర్వహించిన ఆసియా గేమ్స్లో ఇండియా మొట్టమొదట పాల్గొనెను. బాస్కెట్బాల్ గేమ్ ఇండియాలో ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి ఆటకు మంచి ప్రాచుర్యం చెందుతున్నది. ఫుట్బాల్ ఆట మొట్టమొదట చైనాలో ప్రారంభమైనట్లు చారిత్రకారులు చెప్పుచున్నారు. ఫుట్బాల్ ఆటగా ప్రసిద్ధి చెందుటకు 100 సంవత్సరాలు పట్టింది. పూర్వము ఈ ఆటను చాలా దేశాల్లో విభిన్నమైన నియమ నిబంధనలతో వేరువేరు పేర్లతో ఆడేవారు. 2వ శతాబ్దంలో ఈ ఆట చైనాకు చెందిన హన్ రాజవంశీయుల పాలన కాలంలో ప్రారంభమైనట్లు ప్రచారంలో ఉన్నది. ప్రతి సంవత్సరము చైనాలో చక్రవర్తి జన్మదినోత్సవ దినమున చక్రవర్తి ఆనందింపచేయుటకు రాజభవన ప్రాంగణములో 2 జట్ల మధ్య ఫుట్బాల్ ఆట జరిగేది. ఏ జట్టు గోల్ చేసి విజయం సాధిస్తుందో ఆ జట్టులో క్రీడాకారులకు మద్యము నింపిన వెండి పాత్రలు బహిష్కరించేవారు. ఓడిన జట్టుకు తీవ్రమైన శిక్ష అపరాధముగా విధించేవారు. చైనా రాజవంశీయుల వినోదము కోసం ప్రారంభించబడిన ఈ ఆటను సూచు అని పిలిచేవారు. చైనా భాషలో సూచు అంటే తన్నబడే బంతి అని అర్థము. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఫుట్బాల్ని జపానులో చదరంగా ఉండే ఆట స్థలంలో ఆడేవారు. ఫుట్బాల్ ఆటను అప్పటిలో కేమారి ఆటగా జపాన్ దేశంలో ప్రసిద్ధికెక్కింది. ఫుట్బాల్ ఆటను అనేక దేశాల్లో అనేక రకాల పద్ధతుల్లో ఆడినట్లు పేర్కొనబడినది. ఈ ఆటకు పురాతన కాలంలో మత సంబంధమైన ప్రాముఖ్యత ఉండేదని పేర్కొన్నారు. మానవ జీవితముపై సూర్యుని ఆధిపత్యాన్ని క్రీడా మైదానములో సూర్యుని వలె గుండ్రముగా తయారు చేసిన బంతితో ఫుట్బాల్ని పోలిన ఆట ఆడేవారని పేర్కొన్నారు.
1: మీరు ఇంతవరకు నేటి ఆధునిక యుగంలో వ్యాయామ విద్య ఈ అంశం గురించి శ్రీ ఎం రాజేశ్వరి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమం సమాప్తం.

మీరు విన్న ఆ పాట ఎర్ర గులాబీలు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. సంగీత నిర్వహణ ఇళయరాజా. ఇప్పుడు వినండి ఎవడు చిత్రం కోసం కార్తీక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఎవడు చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ ఆలపించిన గీతం విన్నారు. ఇప్పుడు వినండి యవనం కాటేసింది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం చక్రవర్తి.

యవ్వనం కాటేసింది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం అది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు కూడా విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి.
1: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
2: నమస్కారం అశ్వరరావు గారు.
1: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
2: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకోట గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం

0: మేము ఎదురుగా కీర్తిశేషులు పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయము సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్లం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది. చుట్టుప్రక్కల వాళ్లందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకుని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్లు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్లు.
1: అప్పట్లో
0: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్లు.
1: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేదంటారు.
0: ఉండేది అంతే. మరి ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
1: అంటే ఒక చిన్న ప్రశ్న
0: చెప్పండి,
1: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేదంటారు? మీకు తెలిసి?
0: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్లు. అంతేకాకుండా రేడియో లేని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్లు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్లు.
1: నాటికలు, సినిమాలు ఇవన్నీ కూడా వింటూ ఉండేవాళ్లు.
0: ఎక్కువగా నాటికలు, సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి, ప్రత్యేకించి అవి వినేవాళ్లు బాగా ఎక్కువ మంది.
1: మీరు గత సుమారు 40 ఏళ్లుగా కవితలు, పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించే రోజు గుర్తుందంటారా?
0: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యా శాఖలో కృష్ణా జిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు, అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణా జిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్లు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
1: ఇంకొక ప్రశ్న
0: చెప్పండి.
1: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
0: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైనదని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన విద్యా ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల, అభ్యాసకుల, కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన విద్యా ప్రబోధ గీతాలను రోల్ ప్లేస్, అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్లపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనాక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు. గాని మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్లు. మా గురువుగారు రాయపల్లి సుబ్బరామయ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్లు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువుగారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్లు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువుగారు పద్యాలు
0: రాస్తుండేవాళ్లు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రాం అధికారి

0: ఉదయం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది, అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపూర్ కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు, అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
0: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో, అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్ లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి కేంద్ర అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 వారాల పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధురానుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
1: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
0: ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్ల క్రితం 1936 భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగాను సాహిత్యపరంగాను ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది, మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది, సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది, లలిత సంగీత గీతాలను, కథలు, కథానికలను, వ్యాసాలను కూడా ప్రసారం చేసింది, అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు, జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడా కవితలను, వ్యాసాలను, ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
1: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
0: వీటన్నింటిని ఒక పుస్తక రూపంలోకి తేవడం జరిగింది.
1: వెరీ గుడ్ సార్.
0: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100కు పైగా కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి చదువు వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీచంద్రకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను, విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
0: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లకే పరిమితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్లు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్లు, వీధి బళ్ళ అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
1: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి, అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
0: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలా మందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

0: ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలు ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారెండోయ్ రారెండోయ్ బాలల్లారా రారెండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్లు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
0: 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
1: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు, ధన్యవాదాలు.
0: నమస్కారాలు.
2: ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

తెలుగు సాహితీ మణితీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం గుర్తుంచుకోండి. ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: అలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. విశ్వసనీయమైన, పారదర్శకమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉండే సప్లై చైన్ నిర్మించేందుకు భారత్ నెదర్లాండ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచం కోవిడ్, అంతర్జాతీయ యుద్దాలు, తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను సకాలంలో పరిష్కరించకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సాధించిన అభివృద్ది తిరోగమనం చెందుతుందన్నారు. దాంతో జనాభాలో ఎక్కువ భాగం మళ్లీ పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ,
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए

0: आपदाओं का दशक बन रहा है। हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा। दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी।
1: అదే విధంగా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. నెలకు 20 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని, భారత్లో ఒకప్పుడు కేవలం 4 యూనికాన్ సంస్థలే ఉండేవని ఇప్పుడు 100కి పైగా ఉన్నాయని వెల్లడించారు. భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయని తెలిపారు. ఏఐ సమ్మిట్, G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. 21వ శతాబ్దంలో సాంకేతికత, మానవీయ విలువల కలయికతో సాగుతున్న భారతదేశం ప్రపంచానికి ఒక అపారమైన అవకాశాల భూమిగా అవతరించిందని ప్రధాని పేర్కొంటూ,
0: 21వీ సది కా భారత్ అవసరం కి భూమి హై, భారత్ టెక్నాలజీ డ్రివెన్ భీ హై ఔర్ హ్యూమనిటీ డ్రివెన్ భీ హై, భారత్ జితనా ఎన్షియంట్ హై ఉతనా హీ మోడర్న్ బన్ రహా హై और विकसित भारत की जर्नी में भागीदारी का भी है। मैं नेदरलैंड्स में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं, इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा।
1: డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని విస్తరించడం, చికిత్స సౌకర్యాలను మెరుగుపరచడం, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా డెంగ్యూ నియంత్రణకు ప్రభుత్వం తన ప్రయత్నాలను నిరంతరం ముమ్మరం చేస్తోందని పేర్కొన్నారు. డెంగ్యూపై జరిగే ఈ పోరాటంలో సమాజంలోని ప్రతి ఒక్కరి క్రియాశీలక భాగస్వామ్యం ఎంతో అత్యవసరమని జేపీ నడ్డా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారతదేశ దర్యాప్తు సంస్థలు ఆపరేషన్ రేస్పిల్ ద్వారా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమాసియా దేశాలకు తరలించడానికి సిద్దంగా ఉన్న ఈ డ్రగ్స్ రవాణా ఉదంతాన్ని ముందుగా పసిగట్టడం, అలాగే ఒక విదేశీ పౌరుడిని అరెస్ట్ చేయడం డ్రగ్స్ పై భారతదేశానికి ఉన్న జీరో టాలరెన్స్ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత భూభాగాన్ని రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే లేదా దేశం దాటి వెళ్లే డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పీవీ కులకర్ణి, మరో నిందితురాలు మనీషా వాగ్మరేలను ఢిల్లీ కోర్టు దర్యాప్తు నిమిత్తం 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, విచారణకు వీరిద్దరిని దేశ రాజధాని ఢిల్లీ దాటించి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. దీనిని పరిశీలించిన ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా నిందితులకు సీబీఐ రిమాండ్ విధించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, పశ్చిమ బెంగాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ఈ సమావేశాన్ని నిర్వహించింది. నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్, ప్రోగ్రాం డైరెక్టర్ రాజీవ్ కుమార్ సేన్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రణాళిక గణాంకాల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీకే మిశ్రాతో పాటు 9 మందికి పైగా రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టేట్ సపోర్ట్ మిషన్, ఆస్పిరేషనల్ డిస్టిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రాం, అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే నీతి ఆయోగ్ ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు నీతి ఆయోగ్ ఆ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మార్కుల పునఃపరిశీలన, రీవాల్యుయేషన్ కు నోటీసు జారీ చేసింది. తమ ఫలితాల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థులు రెండంచెల సమీక్ష విధానాన్ని ఉపయోగించుకోవచ్చని బోర్డు ఆ నోటీసులో పేర్కొంది. విద్యార్థులు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జవాబు పత్రాలలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటి పరిశీలన కోసం లేదా బోర్డు మార్కింగ్ విధానం ఆధారంగా

0: నిర్దిష్ట సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయాలని విద్యార్థులు కోరవచ్చని తెలిపింది. స్కాన్ చేసిన కాపీల కొరకు ఈ నెల 19 నుండి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ఒక సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. పునఃపరిశీలన రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఈ నెల 26 నుండి 29 తేదీల మధ్య సమర్పించాలని సీబీఎస్ఈ తెలియజేసింది. ఈరోజు సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం అద్భుతమైన నైసర్గిక అందాలు, సంపన్న సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్దత ఆ రాష్ట్రాన్ని దేశానికే పర్యావరణ హితమైన సుస్థిర అభివృద్దికి ఒక మార్గదర్శిగా నిలిపాయని రాష్టపతి కొనియాడారు. భారతదేశ అభివృద్దిలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ది ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతును నిరంతరం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 116 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం తక్షణమే నిలిపివేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేనా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలను తక్షణమే విరమించాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వాతావరణం. ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD స్పష్టం చేసింది. రాగల 2 రోజుల్లో కేరళం, మాహే, దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య భారత ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూల్ కేంద్రం లలిత గీతం వినే ముందు ఓ ప్రకటన.
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

సురేఖామూర్తిగానం చేసిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:45 కా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, అలాగే 9:15 స్పాట్ లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం

మీరింతవరకు గజల్ సంగీత కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆలపించిన తెలుగు గజల్స్ విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఇవాళ కార్యక్రమంలో పంజా చిత్రం నుండి పాటలు వింటారు. గానం బెల్లీరాజ్, ప్రియా హిమేష్, హరిచరణ్, శ్వేతా పండిట్, యువాన్ శంకర్ రాజా, హేమచంద్ర, సత్యం. సంగీత నిర్వహణ యువాన్ శంకర్ రాజా. వినండి పంజా చిత్రం నుండి పాటలు.

0: పోయినట్టే.
1: అరే నువ్వు అబ్రా జాయ్.
2: అయ్యా
1: ఏం చేస్తున్నావురా?
2: వస్తున్నానయ్యా.
1: కమ్మాన్ అయ్యే.
2: అయ్యా వస్తున్నానయ్యా.
3: వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు?
2: అయ్యా తమరు గురించి పాడుతున్నాడయ్యా.
3: నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వు పని చేయరా.
2: అయ్యా
3: వాళ్ళగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు.
2: నేనా? అయ్యా
3: పాడమ్మా.
1: నువ్వు

0: తిడుతున్నావేంట్రా? అది కదా ఏదో ఫ్లోలో
1: ఆగు. అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది.
2: ఓ పంచే, మరీ అంత హైలో కాకుండా, మరీ అంత లోలో కాకుండా మీడియంగా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్ ప్లీజ్ రా.
0: ఈసారి చూడయా.

0: ఆ తర్వాత
1: తర్వాత ఏంటి కొట్టో
0: అన్న ఈ మూమెంట్ చూడన్నా అన్న మా దిద్ది అరే మూమెంట్ మార్చరా మూమెంట్ మార్చు

0: అయ్యా, మీరు దేవుడయ్యా.
1: మరి కొట్టు.
2: ఇంకా మిల్లి కొడితే టూస్ అంతే, ఏమనపడదన్నా.

శ్రోతలింతవరకు ఏకచిత్ర గానంలో పంజ చిత్రం నుండి పాటలు విన్నారు. గానం బెల్లీరాజ్, ప్రియా హిమేష్, హరిచరణ్, శ్వేతా పండిట్, యువాన్ శంకర్ రాజా, హేమచంద్ర, సత్యం. సంగీత నిర్వహణ యువాన్ శంకర్ రాజా. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా పల్లెటూరి చిన్నోడు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం. డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి స్వరాలు సమకూర్చిన వారు కెవి మహాదేవన్.

0: పండంటి జీవితం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి సాహిత్యం అది చక్రవర్తి స్వరకల్పనలో. ఇప్పుడు వినండి పవిత్ర హృదయాలు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం. సంగీతం టి చలపతిరావు.
1: చుక్కల చీర కట్టుకొని మబ్బుల ముసుగు వేసుకొని చుక్కల చీర కట్టుకొని మబ్బుల ముసుగు వేసుకొని మెరుపు తీగ నడుము ఊగ పడుచు పిల్ల ఎదురైతే

కణిక ఒళ్ళు జల్లు మన కనబడితే ఉన్న పాటున పైన పడితే ఏమంటారు మీరేమంటారు ఏమంటారు మీరేమంటారు.

పొదరిల్లు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సాహిత్యమది చక్రవర్తి స్వరకల్పనలో. ఇప్పుడు వినండి శాంతి నివాసం చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో జిక్కితో కలిసి ఆలపించిన సముద్రాల జూనియర్ సాహిత్యం.

0: బ్రహ్మయ్య.
1: మీరు విన్న ఆ పాట అదృష్టవంతులు చిత్రం కోసం కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి ఆలీబాబా 40 దొంగల చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల ఆలపించిన గీతం.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా, వదిలేసు.
0: ఇంకో 2 లక్షలు
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండప్ప, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఇరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపలా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఇరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: కార్యక్రమంలో చివరిగా బాంధవ్యాలు చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల ఆలపించిన గీతం. సంగీతం ఎస్. హనుమంతరావు.

శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి అలనాటి మధుర గీతాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు.